శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 20వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. భక్తిరంజని, ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం వింటారు. గానం శ్రీ పారుపల్లి రంగనాథ్, శ్రీ వి రామకృష్ణ, శ్రీమతి విజయలక్ష్మి శర్మ, శ్రీమతి బి వసంత మరియు బృందం. వినండి శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం.

శ్రోతలింతవరకు భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ పారుపల్లి రంగనాథ్ శ్రీ వి రామకృష్ణ గానం చేసిన శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం విన్నారు. రేపటి భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ గురుదత్త గాన చరితామృతం మూడవ భాగం శ్రీ కె రామాచారి గలంలో వినవచ్చు. ఇంతటితో భక్తిరంజనీ కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమంలో గురుకృప ఈ అంశం గురించి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారి హితోక్తులు వింటారు.
1: గురువు అనుగ్రహం ఉంటే శిష్యులకు ఐహికంగానూ పారమార్థికంగానూ సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. గురుస్థలే కాశీస్థలే అన్నారు. గురుస్థలాల్లోనూ గురుమఠాల్లోనూ సేవ చేసినటువంటి వారికి ఎన్నో శుభాలు వనగూడుతుంటాయి.

గురుసేవు చేసిన చేతులు కవిత్వం వ్రాయడానికి అర్హతను పొందుతాయని కొంకా బళ్ళారి తిప్పన్న గారు ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసంలో చెప్పింది అక్షరాల నిజమే అని తరిగొండ వెంగమాంబ కూడా నిరూపించారు. అతను

అనంతమైన సాటిలేని మోక్ష పదవిని అందుకోవడానికి గురువు ప్రసాదించిన వాక్చాతుర్యంతో, గురువు అనుగ్రహంతో ఈ శతకాన్ని రచించగలిగాను అని వెంగమాంబ చెప్పుకున్నది. బ్రహ్మకు కూడా తాను రాసిన వ్రాతను తుడిపేసే శక్తి ఉండదు. అలాంటి బ్రహ్మవ్రాతను కూడా తుడిపేసే శక్తి గురువుకు మాత్రమే ఉంటుంది. గురుపాదం చేత రెండర్థాలు చెప్పుకోవచ్చు. గురువు బోధించే పదముల వల్ల శిష్యుల అజ్ఞానం తొలగిపోతుంది. గురువు పాదం అంటే గురువు యొక్క చరణాలు. స్పర్శవేది వల్ల ఇనుము బంగారు అయిపోయినట్లుగా గురుపాద స్పర్శ వల్ల శిష్యుల అజ్ఞానం పోయి జ్ఞానవంతులుగా మారుతారు. బ్రహ్మ లిఖించిన లలాట లిఖితాన్ని మార్చివేసినా భవిష్యత్తును మార్చివేసిన గురుమహిమ ఏమని చెప్పగలను, ఎంతని చెప్పగలను అని తన సంతోషాతిశయాన్ని వెంగమాంబ ఇలా ప్రకటించింది. నరహరి మృక్కి

తీసి ఆసరసి జగర్భుపట్టమున సాంద్ర కటాక్షమునుండ పంచే మద్గురు మహిమ ఏమని అందు తరిగొండ నృసింహ దయాపయోనిధి. బ్రహ్మవ్రాతను తుడిపేసే శక్తి గురువుకు ఎలా ఉంటుందో ఒక దృష్టాంతం ద్వారా చెప్పుకుంటే, తరిగొండ వేంగమాంబ చెప్పినట్లుగా బ్రహ్మవ్రాతను తుడిపేసే శక్తి గురువుకు ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. ఒక ఊళ్ళో దంపతులు ఉంటారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వారికి పెళ్ళై 17 ఏళ్ళు అయినా కూడా పిల్లలు కలగలేదు. మ్రొక్కని గుడి లేదు, తిరగని తీర్థయాత్ర లేదు, చెయ్యని వ్రతం లేదు. అన్ని ఆశలు అయిపోయి సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు. ఒకనాడు సాధుపురుషుడు వాళ్ళ ఇంటికి భిక్షానికి వచ్చాడు. ఆ ఇల్లాలు చేటలో బియ్యం పట్టుకొని సాధుపురుషుడి జోలెలో వేసింది. అప్పుడు అతడు, అమ్మా, ఇంతవరకు పిల్లలు కలగలేదని నీవు దిగులు చెందవద్దమ్మా. వచ్చే సంవత్సరం లోపల ఒక పండంటి మగబిడ్డను నీకు కలుగుతాడమ్మా అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోతాడు. అదే విచిత్రమో కానీ అదే నెల తాను ముట్టు తప్పింది. 9 నెలలు 9 దినములు 9 గంటలు 9 నిమిషాలు 9 క్షణాలకు పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ సంవత్సరాంతంలోనే ఆ సాధుపురుషుడు మళ్ళీ భిక్షాడ వచ్చాడు. ఆమె చేటలో బియ్యం తీసుకొని అతడి జోలెలో వేసింది. అమ్మా, నీ మగబిడ్డడు పెరిగి పెద్దవాడై సకల విద్యలలోనూ చతుషష్ఠి కళల్లోనూ పరిపూర్ణుడవుతాడు అని చెబుతాడు. అది విని తల్లి చాలా సంతోషించింది. కానీ 24 ఏళ్ళు నిండగానే మరణదండనకు గురి అవుతాడు అని కూడా చెబుతాడు. అప్పుడు ఆ తల్లి, అయ్యో, ఈ స్వామి చెప్పినవన్నీ జరిగాయి, ఇది మాత్రం జరగకుండా ఉంటుందా అని బోరున విలపించింది. బాధపడకు తల్లి, తాను గురువు దగ్గర నేర్చుకున్న విద్యలన్నిటినీ నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉండమని చెప్పు. ఆ గురుబోధయే శ్రీరామరక్ష అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాధుపురుషుడు చెప్పినట్టుగా దినదినము ప్రవర్ధమానంగా పెరుగుతూ అనంతకాలంలోనే చతుషష్ఠి కళల్లో, అంటే 64 కళల్లో ఈ అబ్బాయి ప్రవీణుడయ్యాడు. ఆ సాధుపురుషుడు చెప్పిన 24 ఏళ్ళ రానే వచ్చాయి. తల్లిని పట్టి పీడిస్తోంది ఆ సాధువు చెప్పినది. అమ్మా, నేను నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పాలి కదమ్మా, నేను ఊరూరా తిరిగి జనులకు బోధిస్తాను అని కుమారుడు చెప్పి తనతో పాటు కొంతమంది అనుచరులను శిష్యులను వెంటబెట్టుకుని దేశ సంచారం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ తల్లి, నాన్నా, నువ్వెప్పటికీ నువ్వు గురువు చెప్పిన దాన్ని మర్చిపోకుండా ఆ జ్ఞానాన్ని నెమరువేసుకుంటూ ఉండు. ముఖ్యంగా ఏదైనా చెడు తలంపు వచ్చిన వెంటనే గురుబోధను గుర్తు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి పంపిస్తుంది. తల్లిదండ్రులకు నమస్కారం చేసి శిష్యులతో పాటు దేశ సంచారం బయలుదేరాడు. తాను నేర్చుకున్న హితబోధల అన్నిటినీ బోధిస్తూ తిరిగి తిరిగి ఆ దేశ రాజధానికి వచ్చాడు. ఆ రాజధానిలో ఒక సత్రంలో జనులకు ప్రబోధిస్తూ ఉన్నాడు. అక్కడికి రాజకుమార్తె, చెలికత్తెలు కూడా వచ్చారు. బోధ విన్న తర్వాత అందరూ కూర్చున్న చోటనే గురువుగారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు. రాకుమార్తె, చెలికత్తెలు మాత్రం పోలేదు. మా అంతఃపురానికి రాండి స్వామి అని గురువు దగ్గరికి వచ్చి వేడుకు

ఉన్నారు. మీరు రాకపోతే అన్నపానీయాలు ముట్టము అని కూడా చెప్పారు. చేసేదేమీ లేక ఈ ఒక్క పూట మాత్రం మీ అంతఃపురానికి వస్తామని శిష్యులతో పాటు బయలుదేరారు. అక్కడ రాజుగారి దగ్గర నుంచి పూజలు అందుకొని ఆతిథ్యం పుచ్చుకొని రాజు ఏర్పాటు చేసిన గదులలో పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన చతుష్షష్టి కళల ప్రావీణ్యంతో 40వ గదిలో వజ్రాలు ఉన్నాయని వెంటనే వాటిని తస్కరించాలని బుద్ధి పుట్టింది. తాళాలు నేర్పుతో తీసి వజ్రాలను మూటగట్టుకున్నాడు. వెంటనే గురుబోధ గుర్తుకు వచ్చింది. వెంటనే వాటిని అక్కడే పడవేసి యథాతథంగా తాళం వేసి గుర్రపుశాలకు పోయి తౌడు తీసుకొని మూటగట్టాడు. కౌలు మరి కాలు తొక్కడంతో రాజబంటు దొంగ అని బంధించి కారాగారంలో ఉంచాడు. ఉదయం విచారించి మరణశిక్ష వ్రాసి పెడతారు. మూటలో తీసి చూస్తే తౌడు ఉంది. తౌడుకు ఎటువంటి శిక్ష లేదని మంత్రి చెప్పాడు. ఈ విధంగా తన బ్రహ్మరాతను కూడా గురుబోధతో తొలగించుకున్నాడు. అప్పుడు అతడు అక్కడ ఉన్న వారందరికీ ఇలా చెప్పాడు, నాకు మరణదండన పడుతుందని బ్రహ్మరాతలో ఉంది. గురువు జ్ఞానబోధ వల్ల నాకు ఈ శిక్ష తప్పిందని చెప్పాడు. గురువుకు బ్రహ్మవ్రాతను కూడా తుడిపేసే శక్తి ఉందని పెద్దలు

0: తరిగొండ వెంగమాంబ తన పద్యంలో చెప్పింది.
1: శ్రోతలంతవరకు సుక్తిసుధ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ ఆదవాణి హనుమంతప్ప గారి గురుకృప అంశం గురించి హితోక్తులు విన్నారు. రేపటి సుక్తిసుధ కార్యక్రమంలో శ్రీ ఎలమర్తి రమణయ్య గారి హితోక్తులు తెలుసుకోవచ్చు.

0: ఇవాల్టి పొలం పనుల్లో నువ్వు సాగులో సస్యరక్షణ. ఈ అంశం గురించి వివరాలు తెలుసుకునే ముందు వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధం.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నూనె గింజ పంటల్లో నువ్వులు ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు. నూనె శాతం 45 నుండి 55 వరకు, ప్రోటీన్ శాతం 25 వరకు ఉండటమే తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్లో రబీలో వర్షాధారంగా పండించిన దానికంటే రబీ వేసవిలో వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రంలో నువ్వు పంట ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. ఇక నేలల విషయానికి వస్తే నీరు నిల్వని తేలిక బరువు నేలలు శ్రేష్టం. ఆమ్ల క్షార నేలలు పనికిరావు. నేల తయారీ విషయానికి వస్తే నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటుక తోలి చదును చేయాలి. విత్తనం విత్తే పద్ధతి ఎకరాకు 2.4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి సమపాళ్లల్లో ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా క్యాప్టన్ లేక మ్యాంకోజబ్తో విత్తన శుద్ధి చేసి విత్తడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్లను 21 రోజుల వరకు నివారించవచ్చు. విత్తే దూరం వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండాలి. గౌరీ, మాధవి, ఎలమంచిలి 11, 17, 66 రకాలు ఖరీఫ్ అలాగే రబీ కాలాలకు అనుకూలం. ఎరువులు చూసినట్లయితే ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేయాలి. నత్రజని సగభాగం మొత్తం భాస్వరం అలాగే పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువులు విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేసుకోవాలి. భాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. ఇక నీటి యజమాని విషయానికి వస్తే విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత కాయ అభివృద్ధి అలాగే గింజకట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజుల నుండి 55 నుంచి 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణ అంతర్కృషి పెండి మిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50%, 4 నుంచి 5 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేసుకోవాలి. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసివేయాలి. 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర్కృషి చేసుకోవాలి. ఇక నువ్వులో సస్యరక్షణ విషయానికి వస్తే రసం పీల్చే పురుగులు తెల్లనల్లి, తామర పురుగులు, పచ్చదోమ, పిల్ల తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు పాలిపోయి తర్వాత దశల్లో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకొని పోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు లేదా

0: డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఆకుముడత అలాగే కాయతొలుచు పురుగు. తొలి దశలో చిన్న గొంగలి పురుగులు 2-3 లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినుట వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను పూతను కాయల్లోనే లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి. నివారణకు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి. కోడు ఈగ. చిన్న పురుగులు లేత మొగ్గ పూత తినేవేయటం వలన మొగ్గలు పువ్వుగా కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలు కాయలు ఏర్పడతాయి. ఆశించిన మొగ్గ అలాగే పూత వాడి రాలిపోతుంది. నివారణకు పురుగు ఆశించిన మొక్కల్ని అలాగే తాలుకాయల్ని ఏరి నాశనం చేసుకోవాలి. మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. బీహారీ గొంగలి పురుగు. తొలి దశలో చిన్న గొంగలి పురుగులు గుంపులుగా ఆకులలోని పత్రహారితాన్ని గోకి తిని జల్లడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఇతర మొక్కలపైకి ప్రాకుతూ మొగ్గలకు పువ్వులకు అలాగే కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినేస్తాయి. వీటి నివారణకు పంటల్లో గ్రుడ్లు లేక గొంగలి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
1: శ్రోతలింతవరకు పొలం పనులు కార్యక్రమంలో నువ్వు సాగుల సస్యరక్షణ గురించి వివరాలు తెలుసుకున్నారు. రేపు ప్రసారమయ్యే పొలం పనుల్లో కొర్రలో అధిక దిగుబడి గురించి కొన్ని వివరాలను వినవచ్చు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:45 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

0: పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్టంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
2: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదుచేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేసి ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ కు లేదా నరేంద్ర మోదీ యాప్

0: కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వోద్యోగాల నియామకాల కోసమున్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఈరోజు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు

ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఇవాళ 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం వింటారు. అనంతరం మానవ జాతికి ఆదర్శం ప్రకాశం పంతులు గారి జీవితం, ఈ అంశం గురించి శ్రీమతి గరుడాత్రి వనజకుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 8:00 హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి వినవచ్చు. 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాల కొనసాగింపు వినవచ్చు. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే. 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇవి ఈ ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు బేకార్ యోగం హాస్య నాటిక ప్రసారమవుతుంది మన కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. రచన శ్రీ వియోగి, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి. ఇక 6:20 రేపు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకోవచ్చు. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్రం నుంచి వింటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి పల్లె సీమలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాడి పంటల్లో బెల్గల్ మండలం కొత్తకోట గ్రామ రైతు శ్రీ ఆర్ అరుణాకర్ శ్రీ హెచ్ ముత్యాలు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. జానపద గీతం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు వింటారు పల్లె సీమలు కార్యక్రమంలో. ఇక 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆకాశవాణి అనంతపురం వారి కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ వారి సౌజన్యంతో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 8:00 కవి సంగమం శీర్షికన శ్రీ కొప్పుల ప్రసాద్ గారి స్వీయ కవితలు వింటారు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. 8:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 9:30 కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వినవచ్చు. ఇందులో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ఏకచిత్ర గణం శీర్షికన త్రిశూలం చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి మన కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు మన కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యకుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్దతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 వర్షో మేరా బయోలెట్రల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బా. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భారత్ కి రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రే. पिछले 1 दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పిగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర

0: ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ, మైనారిటీ వర్గాల అభివృద్ది, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ, ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్ తో సహా డిజిటల్ హెల్త్ లో భారత్ సాధించిన ఉత్తమ పద్దతులను పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్ పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30 తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఇవాల్టి కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం మానవ జాతికి ఆదర్శం ప్రకాశం పంతులు గారి జీవితం, ఈ అంశం గురించి శ్రీమతి గరుడాత్రి వనజకుమారి గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని విశేషాలను తెలుసుకుంటారు. మరి పత్రికా సమాచారాన్ని వినే ముందు, ఉదయించే సూర్యుడు ఆకాశపు అంచున నవ్వుతూ వెలుగులు చల్లుతాడు. చీకటి మెల్లగా దూరమైపోయి కొత్త ఆశల రోజు మొదలవుతుంది. పచ్చని పొలాలపై కాంతి చల్లుతూ ప్రతి గుండెలో ధైర్యం నింపుతాడు. ఉదయ సూర్యుని కిరణాల్లా మన జీవితం కూడా ప్రకాశించాలి. అందుకే ప్రతినిత్యం ఆ సూర్యునికి ప్రణామాన్ని అందించాలి. ఈ పాట వినండి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: గురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: కాంతిరేఖల్లో భాగంగా పత్రికా సమాచారం. పలు పత్రికల నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తుంది మీ ఎఫ్ఎం. కొత్త బస్టాండ్ సమీపంలోని సుందరయ్య కూడలిలో మంగళవారం సిపిఎం న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నగర కార్యదర్శి ఆర్ నరసింహులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది కృషి చేసిన మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి

అర్పించారు. ప్రజానాట్య మండలి కళాకారులు సుందరయ్య పాటలు పాడి కార్మికులకు ప్రజలను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పిఎస్ రాధాకృష్ణ, ఆనందబాబు, టి రాముడు, గురుశేఖర్, నరసింహ ఇందులో పాల్గొన్నారు. శరీరంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందని జిల్లా పోలోరిసిస్ కన్సల్టెంట్ సుధాకర్ తెలియజేశారు. మంగళవారం నగరంలోని శ్రీరామ్నగర పట్టణారోగ్య కేంద్రంలో గర్భవతులకు అయోడిన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ వస్తుందని, అయోడిన్ ఉప్పు త్వరగా ఆవిరయ్యే లక్షణం ఉంటుందని అన్నారు. ఉప్పుపై ఎండ వేడిని గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దానిలో గాలి చొరబడిని మూత ఉన్న డబ్బాలు నిలువ చేయాలని అన్నారు. గర్భిణీలు తీసుకునే ఆహారంలో అయోడిన్ లేకపోతే మందబుద్ది, వినికిడి లోపం, మూగ వంటి సమస్యలతో పిల్లలు పుట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో శ్రీరామ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ పరిధిలో డంప్ యార్డు, గోశాల తదితర అభివృద్ది పనుల అవసరాల నిమిత్తం ప్రభుత్వ భూములను నగర పంచాయతీకి అప్పగించినట్లు తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తెలియజేశారు. మంగళవారం ఆయన రెవెన్యూ, నగర పంచాయతీ అధికారులతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. తహసీల్దార్ మాట్లాడుతూ, గూడూరు నగర పంచాయతీ పరిధిలో డంప్ యార్డు, గోశాల తదితర అవసరాల నిమిత్తం దాదాపు 9.71 సెంట్ల ప్రభుత్వ భూములను నగర పంచాయతీకి అప్పగించామని అన్నారు. నగర పంచాయతీ పరిధిలో అభివృద్ది పనులకు భూములు కేటాయించాలని నగర పంచాయతీ అధికారులు కలెక్టర్కు నివేదించగా, ఈ మేరకు ప్రభుత్వ భూములను నగర పంచాయతీకి అప్పగించినట్లు తెలియజేశారు. జిల్లాలో 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో అక్షరాంధ్ర ఫేజ్ 2 అమలు విధానం, లక్ష్యాలు, శిక్షణ, యాప్ అంశాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మొత్తం 187,195 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యాన్ని రాష్ట ప్రభుత్వం నిర్దేశించిందని అన్నారు. ఇందులో డిఆర్డీఏ ఆధ్వర్యంలో 100,000 మంది డ్వామా ద్వారా ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న నిరక్షరాస్య పురుషులు, పొదుపు సంఘాలకు చెందిన మహిళలు కలిపి 42,195 మంది, మెప్మా ఆధ్వర్యంలో 45,000 మంది మహిళలకు అక్షరాస్యత కల్పించాల్సి ఉందని అన్నారు. అక్షరాంధ్ర యాప్ ద్వారా లర్నర్లకు, బోధకులను అనుసంధానం చేసే ప్రక్రియను మే 20వ తేదీ నుంచి ప్రారంభించి వచ్చే నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జులై 20 నుంచి జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు. డీడీ అడల్ట్ ఎడ్యుకేషన్ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీసీఈఓ రమణారెడ్డి, డీపీఓ భాస్కర్, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయ, జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణవార్డు అధికారి భాస్కర్ ఇందులో పాల్గొన్నారు. ఏపీఎస్పీటీడీ పరిధిలోని కడప జోనల్కు 300 కొత్త ఈ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు జోనల్ ఈడీ ఎస్టీపీ రాఘవకుమార్ తెలియజేశారు. మంగళవారం ఆయన ఆత్మకూరు ఆర్టీసీ డిపోను సందర్శించారు. డిపో పరిధిలోని పరిసరాలను, వివిధ విభాగాలను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానిక డిపో అధికారులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ సంస్థ పరిధిలో మొత్తం 3,950 బస్సులు ఉండగా అందులో 2,800 బస్సులను స్త్రీ శక్తి పథకానికి వినియోగిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీలో 100% ఆక్యుపెన్సీ పెరిగిందని అన్నారు. అయినప్పటికీ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట వ్యాప్తంగా మరో 1,450 కొత్త ఈ బస్సులను సంస్థ కొనుగోలు చేయనుండగా అందులో 300 బస్సు కడప జోనల్కు రానున్నాయని వారు వివరించారు. జలధార జలహారతి పేరుతో 100 రోజుల మిషన్ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి నీటి సంరక్షణకు నడుం బిగించింది. జిల్లాలో ఏటా జరిగే ఉపాధి పనులు తప్ప వర్షపు నీరు చేరడానికి అవకాశం ఉన్న చెరువుల్లో పూడిక తీత పనులు ముందుకు సాగడం లేదు. ఈ పనులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. దీంతో ప్రజా ప్రతినిధులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యం కొరబడింది. అయితే జిల్లాలో జలధార జలహారతి సక్సెస్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కృషి చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులపై సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులందరూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి సూచించారు. మంగళవారం స్థానిక న్యాయ సేవా సదన్ భవన్లో హిట్ అండ్ రన్ కేసులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులలో బాధితులకు అత్యవసరమైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ జిల్లా రహదారి భద్రతా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని, పోలీసు రవాణా శాఖ సిబ్బందితో కూడిన నిఘా బృందాలను 30 రోజుల్లోపు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. జాతీయ రహదారి మార్గంలో ప్రతి టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్లను, రికవరీ క్రైన్లను అందుబాటులోకి ఉంచారు
అందించాలని ఆయన కోరారు. జాతీయ రహదారిపై విశ్రాంతి, అత్యవసర వైద్య సేవలు, పార్కింగ్, టాయిలెట్లు వంటి వసతుల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని అన్నారు.

0: జాతీయ రహదారుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి వద్ద హెచ్చరిక సంకేతాలను ఏర్పాటు చేయాలని కోరారు. బాలికల విద్యాభివృద్దే సమాజ ప్రగతికి పునాది అంటూ కలెక్టర్ డాక్టర్ ఏసిరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో టాపర్లుగా నిలిచిన 12 మంది పేద వర్గాలకు చెందిన బాలికలకు ల్యాప్టాప్లను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల చదువును మధ్యలో ఆపేయకూడదని, కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల బాలికలు కూడా ఉన్నత విద్యలు రాణించి దేశ అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ సక్రమంగా జరగాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఏసిరి ఆదేశించారు. కలెక్టరేట్లో డీపీఓ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఎస్డబ్ల్యూపీసీ షెడ్లను ఆపరేషన్లోకి తీసుకురావాలని డీపీఓను సూచించారు. ఆర్థిక సంవత్సరానికి కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను డీఆర్డీఏ అధికారులు పూర్తి చేయాలని తెలియజేశారు. మహిళలు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ది చేసుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి దీప్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అశోక ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా సాధికారత ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు సాధించడం సులభమన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ఎస్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో ఆశ్రమ పాఠశాలలు హాస్టళ్లను నెట్ జీరో అండ్ హెల్త్ క్యాంపస్ ఎస్జెడ్డీహెచ్సీలుగా అభివృద్ది చేయాలని కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టళ్లలో నెట్ జీరో హెల్త్ క్యాంపస్లుగా రూపొందించే అంశంపై సంక్షేమ శాఖలు విద్యుత్ నెట్ క్యాప్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వసతి గృహాల్లో మెరుగైన చర్యల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం నెట్ జీరో అండ్ హెల్త్ క్యాంపస్ గా మార్చాలని, రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలగడంతో పాటు ఒత్తిడి తగ్గి ఫిట్నెస్ పెరుగుతుందని ఉమ్మడి జిల్లాల ఎస్పీలు విక్రాంత్ పాటిల్, సునీల్ షరాన్ అన్నారు. మంగళవారం ఏపీ ఎస్పీ 2 బెటాలియన్ మైదానంలో ఉమ్మడి జిల్లా పోలీసులకు ఇరు జట్ల మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఇరు జిల్లాల ఎస్పీలు కలిసి ప్రారంభించారు. వారు బ్యాట్ పట్టి క్రికెట్ క్రీడలో పాల్గొని పోలీసు సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ క్రీడలో కర్నూలు జిల్లా పోలీసు జట్టుకు కెప్టెన్గా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వ్యవహరించారు. నంద్యాల జిల్లా పోలీసు జట్టు కెప్టెన్గా ఎస్పీ సునీల్ షరాన్ వ్యవహరించారు. ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో నంద్యాల జట్టు గెలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పోలీసుల ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే ఉద్దేశంతోనే ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామని తెలియజేశారు. శ్రోతలు, పత్రికా సమాచారంలో భాగంగా పలు పత్రికల నుంచి సేకరించిన విశేషాలను తెలుసుకున్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: కాంతిరేఖల్లో భాగంగా ఇప్పుడు వినండి. టంగుటూరు ప్రకాశం పంతులు వారి వర్ధంతి సందర్భంగా మానవ జాతికి ఆదర్శం ప్రకాశం పంతులు గారి జీవితం, ఈ అంశం గురించి శ్రీమతి గరుడాద్రి వనజకుమారి గారి ప్రసంగం.
2: మన భారతదేశం ఎందరో మహర్షులకు, ఆధ్యాత్మికవేత్తలకు, కవులకు, శాస్త్రజ్ఞులకు, కళాకారులకు, త్యాగపురుషులకు, ఇలా ఎందరో నిష్ణాతులైన మహనీయులకు పుట్టినిల్లు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగపురుషుడు జన్మించి చరిత్ర సృష్టించి ప్రజలను సరైన మార్గంలో దిశానిర్దేశం చేసి శాశ్వత కీర్తిని సంపాదించిన గొప్ప వ్యక్తులెందరో ఈ భూమిపై నేటికినీ నీరాజనాలందుకుంటున్నారు. చిన్నినా పుట్టకు శ్రీరామ రక్ష అని కాకుండా ఎవరైతే సమాజం కోసం, దేశం కోసం పాటుపడతారో అట్టివారిని ఈ సమాజం, ఈ దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. అర్థం లేని స్వార్థంతో జీవితాన్ని వ్యర్థంగా గడిపే వారిని సమాజం ఎప్పుడూ గుర్తుంచుకోదు. అలా చరిత్రలో చిరస్మరణీయుడుగా నిలిచిన మన మొట్టమొదటి ముఖ్యమంత్రి, తెలుగు జాతికి, నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నారు ప్రజాకవి వేమన. ఈ పుణ్యపురుషుడు మానవజాతికి ఆదర్శప్రాయం. ఎక్కడో ఓ కుగ్రామంలో పుట్టిన ఈ మహానుభావుడు యావత్ భారతదేశం

ప్రసిద్ధికెక్కిన మహానాయకుడు ఎలా అయ్యాడో ఆయన జీవిత విశేషాలను ఓసారి స్మరించడం మనందరి కర్తవ్యం. మనకు స్వాతంత్రం రావడానికి సుమారు 150 సంవత్సరాల ముందు మన దేశంలో అనేక సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాలలో ఒకటైనది మందపాటి సంస్థానం. టంగుటూరు ఈ సంస్థానంలోనిదే. ప్రస్తుత ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలుకు దక్షిణంగా ఉన్న గ్రామమే టంగుటూరు. ఈ గ్రామంలో నరసరాజు అనే వ్యక్తి కరణీకం చేసేవారు. ఇతనికి 4 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. అందులో 4వ కుమారుడు గోపాలకృష్ణయ్య గారు. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. గోపాలకృష్ణయ్య సుబ్బమ్మ దంపతులకు 1872 ఆగస్టు 23వ తేదీన ఒంగోలు తాలూకా కనుపర్తిలో జన్మించారు. సూర్యుడి ప్రకాశంలా మెరిసిపోతున్న ఆ శిశువును చూసి ఇంట్లో వాళ్లు ప్రకాశం అని పేరు పెట్టుకున్నారు. 1884వ సంవత్సరంలో తండ్రి మరణంతో వీరి బాధ్యత తల్లి మీద పడింది. ప్రకాశం గారి ప్రారంభ విద్య వల్లూరు, నాయుడుపేట, ఒంగోలు, రాజమండ్రిలో సాగింది. వారాలు చేసుకుంటూ చదువుకునేవారు ప్రకాశం పంతులు గారు. పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లుగా అతి తెలివిగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. నాటకాల పట్ల, కుస్తీల పట్ల ఆసక్తి కనపరచడమే కాక స్వయంగా వాటిలో పాల్గొనేవారు. మద్రాస్ న్యాయ కళాశాలలో 2వ శ్రేణి న్యాయవాది పరీక్ష చదివి న్యాయవాదిగా ఒంగోలులో స్థిరపడ్డాడు. ఆ తర్వాత రాజమండ్రిలో స్థిరపడ్డాడు. క్రియాసిద్ధిసత్వే భవతి మహతాం నోపకరణే అన్నట్లుగా న్యాయవాది వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే కాకుండా పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై ఎంతో దక్షతతో ఆ పదవిలో కృతకృత్యుడయ్యాడు. 1904వ సంవత్సరంలో న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యాభ్యాస నిమిత్తం లండన్ వెళ్లి అనన్య ప్రతిభతో ఉత్తీర్ణుడై స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకోవడమే కాక లక్షలు సంపాదించాడు. అయితే దేశమంతా నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులను బ్రిటిషు దమననీతి, దోపిడీ విధానం వల్ల దేశ దుస్థితిని సహించలేకపోయాడు. అంతే, ఉదార చరితానంతో వసుధ ఏక కుటుంబం అన్నట్లుగా దేశ స్థితిగతులను చెక్కపెట్టాలనే ఉద్దేశంతో స్వాతంత్రోద్యమానికి న్యాయవాద వృత్తి ఆటంకమని భావించి, తాను సంపాదించే లక్షలు తృణప్రాయమని భావించి న్యాయవాద వృత్తిని వదిలి పూర్తిగా త్రికరణ శుద్ధిగా స్వాతంత్రోద్యమానికి అంకితమయ్యాడు. అంతేకాదు, అంతవరకు తాను సంపాదించిన లక్షలు దేశం కోసం వెదజల్లిన నిస్వార్థ జీవి ప్రకాశం పంతులు గారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో దీపం పెట్టి వెతికినా బహుశా కనిపించరేమో. ఆంధ్ర ప్రజలకే కాక యావత్ భారత స్వాతంత్ర యోధులకు ధైర్య సాహసాలను, సేవా త్యాగాలను ఉగ్గుపాలతో రంగరించి ఆంధ్ర ప్రజా హృదయాన్ని చూరగొన్న మహానాయకుడు, ధైర్యశీలి ఆంధ్రకేసరి. ధైర్య సాహసాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, బాల్యం నుండే ముక్కుసూటి వ్యవహారం గల వ్యక్తి, సుఖదుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞుడుగా ప్రకాశం పంతులు గారు. బ్రిటిష్ మదగజానికి సింహస్వప్నమే ఆంధ్ర ప్రజలకే కాక యావత్ భారత స్వాతంత్ర యోధులకు తన జీవన విధానాలలో ఉరుతలుగించి ఆంధ్రజాతికి ఏకైక నాయకుడుగా విలసిల్లి అందరికీ సింహస్వప్నమే ప్రకాశమే ప్రజలు, ప్రజలే ప్రకాశంగా జీవించిన నాయకుడు ఆంధ్రకేసరి. నిద్రాణమయ్యున్న జాతిని చైతన్యపరచడమే కాకుండా ప్రజాక్షేమం కోసం ఎంతైనా పాటుపడేవాడు. ఈయన స్వాతంత్రోద్యమంలో చేరకముందు లక్షల రూపాయలతో రాజభోగాలు అనుభవిస్తున్న పంతులు గారు దేశం కోసం అన్నింటినీ విడిచిపెట్టి త్యాగమూర్తి అయి దారిద్ర్యం అనుభవించాడు, మానవాతీతుడయ్యాడు. సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు గుండీని విప్పి గుండి చూపించి దమ్ముంటే కాల్చమని రణరంగంలోకి దూకి అందరికీ మార్గదర్శకుడయ్యాడు. మద్రాసు రాష్ట్రంలో మంత్రి అయి జమీందారిని రద్దు చేస్తూ ఉంటే జమీందారులు కుట్రలు పన్ని జమీందారిని రద్దు కాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉత్తర్వులను కనబడకుండా చేస్తుంటే తెలుసుకుని కనిపించని ఉత్తర్వులన్నీ ఈ రోజుతో రద్దు అని ఒక జీవోను జారీ చేసి వారి కుట్రలను భంగం చేసిన నిజమైన అసలు సిసలైన రైతు బాంధవుడు ప్రకాశం పంతులు గారు. ఆదాయం లేని భూములకు అసలు పన్నే ఉండకూడదని 10 రూపాయలలోపు పన్నుగల భూములపై భూమి శిస్తు రద్దు చేసిన అసలైన భూస్వామి ప్రకాశం గారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ అధికారాలు చాలా నామమాత్రమేనని, అన్ని కాగితాలు తానే చూడాలన్న గవర్నర్లకు అసలు కాగితాలు మీకు చూపవలసిన పనే లేదని, నామమాత్రపు అధికారమే గవర్నర్ది అని రుజువు చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దిన ప్రజాస్వామ్యవాది ప్రకాశం పంతులు గారు. త్యాగ సాహసాల ఉత్తమ గుణాల ఆలవాలం ప్రకాశం జీవితం. పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన మాటంటే అందరికీ గౌరవమే.

1931 ఆంధ్ర కాంగ్రెస్ కు అధ్యక్షుడై దాదాపు 13 సంవత్సరములు ఆంధ్రదేశాన్ని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించాడు. 1938 సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమానికి, 1930-31 జరిగిన ఉప్పు సత్యాగ్రహోద్యమాలకు ఆంధ్ర మద్రాస్ ప్రజలకు నాయకుడిగా ముందుండి నడిచాడు. ఈయన ఎంతటి రాజకీయ నాయకుడో అంతటి పాత్రికేయుడు, ప్రతిభావంతుడు కూడా. బ్రిటిషు దమన నీతి హద్దులు దాటిపోయి పోలీసుల దురాగతాలు మిక్కుటమైన రోజులలో అవి బయటపెట్టేందుకు ఎప్పటికప్పుడు

నాయకుడు అంతటి పాత్రికేయుడు, ప్రతిభావంతుడు కూడా. బ్రిటిషు దమన నీతి హద్దులు దాటిపోయి పోలీసుల దురాగతాలు మిక్కుటమైన రోజులలో అవి బయటపెట్టేందుకు, ఎప్పటికప్పుడు భారత ప్రజానీకానికి తెలియజేసేందుకు 1920లో స్వరాజ్య పత్రిక స్థాపించాడు. పత్రికా రచనలో ఆత్మగౌరవము, స్వాతంత్ర పోరాటము, వ్యక్తిత్వము నేర్పి ఆంధ్రులలోనే కాక భారతదేశమంతటా అగ్రగణ్యులైన మేధావులను, పత్రికా రచయితలను ప్రసాదించగలిగిన నిండు బాలింతగా స్వరాజ్య పత్రికను నడిపాడు. డబ్బు లేకపోయినా ఆ పత్రిక నడపడానికి ఆయన చేసిన కృషి, త్యాగం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. 1937-39లో ఈయన రాజాజీ మంత్రివర్గంలో ఆంధ్ర మద్రాసు రాష్ట్రాలకు రెవెన్యూ మంత్రిగా చేరాడు. భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు అన్న చందంగా, దున్నేవాడిదే భూమి జమీందారీ రద్దు అనే నినాదమే కాక ఆచరణ చేసి చూపిన ఆదర్శప్రాయుడైన నాయకుడు శ్రీ ప్రకాశం పంతులు గారు. ఈయన ఎంత వ్యక్తిత్వం గల నాయకుడో, ప్రజాశ్రేయస్సే తన లక్ష్యంగా భావించేవాడు. దానికి అడ్డుపడేవారిని ఎంతటి వారైనా క్షమించేవారు కాదు. జాతి పిత మహాత్మాగాంధీ గారిని కూడా కొన్ని సందర్భాలలో ఆయనను గుడ్డిగా అనుసరించక వ్యతిరేకించేవాడు. ఏ ఎండకా కొడుగు పట్టడం ఆయనకు ఇష్టముండేది కాదు. 1946 ప్రారంభంలో ద్వితీయ ప్రపంచ మహాసంగ్రామం పూర్తి కాగానే గవర్నర్ల అధీనంలో ఉన్న ప్రాంతీయ ప్రభుత్వాలన్నీ ప్రజాస్వామిక ప్రభుత్వాలుగా ఏర్పడాలన్న ఆరాటపడుతున్న రోజులవి. ఆ రోజులలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఎవరిని నాయకులుగా నిలబెట్టాలనే సమస్య కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కలిగింది. అధిష్టాన వర్గంలో కొందరికి ప్రకాశం పంతులుండడం ఇష్టం ఉండేది కాదు. రాజాజీని ముఖ్యమంత్రిగా ఉంచాలనుకున్నారు అప్పటి అధిష్టాన వర్గం. అప్పటికి రాజాజీ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. ఎప్పుడూ తమిళుడే ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టమో ఊహించి శ్రీ ప్రకాశం పంతులు గారు వెంటనే అధిష్టాన వర్గాన్ని అభిప్రాయానికి వ్యతిరేకంగా నాయకత్వానికి ఒంటరిగా పోటీ చేసి ఘన విజయం సాధించాడు. ఈ సంఘటనతో గొప్ప నాయకులంతా దద్దరిల్లిపోయారు. దేశవ్యాప్తమైన ఓ మహాసంస్థ కంటే కేవలం వ్యక్తి అయిన ప్రకాశం విజయం సాధించారంటే ఆయన మహోన్నత వ్యక్తిత్వమే ఆయన ఘనతకు నిదర్శనం. క్రియాసిద్ధితత్వే భవతి మహతాం నోపకరణే అన్నట్లుగా మహాత్ములకు ఎలాంటి సాధనోపకరణాలు, ఆడంబరాలు లేకపోయినా వారి లక్ష్యం, గమ్యం వారిని కృతకృత్యులను చేస్తాయి. చరకా ప్రచారము, హరిజనోద్ధరణ, గ్రామాల సౌభాగ్యం ఈయన కాంక్షించి సఫలీకృతుడయ్యాడు. 1952లో జరిగిన ఆంధ్ర రాష్ట్రోద్యమం ఈయన నేతృత్వం క్రిందనే జరిగింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలోని ప్రప్రథమ భాషా రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు గారే మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమం, కృష్ణా బ్యారేజీ, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుని విశ్వవిద్యాలయ స్థాపన, కొత్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన హైకోర్టు ఏర్పరిచారు. 1954లో రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 2000 మంది ఖైదీలను విడుదల చేయించాడు. నేర పరిశోధనలో ప్రయోగాత్మక చర్యగా మానసిక శాస్త్రవేత్తలు దీనిని భావిస్తారు. సాధారణ అభిప్రాయాలకు వ్యతిరేకంగా విడుదలైన ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించి సంఘ భద్రతకు భంగం కలగకుండా సమాజానికి ఉపయోగపడే సభ్యులుగా వారు స్థిమిత జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. 1925 స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజులు. రాజమండ్రిలో స్వాతంత్ర పోరాటాన్ని అడ్డుకోవడానికి కాల్పులు జరిపారు. పలువురు ఉద్యమకారులు ప్రాణాలు పోయాయి. మృతదేహాలను కూడా వారి బంధువర్గానికి అప్పజెప్పకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా బందోబస్తు అటుగా వెళ్తున్న ప్రకాశం పంతులు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ పోలీసులకు ఎదురుగా నిల్చుని చొక్కా చింపి, కాలుస్తావా, ఏది కాల్చరా చూద్దాం అని గుండెను చూపి ఎదురు నిలబడ్డాడు. బందోబస్తు ఒక్కసారిగా విస్తుపోయారు. పోరాటం ఆపే ప్రసక్తే లేదని వారించి ప్రకాశం పంతులకు జై అంటూ, ఆంధ్రకేసరికి జై అంటూ ప్రజల మనస్సులో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న భారతమాత ముద్దుబిడ్డ ప్రకాశం పంతులు. ఒక సందర్భంలో జైపాల్ రెడ్డి గారు ప్రకాశం పంతులను పంజాబ్లోని భగత్ సింగ్తో పోల్చారు. అలాగే కనుపర్తిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహోద్యమం క్రియాత్మకంగా వ్యవహరించి తన విశ్రాంతి భవనాన్ని సత్యాగ్రహ శిబిరానికి విరాళంగా ఇచ్చిన త్యాగశీలి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్ర పోరాటంలో 10 సార్లకు పైగా జైలుకు వెళ్లి వచ్చిన దేశభక్తుడు మన ఆంధ్రకేసరి. ఆయన చేపట్టిన ఏ పదవి అయినా ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజాక్షేమమే లక్ష్యంగా
భావించిన ప్రజాబంధు ఆంధ్రకేసరి గొప్ప నటుడు. రంగస్థల జీవితంలో అనేక పాత్రలు పోషించి రంగస్థల నక్షత్ర బిరుదును పొందిన మహోన్నత నటుడు ప్రకాశం పంతులు గారు.

0: ప్రకాశం పంతులు గారి చివరి దశలో ఒకసారి రాజమండ్రి రైల్వే స్టేషన్లో మొదటి తరగతి విశ్రాంతి భవనంలో లోపల కుర్చీలో నిద్రపోతుండడం గమనించిన అక్కడ రైల్వే ఉద్యోగి చిరిగిన వస్త్రం, మాసిన గడ్డం చూసి ఎవరో పిచ్చివాడని భ్రమించి వెళ్లి లేపగా ఖంగుమన్న ఆయన ధ్వని విని భయపడి స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్టేషన్ మాస్టర్ వచ్చి చూసి ఈయన ప్రకాశం పంతులు గారు అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయనను లేపారు. ప్రకాశం పంతులు గారు స్టేషన్ మాస్టర్ను భోజనం చేశావా అన్నారు. తెల్లవారుజాము సమయం, భోజనం చేశావా అని అడుగుతున్నాడే, పెద్దవాడయ్యాడు కదా అని అనుకుంటుండగానే మీ నాన్న నీకు సంస్కారం నేర్పలేదా, నేను నిన్ను భోజనం చేశావా అని అడిగాను, నీవు అడగాలి కదా అని అనడంలో దానిలోని అంతరార్థం తెలుసుకున్న ఆ స్టేషన్ మాస్టరు అతనికి ఇంటి నుండి అన్నము తీసుకుని వచ్చి అతని ఆకలి తీర్చాడు. అప్పటికే ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్కు వచ్చినాడనే వార్త ఆ నోట ఈ నోట ప్రాగి ప్రజలంతా గుమికూడారు. కొంతమంది ఆయన వద్ద డబ్బు లేదనే గుర్తించి 70 రూపాయలు ఆయన జేబులో ఉంచారు. ఇంతలో ప్రకాశం పంతులు గారి కోసం వారి ఇంట్లో పనిచేస్తున్న ఒక సేవకుడు వచ్చి, అయ్యా నేను మీ ఇంట్లో మీకు బండి తోలేవాడి కొడుకును, నా భార్యకు క్యాన్సర్ రోగం వచ్చింది, చేతిలో డబ్బు లేదు, రాయవేలూరులో చూపించాలని బిగ్గరగా ఏడవగా వాడిని అనునయించి వాడికి తన వద్దనున్న 70 రూపాయలు ఇచ్చాడు. జనం ప్రశ్నించగా, నాకు మీరందరూ ఉన్నారు, వాడికి ఎవరున్నారా అని ప్రకాశం పంతులు గారు ఎదురు ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఫలితంగా కర్నూలును నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసి పరిపాలనా విభాగాన్ని కర్నూలు నుండి మిక్కిలి సమర్థవంతంగా నిర్వహించి కర్నూలును రాష్ట్రానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎటువంటి మౌలిక వసతులు లేకపోయినా కర్నూలు కేంద్రంగా అనేక పాలనా నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసి కొత్త రాష్ట్ర ప్రగతికి గట్టి పునాది వేశారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో, రాష్ట్ర సమైక్యతను కాపాడడంలో ఆయన చేసిన పోరాటాలు అమోఘం, అద్వితీయం. అందుకే కర్నూలు ప్రజలు ఆయనను చిరకాలం గుర్తుంచుకునేట్టుగా కర్నూలులోని ఒక వీధికి ప్రకాష్ నగర్ అని నామకరణం చేసి ఆయనను తమ హృదయపీఠంలో పదిలపరచుకున్నారు. ఇక ప్రకాశం గారి వేషధారణ గమనించినట్లయితే ఆయన కాలంతో పని లేకుండా ఎప్పుడూ శాలువా కప్పుకునేవారు. ఒక సహచరుడు ప్రశ్నించగా, చొక్కా కొంచెం చినిగింది, ముఖ్యమంత్రి గారి చొక్కా చినిగిందంటే బాగుండదు, అందుకే ఇలా శాలువా కప్పుకుంటున్నానన్నారు. అలాగే ఒకసారి ఒక పేదవాడు చలికి వణుకుతూ ఉంటే తనకు మరో చొక్కా ఉందో లేదో చూసుకోకుండా తన చొక్కాను తీసి అతనికి కప్పివేశాడు. ఇంతటి త్యాగము, ప్రజారక్షణ, ప్రజల కష్టమే తన కష్టంలాగా భావించే నాయకుడు మన మొట్టమొదటి ముఖ్యమంత్రి కావడం ఆంధ్రులు చేసుకున్న, మనము చేసుకున్న అదృష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కటిక పేదరికాన్ని అనుభవించిన నేతగా ఆంధ్రుల మధ్య ఉండడం మన దురదృష్టము కూడా. అయితే ఈ భూమిపై ఎవరూ శాశ్వతం కాదు కదా. జాతస్య ధ్రువో మృత్యుః అన్నట్టుగా ఈ మహామనీషి సంపూర్ణ జీవితాన్ని గడిపి అన్ని పార్టీల జనుల అపూర్వ ప్రశంసలు పొంది 1957 మే నెల 20వ తేదీన శాశ్వతంగా కన్నుమూశారు. దాదాపు 40 సంవత్సరముల పాటు ఆంధ్ర ప్రజల హృదయాలపై ఆధిపత్యం వహించి కన్నుమూసిన మహానాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈయన జీవితం, ఈయన నెరవేర్చిన ఘనకార్యాలు ఈయన జీవితకాలంలో జరిగిన కల్లోలాలను ప్రతిఫలిస్తాయి. పోరాట సమయంలో ఆయన ప్రదర్శించిన అజేయమైన శక్తి సుభాష్ చంద్రబోసును మరపిస్తుంది. ఈయన ధైర్య స్థైర్యాలు స్వామి శ్రద్ధానందుల వారిని జ్ఞప్తికి తెస్తాయి. కొండంత ఆయన వ్యక్తిత్వమే ఆయనకు కొదవలేని ఆస్తి. వర్తనమ్ము ధరణి వజ్ర సమానమ్ము అన్నట్లుగా చక్కని ఈయన వ్యక్తిత్వమే తెలుగు తల్లి ముద్దుబిడ్డగా రాణించగలిగాడు. దృఢ చిత్తుడైన ఈ పుణ్యమూర్తికి సాటి రాగల నాయకుడు నభూతో నభవిష్యతి. జై హింద్.
1: శ్రోతలంతవరకు కాంతిరేఖలు కార్యక్రమంలో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా మానవ జాతికి ఆదర్శం ప్రకాశం పంతులు గారి జీవితం, ఈ అంశం గురించి శ్రీమతి గరుడాత్రి వనజకుమారి గారి ప్రసంగం విన్నారు. నిజమే, ఈ భూమిపై నువ్వు జన్మించావంటే కారణం నీవల్ల ఈ ధరణికి ఏదో ఒకటి నువ్వు తిరిగి ఇవ్వాలన్న ఖచ్చితమైన నిర్దిష్టమైన తత్వం ఉండాలన్న భావజాలంతో పెరిగిన గొప్ప మహని

యుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు. ఆయన గొప్ప పోరాటమే చేశారు ప్రజల కోసం. గుండెను చీల్చి శత్రువుకు ఎదురొడ్డి త్యాగ నిరతితో తనకు స్థానమిచ్చిన భూమాత రుణం తీర్చుకున్నారు. గోదావరి నది జలతరంగంలా ఆయన త్యాగం నేటికీ ఆంధ్రుల గుండెల్లో ఒక ఘోషలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా

0: అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే.

0: आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 లక్షలకు పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈరోజు మే 20వ తేదీ, కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి. ఈరోజు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా, ముఖ్యమంత్రిగా బహుపాత్రలను పోషించి పల్నాటి రాజకీయాల్లో మేటి నాయకుడు అనిపించుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి గుంటూరు జిల్లాలో 1909 జూలై 28న జన్మించారు. 1921లో విదేశీ వస్తు బహిష్కరణతో జాతీయోద్యమంలో ప్రవేశించారు. న్యాయవాదిగా వారు పేరు పొందారు. స్వాతంత్ర్యోద్యమంలో పలుసార్లు జైలు జీవితం గడిపారు. 1946లో తొలిసారిగా శాసనసభలో అడుగిడి, తదనంతరం 55, 62, 67ల సంవత్సరంలో శాసనసభ్యునిగా కొనసాగారు. నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్యల మంత్రివర్గాల్లో పదవులు నిర్వహించారు. 1964లో ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. కేంద్ర మంత్రిగా, కేంద్ర ఆర్థిక సంఘ అధ్యక్షునిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1979లో చరణ్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలోనూ, 1988-90లో మహారాష్ట గవర్నర్గాను పదవులు నిర్వహించారు. 1994 మే 20వ తేదీన కాసు కన్నుమూశారు. అలాగే ఈరోజు అంతర్జాతీయ తూనీకలు కొలతల బ్యూరో వ్యవస్థాపక దినోత్సవంగా పరిగణించారు. అంతర్జాతీయ తూనీకలు కొలతల బ్యూరో 1875 మే 20వ తేదీన స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యూనిట్ల విధానం అంటే ఎస్ఐ నిర్వహణ కోసం ఏర్పరిచిన 3 సంస్థల్లో ఇది ఒకటి. అంతర్జాతీయంగా ప్రమాణాల సంస్థగా వ్యవహరిస్తుంది. వివిధ సభ్యదేశాల పరిశోధనల శాలల ద్వారా ఎస్ఐ తూనీకలు కొలతల్లో సారూప్యతను నిశ్చయపరుస్తుంది. కొలతలకు సంబంధించి పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రపంచమంతటా ఖచ్చితమైన సమయం నిర్వహించబడేలా పాత్ర నిర్వహిస్తుంది. కిలోగ్రాము అంతర్జాతీయ నమూనాను భద్రపరుస్తుంది. ప్రతి ఏటా మే 20వ తేదీన ఈ బ్యూరో వ్యవస్థాపక దినోత్సవంగా ప్రపంచమంతటా పాటిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ముందుగానే తెలుసుకున్నాం. ఇది ఈరోజు చరిత్రలోని ప్రత్యేకత.
3: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాధా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ్ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. సాథ్ హీ ఇస్కా ప్రసారణ్ దూర్దర్శన్ కే నేషనల్, న్యూస్ డీడీ భారతి, డీడీ ఇండియా, డీడీ ఉర్దూ ఔర్ డీడీ కిసాన్ చానల్ పర్ భీ కియా జాయేగా. తో యాద్ రఖే, రవివార్ సుబహ్ 11 బజే మన్ కీ బాత్.
4: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
5: ఉంది సార్.
4: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
5: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడిస్తారా సార్?
4: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. నీ అకౌంట్ నంబర్ చెప్పు.
5: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
4: ఇరనా
5: 4
4: ఇరనా
5: ఉండప్పా వబ్లేసు.
4: 50 లక్షల
5: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
4: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
5: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
4: ఇరనా ఉండు.
5: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
4: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
5: చెప్పప్ప. ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
6: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
5: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
6: అందుకోసం ఫోన్ చేసింది.

0: ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
1: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంక్ అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
1: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల మూడు నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
2: మీ దగ్గర పాత వస్తువులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, మరి పాత వస్తువులు ఎప్పటికీ పనికిరావనే ఆలోచనను తుడిచేసి పాత వస్తువులతోటి ఏ విధంగా మనం ప్రయోజనం పొందవచ్చో కొన్ని చిట్కాలు మీకోసం. పాత లెదర్ బ్యాగులను ముక్కలుగా చేసి వాటిపై సెంట్ స్ప్రే చేసి దుస్తుల అలమారులలో ఉంచితే సువాసన ఎక్కువ కాలం ఉంటుంది, అందులో అలమారులలోని ఉన్న వస్తువులు ఫ్రెష్గా అనిపిస్తాయి. అలాగే పాత సాక్సులను చేతికి తొడుక్కుని చిన్న చిన్న కలప వస్తువులను ఫర్నిచర్ మొదలైనవి శుభ్రం చేయడం చాలా తేలిక. ఇక పాత సాక్స్ను పారేయకుండా గ్యాస్ గట్టు టైల్స్ శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక పాతదైన వాల్ పేపర్ తొలగించేటప్పుడు పంపు స్ప్రేయర్లో నీరు వాషింగ్ లిక్విడ్ కలిపి స్ప్రే చేస్తే సులభంగా ఉడి వస్తుంది. సో పాత వస్తువులను ఎప్పుడూ చిలకన చేరుడు చూడకండి. మరి ఈ వాటి ఈ కార్యక్రమంతో మరి కాంతిరేకుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఇక 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. మరి ముందుగా హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Dhruv Jurel scored an unbeaten 53 runs, while Yashasvi Jaiswal made 43 runs. And now for a look at today's newspapers is over to Shagun Chopra.
1: Thank you, Abhishek. In a joint article penned by PM Narendra Modi and Italy's PM Giorgia Meloni in The Pioneer, headlines Italy and India, a strategic partnership for the Indo-Mediterranean. The article says Made in Italy has always been synonymous with excellence worldwide, and today it finds a natural synergy with the high quality of goals of the Make in India initiative. US clears Apache how its support services for India, writes the Indian Express. Supreme Court upholds citizens' right to live free from fear of stray dog attacks, informs the Statesman. Top court nod for euthanasia of incurably ill rabid dogs, states the Hindu. The Economic Times in its editorial piece says the real question OpenAI's win Musk's ethical AI development arguments remain. The paper says Elon Musk's case against OpenAI turning into a for-profit organization fell apart on a technicality, but the central question on how OpenAI should be governed remains unanswered. Sam Altman's argument is that its mission drift from non-profit to for-profit was necessitated by the financial reality of the tech's large investment requirements. And finally, tennis legend Billie Jean King, at the age of 82, earns a college degree, Bachelor of Arts in History, 65 years after starting at Cal State Los Angeles, reports the Times of India. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. Two leaders to discuss ways to boost cooperation on India-Middle East-Europe economic corridor and review joint strategic action plan 2025-2029. West Bengal government to roll out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. Joint Parliamentary Committee on One Nation, One Election says simultaneous Lok Sabha and Assembly elections can save nearly 7 lakh crore rupees and increase India's GDP growth by 1.6%. DGCA orders further inspection of fuel control switch of an Air India Boeing 787-8 aircraft following technical snag earlier this year. And in IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
3: కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సి క్యాంప్ రైతు బజార్ లో 6 కోట్లతో చేపడుతున్న విస్తరణ పనులకు కర్నూలు ఎంపీ బస్తిపాటు నాగరాజు తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 9 నెలల్లో పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించామన్నారు. బి క్యాంప్ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్, అధునాతనమైన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. తల్లిదండ్రులు 5 ఏళ్లు నిండిన తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సూచించారు. ఎంఈఓల ఆధ్వర్యంలో కేదవల గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లభించే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు పెంచడమే జలధార జలహారతి పనుల లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఓరోగల్ మండలంలోని సోమయాజుల పల్లె చెరువులో ఆమె భూమి పూజ చేసి పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4100 పనులను గుర్తించగా 2100 పనులు మంజూరైనట్లు వెల్లడించారు. 1100 పనులకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. సర్వజన వైద్యశాలలో వివిధ వార్డుల్లో నర్సులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వెలకట్టలేవని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక సర్వజన వైద్యశాలలో స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు నర్సింగ్ పర్యవేక్షకులు సావిత్రబాయి స్టాఫ్ నర్సులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింగ్ పర్యవేక్షకులు సిబ్బంది వృత్తిపరమైన సేవా ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు జిల్లా చారిత్రక రాత పత్రాలను సేకరించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాచీన రాత పత్రాల సేకరణ, సంరక్షణ, డిజిటలైజేషన్ అంశానికి సంబంధించి స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా పురాతన గ్రంథాలు

0: రాళ్ల పట్ట గ్రంథాలపై విస్తృత సర్వే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డులో నిర్వహించిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కర్నూలు నగరంలో 10.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ డాక్టర్ ఏసీరి చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కు సంబంధించి కర్నూలు జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27 సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలోని 10 ప్రధాన జంక్షన్లలో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగర రోడ్లపై మొత్తం 450 గుంతలను గుర్తించగా ఇప్పటికీ 300 పూర్చాలని, మరో 150 గుంతలకు మరమ్మతులు చేయించాలన్నారు. పచ్చదనం పెంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ కేటాయించినట్లు కర్నూలు నగర పాలక కమిషనర్ చల్లా ఓబ్లెస్ తెలిపారు. దీని ద్వారా ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, ట్రేడ్ లైసెన్స్, పౌర సేవలకు సంబంధించి అన్ని వివరాలు ఒకే వ్యవస్థలోకి వస్తాయని వెల్లడించారు. స్థానిక ఎస్బీఐ కాలేజీలో నగరపాలక సమావేశ భవనంలో నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, అడ్మిన్లు, ప్లానింగ్ అమ్యూనిటీస్ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా పౌర సేవల్లో విప్లవాత్మక మార్పు వస్తుందన్నారు. ఓరోకలను పారిశ్రమ హబ్బుగా తీర్చిదిద్దడమే కూడా ప్రభుత్వ లక్షణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరచర్దారెడ్డి పేర్కొన్నారు. గుట్టపాడు సమీపంలో ఏర్పాటు చేసిన మాత్రే గ్రీన్ న్యూడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 5.96 ఎకరాల్లో 10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పలువురు స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అరటి, జామ, ఫ్రూట్స్, పల్పీ తయారీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఓరోకల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మే సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మరి ముందుగా శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మరెళ్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇది. సంగీతం కోటి, చిత్రం హిట్లర్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, సుంకే కార్తీక్, వరంగల్ మార్కోని, శివకోటి శేఖర్, ధార ఈశ్వర్, కొసికే భిక్షపతి, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రబృందమండి వీరందరి కోరిక మేరకు వేణు సుమంగళి ఆలపించిన గీతమిది సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్, చిత్రం మన్మథుడు.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిడ్బ్యాక్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్బ్యాక్. ఆర్బిఐ అంటుంది,
2: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు తెలంగాణ నుండి, కొత్తకోట నుండి కోరుతున్నారండి. వీరు రమేష్, సుప్రియ, జాను, పింకీ, రాజేష్ వారి మిత్రబృందం అండి. వీరందరూ కోరుతున్న పాట పసివాడి పురాణం చిత్రం నుండి వేటూరి సాహిత్యాన్ని ఎస్పీబి సుశీల ఆలపించిన గీతం వినిపించండి, చక్రవర్తి సంగీత సారథ్యంలో అని కోరుతున్నారు. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తుంది మీ కర్నూలు ఎఫ్ఎం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు, మహబూబ్ నగర్ నుండి సరస్వతి, సాయి, రాజ, లీల, రవి, వాణి, మనోరంజని, సాగరిక, అవినాష్, హర్ష, మధు, రామచంద్ర, జానకి వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రబృందం అండి, వీరందరూ కోరుతున్న పాట శ్రీమణి సంగీత సారథ్యంలో సునీత పాడిన గీతమిది. చిత్రం శ్రీనివాస కళ్యాణం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతల కర్నూల్ ఎఫ్ఎం బ్యాండుపై అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీకేయ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నాం గీతమిది. దీపారాధన చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారండి. మరి దాసరి నారాయణరావు సాహిత్యం, చక్రవర్తి సంగీతం.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 20. ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డ్ నెంబరా సార్? ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, కర్నూలు నుండి లక్ష్మీ, సుజాత, మాధవి, శ్రీవాణి, సరిత, అనిత, సఖ్యత, శ్రీదేవి, ధనలక్ష్మి, సౌజన్య, విజయ, శోభ, రాధిక, సంధ్య వారి మిత్రబృందం అండి. మేము ఆకాశవాణి కర్నూలు కేంద్రాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రెగ్యులర్గా వింటూ ఉంటామండి. మరి మేం కోరిన పాట దళపతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించగలరు అంటూ వారు ఉత్తరం రాశారండి. మరి ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సాహిత్యం ఇది, దళపతి చిత్రం కోసం ఎస్పీబి చిత్ర పాడిన గీతం ఇది.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాధా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. సాథ్ హీ ఇస్కా ప్రసారణ దూరదర్శన్ కే నేషనల్, న్యూస్ డీడీ భారతి, డీడీ ఇండియా, డీడీ ఉర్దూ ఔర్ డీడీ కిసాన్ చానల్ పర్ భీ కియా జాయేగా. తో యాద్ రఖే రవివార్ సుబహ 11 బజే మన్ కీ బాత్.
0: కార్యక్రమంలో తర్వాత శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులండి. వీరందరూ కోరుతున్న పాట మణిశర్మ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి ఆలపించిన గీతం, చిత్రం రాబోయి చందమామ.

తర్వాత విక్రమార్కుడు చిత్రం నుంచి మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, డేవిడ్, రాహుల్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, సరోజమ్మ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, ఎస్తేరి, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, వీరందరూ కూడా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి కోరుతున్నారండి. వీరు కోరిన పాట ఎంఎం కీరవాణి సంగీత స్వారథ్యంలో సునీతతో కలిసి పాడిన గీతం ఇది. చిత్రం విక్రమార్కుడు.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా శ్రోతలు, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ్మ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకెల, భన్నపురం, దశరత్, వనజ, బాల నరసింహ, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజక్, మొహమ్మద్ సన్నతుల్లా వీరి కుటుంబ సభ్యులు మిత్రబృందమండి. వీరు కోరుతున్న పాట సుబ్రీం చిత్రం నుంచి రేవంత్ చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం సుబ్రీం చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమానికి స్వాగతం. మరి మధురమైన మామిడి పండు వివరాలతో మధురమైన పాటలు వినిపించుతుంది మీ చిత్రాంజలి. ఈ వివరాలను వినే ముందు, వేసవి తీవ్రత మరో రెండు రోజుల్లో విపరీతం కానుంది, తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వాతావరణ నిపుణులు. సో రెగ్యులర్గా బయట తిరిగేవారు వయస్సుతో సంబంధం లేకుండా ఈ తరుణంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ బాటిల్, టోపీ, గొడుగు, సన్గ్లాసెస్, మాస్క్, ఇవి కనీస జాగ్రత్తలు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు అంటూ వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా వేసవిలో ఒక పక్క ఉక్క, మరో పక్క మామిడి ముక్క. సో ఇవాళ చిత్రాంజలిలో మామిడి పండు గురించి సరదాగా నాలుగు మాటలు మాట్లాడుకుంటూ నాలుగు పాటలు విందాం.

సముద్భూతే చూతే జగతి ఫలరాజే అని సంస్కృత శ్లోకం. ఇది మామిడి పండుకు సంబంధించింది. బాగా

పండిన మామిడి పండును చూస్తే నోరూరని జిహ్వ ఉంటుందండి, అంటే ఉండదనే చెప్పాలి కదా. ఇలా చూస్తే అలా జుర్రుకోవాలనిపిస్తుంది కదా. సంవత్సరానికి ఒక్కసారి కాసే పంట మామిడి. క్షీరసాగర మధురం నుండి జాలువారిన అమృతపు చుక్క మామిడి రూపంలో మన కోసం వచ్చిందేమో అన్నంత అబ్బురపరచే పండు. ఇది దేవతల ఆహారం కూడా. మరి మామిడి పండు గురించి తెలుసుకునే ముందు ఈ పాట విందాం.

సో మామిడి పండు. ప్రపంచవ్యాప్తంగా మామిడిలో అనేక వందల రకాలు ఉత్పత్తి అవుతున్నాయి. రకాన్ని బట్టి మామిడి పండు పరిమాణం, ఆకారం, తీపి, పై తొక్క రంగు, అలాగే లోపలి గుజ్జు రంగులో విభిన్నంగా ఉంటాయి. దీని గుజ్జు లేత పసుపు రంగులోనూ, బంగారు రంగులోనూ, ఆకుపచ్చ రంగులోనూ, లేదంటే నారింజ రంగులో కూడా ఉంటుంది. మామిడి పండు భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల జాతీయ పండు. అలాగే మామిడి చెట్టు బంగ్లాదేశ్ యొక్క జాతీయ వృక్షం. మరి ఈ విషయం మీకు తెలుసా? సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ పాట కూడా వినాలి.

మామిడికి దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర ఉందండి. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో సంస్కృత కవి కాళిదాసు తన రచనల్లోని మామిడి గురించి వర్ణించారట. ప్రపంచవ్యాప్తంగా వందలాది మామిడి రకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో అయితే బంగినపల్లి అంటే బనగానపల్లె, రసాలు, తోతాపురి, కలెక్టర్, హిమాయత్ వంటి రకాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. మరి మనం ఇప్పుడే అనుకున్నాం కదా మామిడి పండు మధురమైన రుచినిస్తుందని. పిల్లలు నేటికి ఇంటికి మామిడి పండ్లు తీసుకువస్తూనే ఆ కుప్పల్లోంచి ఏరి ఏరి ఇది నాది ఇది నాది అంటూ కొట్టుకుంటూ దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఈ మధురమైన పండు కోసం పోట్లాడిన మన మధుర జ్ఞాపకాలతో పాటు నేటి తరం పిల్లలు కూడా ఫైట్ చేస్తున్నారు అంటే మామిడి వర్ణనకు పదాలు ఉన్నాయా అని సందేహం వస్తుంది. అయితే ఇప్పుడే అనుకున్నాం, సాహిత్యంలో కాళిదాసు మామిడి గురించి చాలా చక్కటి వర్ణన చేశారు. అంటే ముఖ్యంగా ఆయన సంస్కృత సాహిత్యంలో మహాకవి కాళిదాసు మామిడి చెట్టును, దాని పువ్వులను అత్యంత మనోహరంగా వర్ణించారట. ఆయన కావ్యాలలో మామిడి ప్రకృతి సౌందర్యానికి, వసంత ఋతువుకు, ప్రేమకు ప్రతీకగా కనిపించింది ఆయనకి. ఆయన వర్ణించిన తీరు అలానే ఉంటుంది. మరి అంటే ముఖ్యంగా కాళిదాసును మామిడిని ఏ విధంగా వర్ణించారు అంటే కామదేవుని ఆయుధంగా. కుమార సంభవంలో కాళిదాసు మామిడి చిగుళ్లను కామదేవుని బాణాలుగా వర్ణించారట. మామిడి చెట్టుపై వరుసగా చేరిన 9 కామదేవుని పేరును సూచించే అక్షరాల వల్లే ఉన్నాయని అద్భుతంగా తన కలం ద్వారా

చక్కటి వర్ణన చేశారు. అలాగే ఋతు సంహారం గ్రంథంలో మామిడి వర్ణన గురించి కాళిదాసు వసంత ఋతువును వర్ణిస్తూ మామిడి చెట్లు పూలతో నిండి కొత్త చిగుర్లతో ఎలా శోభిస్తాయో వివరించారట. మామిడి మొగ్గలను వజ్రాలుగాను పూలను ముత్యాలుగాను పోల్చారు. గాలి వీచినప్పుడు మామిడి పుప్పొడి ఎగరడం అనేది ఎలా ఉంది అంటే ప్రియురాలి విరహ వేదనను సూచిస్తుంది అని వర్ణించారు కాళిదాసు. నిజంగా కాళిదాసు రచనల్లో మామిడి చెట్టు వసంతకాలం కోసం సహనంతో ఎదురుచూసే విధానాన్ని, ప్రకృతి క్రమాన్ని గౌరవించే తత్వాన్ని ప్రతిబింబించే విధంగా వారి వర్ణన అత్యంత అద్భుతంగా ఉంది. అంటే ఆ మామిడి పండు, అంటే మామిడి పండును మనం ఫలరాజు అంటాం కదా, ఆ ఫలరాజు గురించి వారి వర్ణన అంత అద్భుతంగా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరొక పాట విందామా?

మామిడి పండు చూడగానే ఒక రుచే గుర్తుకొస్తుంది. కానీ ఆ మామిడి పండు అనేది దేవతల పలహారం అన్న విషయం ఎంతమందికి తెలుసు? అందుకే మామిడి వర్ణన గురించి కాళిదాసు తన కవిత్వంలో చాలా అద్భుతంగా వర్ణించారు. అలాగే మామిడి ప్రస్తావన ఋగ్వేద కాలంలోనూ కనిపిస్తుంది. ప్రజాపతి స్వయంగా మామిడి వృక్షంగా అవతరించారని మన నమ్మకం. ఒకసారి బుద్ధుడు మామిడి పండు తిని దాని టెంకను అక్కడ పాతి చేతులు కడుక్కున్నారట. వెంటనే అక్కడ తెల్లని మామిడి మొక్క పూలు కాయలతో మొలకెత్తిందని, అప్పటి నుంచి బౌద్ధులు మామిడిని పవిత్ర వృక్షంగా భావిస్తారని ఐతిహ్యం. అయితే భారత శిల్పాలలో ఈ ఘట్టాన్ని వివరించే దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జైన దేవత అంబ మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నట్లు వర్ణన కూడా మనకు కనిపిస్తుంది. అందుకే మన్మధుడికి మామిడి మొక్కకి అవినాభావ సంబంధం ఉంది అని కూడా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రముఖ కవి డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారు మామిడి గురించి అద్భుతమైనటువంటి జానపద గీతాన్ని వర్ణించారండి. అంటే జానపద గీతంలో ఈ మామిడి గురించి వర్ణించారు. అదేంటంటే, వేములు పూసే వేములు కాసే ఓ మామిడి, వేముల పళ్ళు పక్షులు మేసే ఓ మామిడి, పక్షులన్నీ గంగ చేరే ఓ మామిడి, గంగ చేరి నీరు తాగే ఓ మామిడి, నీరు తాగి ఒడ్డుకెక్కే ఓ మామిడి, ఒడ్డునున్న బొడ్డు మల్లె ఓ మామిడి, కోసిపెట్ట ఎవరు లేరు ఓ మామిడి, కోసిపెట్టు కృష్ణమూర్తి ఓ మామిడి, పంచిపెట్టు ఎవరు లేరు ఓ మామిడి, పంచిపెట్టు శ్రీలక్ష్మి ఓ మామిడి. అంటే ఈ జానపద గీతంలో మామిడి సాక్షాత్తు ఆ కృష్ణమూర్తి స్వరూపమే. గుమ్మడైనా మామిడైనా తెలుగు వాళ్లకు బాలకృష్ణుడి ముద్దు పేర్లే కదా. సంతానాన్ని మా ఇంటి మామిడి అని ఘనంగా చెప్పుకుంటారు మన తెలుగోళ్లు. పెరట్లో మామిడి పిందె పడగానే ఇంట్లో పసిబిడ్డ పుట్టినంత సంబరపడతారు మన తెలుగు వాళ్ళు. అంటే మన ఇంట మామిడి పండింది అంటే పండంటి బాబు పుట్టాడని, మామిడి తెలుగువారి అమృత ఫలమని, ఇంటికి పచ్చదనాన్ని ఇచ్చేది మామిడి తోరణాలే అని, సౌభాగ్యానికి గుర్తుగా మామిడాకులను భావించటం దాని ప్రాచీనతకు గుర్తు. మరి మామిడికి ఇంత అపురూపమైనటువంటి మనిషితో బంధం ఏర్పడింది అంటే అది నిజంగా మనం ముందుగా అనుకున్నట్లు క్షీరసాగర మథనం నుండి జాలువారిన ఒక అమృతపు చుక్కలాంటిదే కదా. మరి ఈ పాట విందామా?

0: మనం ముందు అనుకున్నాం కదా మామిడి పండు జాతీయ పండు అని. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా దీన్ని నిర్ధారించారు అనే విషయానికి వస్తే, మొఘల్ చక్రవర్తులు సుల్తానులు మామిడిని బాగా ఇష్టపడేవారట. కానీ తమ ఇష్టం కొద్దీ మామిడి పళ్ళను రాజవంశీకులే తినాలని అని నిషేధం పెట్టారట. ప్రజల్లో ఇది తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయడంతో మామిడి మొక్కను జాతీయం చేసే, అందరికీ దాన్ని పండించే అవకాశాన్ని ఇచ్చారట. అక్బర్ చక్రవర్తి పూనుకొని 100,000 మామిడి మొక్కలు నాటించగా మామిడి మొక్క అంటు కట్టడాన్ని రాజోద్యానవనాల్లో మాత్రమే జరపాలనే నియమాన్ని తొలగించి దేశం అంతటా మామిడి పెంచుకునే అవకాశాన్ని కల్పించిన వాళ్ళల్లో షాజహాన్ కూడా ఒకరు అని మనకు చరిత్ర చెబుతుంది. అందుకే దీన్ని మామిడిని జాతీయ పండుగ నిర్ధారించడం అప్పటి నుంచే మొదలైంది. మరి మామిడి పండు దొరికింది కదా అని ఎలా పడితే అలా తింటే చాలా అనర్థాలే జరుగుతాయి. ముఖ్యంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వైద్య నిపుణులు కానీ హెచ్చరించే సూచనలు ఏంటంటే, ముఖ్యంగా బాగా పండించడానికి రకరకాల క్రిమి సంహారక మందులను వాడి మామిడి పండ్లను, అంటే ప్రకృతి సహజంగా కాకుండా ప్రకృతికి విరుద్ధంగా పండించే క్రమంలో ఎన్నో రకాల క్రిమి సంహారక మందులను వాడి, అంటే ఆరోగ్యాన్ని హరించే ఎరువులను వాడి వాటిని పండించి బయట మార్కెట్లో పంపిస్తున్నారు. కాబట్టి మనము మామిడి పండు కొనగానే వాటిని బాగా నీళ్లలో నానపెట్టి, అంటే ఉప్పు వేసి నానపెట్టడం వల్ల దాని మీద ఉన్న పైపూతగా ఉన్నటువంటి మందులు, ఇతరత్ర క్రిమి సంహారక మందులన్నీ పోయి మనకు మంచి ఆరోగ్యాన్ని మంచి రుచిని ఇస్తాయి మామిడి పండ్లు. కాబట్టి కొనే ముందు చాలా జాగ్రత్తగా చూసుకుని కొని ఆ రుచిని ఆస్వాదించాలని కోరుకుంటుంది మీ కర్నూల్ ఎఫ్ఎం.
1: పండు పండు పండు ఎర్ర పండు.

0: సో శ్రోతలు ఇంతవరకు మధురమైన మామిడి గురించి వివరాలను తెలుసుకుంటూ మధురమైన మామిడికి సంబంధించిన పాటలు విన్నారు ఇవాళ్టి చిత్రాంజలి కార్యక్రమంలో. ఇంతటితో చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్దిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్దిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న

0: తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పీఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్టంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్పూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్బంగా విజయలక్ష్మి మాట్లాడుతూ పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసెస్ చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు, దోళ్లకి తోళ్ళకు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి

0: ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
1: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జి ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పీఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కుంకుమ తిలకం. ఈ చిత్రానికి కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట. గీతరచన గోపి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, నెహాన్, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

స్టేట్ రౌడీ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి. సంగీతం బప్పిలహరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువోలు లంక, అమనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి.

బొబ్బిలి పులి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన వీరభద్రాపురం నుండి వీరా కనకారావు, పార్వతి.

మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడీ, అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికే, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసే. కన్నె పిల్లలను పిల్ల తల్లులను కార్చేదిగా జార్చే తెగ.

రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీవారు మావారు ఈ చిత్రానికి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం జీకే వెంకటేష్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్నా.

కలెక్టర్ జానకి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సి నారాయణరెడ్డి. సంగీతం వి కుమార్. ఈ పాటను కోరుతున్నవారు గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

దాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు అయ్యో రామ అంతలోనే అవుతైపోయారు. దాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు అయ్యో రామ అంతలోనే.

ఓ మై గాడ్ ఇంతలోనే అవుట్ అయిపోయారు బాడ్ హేరు బ్రౌన్ గౌను బాలన్న గారు ఓ మై గాడ్ ఇంతలోనే అవుట్ అయిపోయారు ముగ్గురు అమ్మలు ఉన్నారు ముందుకు దూకుతూ ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు కొందరు పులుకుతూ ఉన్నారు జీవితమే ఒక ఆట అది తెలుగు నీడల సయ్యాట పాట ఆగిందా.

అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు నిలి నిలి పూల చీర చిన్నమ్మ గారు. అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. ఇద్దరు అమ్మలే ఉన్నారు, ఒకరిని మించిన వారొకరు. ఇద్దరిలో

0: ಮಾತ ಆಗಿಂದ ಒಕ್ಕ ಸೀತ ಗೋವಿಂದ.
1: బాలగోపాలుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి సాయికృప, బద్రి, లోకేష్, హరిణి, రేణుక, దోర్నాల బాలరాజు.

కథానాయకుడు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన దాశరథి, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్ కార్తికేయ, బాలకృష్ణ, శారదా.

కార్యక్రమంలో చివరిగా మంచి మనిషి ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, టి చలపతిరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశ్వేశ్వర అగ్రహారం, అమలాపురం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు.

0: సాధారణంగా నదులన్నీ ఎత్తున ఉండే కొండపైనో కొలంలోనో పుట్టి అక్కడి నుంచి పల్లాన్ని వెతుక్కుంటూ పోయి పోయి చివరకు సముద్రాన్ని చేరుకుంటాయి. మానవుడు నదీ జలాలను త్రాగడానికి, వ్యవసాయానికి, రాకపోకలకి వినియోగించడం తెలుసుకున్నప్పటి నుంచి నదులు తాము ప్రవహించే దేశాల సిరి సంపదలు, నాగరికత, సంస్కృతి వర్ధిల్లడానికి ఎంతగానో తోడ్పడుతూ వచ్చాయి. ప్రపంచ చరిత్రలో సంస్కృతి వెల్లివిరిసిన సామ్రాజ్యాలు ఎన్నో నదీ తీరాల్లోనే వెలిశాయి. దక్షిణ భారతంలోని జీవనదుల్లో పెద్దదైన గోదావరి ఏం చెప్తుందో తెలుసుకుందాం.
1: ఏం వెలుగు, ఏం తగదగ, తళతళలాడే నీళ్లలోంచి తగదగ మెరిసే అందమైన దేవత పైకి లేచింది.
2: అబ్బా, కళ్ళు మిరుమిట్లు కొలుతున్నాయి ఈ తేజస్సు చూస్తే. అమ్మా, ఎవరు నువ్వు?
1: ఒక విధంగా నేను మీకు అమ్మని, గోదావరి నది దేవతామూర్తిని నేను.
2: ఎంత ఆశ్చర్యం, ఎంత అదృష్టం! అమ్మమ్మా, ఈ దేవతారూపం ఎందుకు ధరించావు?
1: చిరంజీవుడు, మీ పూర్వుల భక్తి విశ్వాసాలు నాకు ఈ రూపాన్ని ఇచ్చాయి. అంతేకాదు, ఈ మంత్రం వినండి.
0: ఓ సరస్వతి, ఓ నర్మద, ఓ సింధు, ఓ కావేరి, మీ సన్నిధిని అనుగ్రహించి ఈ పాత్రలోని జలమును పవిత్రం చేయండి.
3: అవును తల్లి, నువ్వు భారతదేశంలోని పవిత్ర నదులు ఏడింటిలో ఒక దానివని తెలిసింది.
1: అవును, భారతదేశపు పవిత్ర నదులు ఏడు. ఈ ఉపఖండంలోని వేరు వేరు భాషల ప్రజలందరినీ తరతరాలుగా ఏకం చేసిన ఒకే సంస్కృతి ప్రవాహంలో ఆ ఏడు నదులు శాశ్వత తరంగాలు. ఆ ఏడింటిలో ఒకదాన్ని నేను. మీకు తెలుసా, భారతదేశంలో మీ పూర్వీకులంతా భూదేవితో, ఇతర దేవతామూర్తులతో పాటు మమ్మల్ని కూడా దేవీమూర్తులుగా పూజించారు. వారి సుఖ దుఃఖాలకు, శాంతి సంపదలకు కారణం మేము. మాలో ప్రతినదికి చూసి తీరవలసిన పరీవాహ మార్గం, విని తీరవలసిన కథలు ఉన్నాయి.
3: నీ పరీవాహ మార్గంలో కూడా చూసి తీరవలసిన స్థలాలు ఎన్నో ఉండాలి. నిన్ను గురించి విని తీరవలసిన కథలు కూడా ఎన్నో ఉండి ఉంటాయి, మాకు చెప్పవు?
1: తప్పకుండా చెబుతాను. అయితే ముందు నన్ను గురించి వర్ణించిన ప్రసిద్ధమైన మంచి పాటొకటి ఏదైనా వినిపించండి.
3: అలాగే దేవి, నిన్ను గురించి బాపిరాజు గారు రాసిన పాట వింటావా?
1: పాడండి చిరంజీవులు. మీ గొంతులు పలుగొంతుకులై మారుం రోగేలాగా, పరువులెత్తే నా కెరటాలు మురిపించే ఈ ప్రకృతి వాద్యగోష్ఠిగా వంతపాడేలాగా పాడండి.

మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన ఫిల్మ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: బాగుంది చిన్నారుడు, నీ పాట నాకెంతో ఆనందం కలిగించింది. నా సహజమైన ప్రవాహాన్ని ఉన్నదున్నట్లు వర్ణించిన పాట ఇది.
1: మరైతే దేవి, నీ కథ చెప్పవు మాకు.
0: వినండి. కొన్ని యుగాల క్రితం ఒకనొకప్పుడు దక్షిణాపథంలో 12 ఏళ్ల పాటు పెద్ద కరువు వచ్చింది. ఎక్కడా పంట లేదు, నీరు లేదు.
1: దక్కన్ పీఠభూమే దక్షిణాపథం కదా?
0: అవును, అదే దండకారణ్యం కూడాను. అక్కడి ఆశ్రమాలలోని మునులంతా గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆయన ఆశ్రమంలో తిండికి నీటికి కరువు లేదు.
1: గౌతముడు అంతటి పంట నీరు ఎలా పోగు చేసుకోగలిగాడు?
0: అతడు తపశ్శాలి, సజ్జనుడు, శ్రమజీవి, ఉపాయశాలి అయిన మహర్షి. మిగిలిన మునులంతా అంత మంచివారు కాదు. వారంతా సోమరులు. వాళ్లకి గౌతముడంటే అసూయ. అందుకని వాళ్లు గౌతముడికి ఒక పాపం అంటగడదామని ఆలోచించారు. ఆ పాపం నివృత్తి కావటానికి అతని చేత శివుని గురించి తపస్సు చేయించి నన్ను మళ్లీ భూమి మీదికి రప్పించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం పన్నాగం పన్నారో తెలుసా?
1: చెప్పుదేవి.
0: జబ్బుతో చావుకు సిద్ధంగా ఉన్న ఆవునొకదానిని గౌతముని ఆశ్రమంలోకి పంపారు వాళ్ళు. అది గౌతముడు పండించిన పంటలను తినివేయటం మొదలుపెట్టింది. గౌతముడు శాంత స్వభావుడు, కరుణామయుడు. అందుచేత అతడు ఒక సన్నని దర్భకాడతో దానిని అదిలించబోయాడు. కాని వెంటనే ఆ మోసపు గోవు చచ్చినట్లు పడిపోయింది. మునులంతా గౌతముడు గోహత్య చేశాడని, ఆ పాపం పోగొట్టుకోవడానికి అతడు శివుణ్ణి గురించి తపస్సు చెయ్యాలని, భూమిపైకి గంగను అవతరింప చెయ్యాలని ఆజ్ఞాపించారు. గౌతముడు గొప్పగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతముడికిచ్చిన వరాన్ని బట్టి నేను దక్షిణాపథంలో గోదావరిగా అవతరించాను. నేను దక్కను పీఠ భూమిపై అవతరించినప్పుడు అక్కడి ఋషులంతా ఎలా ఆహ్వానించారో వినండి.
2: విచ్చేయవమ్మ శ్రీ వృషభవాహన ధర సామజకట మదాసారధార పయనంబు కావమ్మ భర్గజటాటవీ పుటజ శాఖాశిఖా కోరకంబ రావమ్మ ఆదిమ బ్రహ్మదో పల్లవస్థిత కమండలు.

0: బడువు నొప్పంగ గంగమ్మ నడువవమ్మ.
1: అవునమ్మా, మేము చదువుకున్న విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. మహారాష్ట్రంలోని పుణ్యక్షేత్రం నాసికకు దగ్గరగా అవతరించావు నువ్వు.
2: అవును, అరేబియా సముద్రానికి 50 మైళ్ళ దూరంలో పడమటి కనబడదు.
3: అదే సహ్యాద్రి. అక్కడ త్ర్యంబకం అనే క్షేత్రంలో శివుడు త్ర్యంబకేశ్వరుడుగా వెలిశాడు. అక్కడ నేను కనుమలలోకి దిగి ముందు చిన్న వాహినిగా ప్రవహించాను. అక్కడున్న బ్రహ్మగిరి ఎక్కి 1000 కనులతో వెతుకుతారు యాత్రికులు. ఆ కొండ కనుమల్లో నేను ఎలా ప్రవహించానో చూడాలని. అక్కడకు దగ్గరగానే రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణులు కాపురం ఉన్న పంచవటి ఉండేదని మహారాష్ట్రుల విశ్వాసం.
4: అయితే మా ఆంధ్ర విశ్వాసం వేరు. అది భద్రాచలం దగ్గర ఉండే నాసిక నుంచి నువ్వు మహారాష్ట్రంలోని ఔరంగాబాద్, పద్మాని, నాందేడ్ జిల్లాల్లో ప్రవహించావు.
3: 2000 ఏళ్ల క్రితం ఆంధ్ర సామ్రాజ్యానికి రాజధానులలో ఒకటైన పైఠన్ లేక ప్రతిష్టానపురం ఆ ప్రాంతంలోదే చిత్రకళ వెళ్లి విరిచిన అజంతా గుహలు, శిల్పాలలో అందం ఉట్టిపడే ఎల్లోరా గుహలు అక్కడివి.
4: ఆ తర్వాత తూర్పుగా పెడుతూ ఆంధ్ర

0: ఆంధ్రప్రదేశ్ ఉత్తర జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ల మీద కాపాడి మహాదేవ్పూర్ దగ్గర ఆగ్నేయములుగా ఖమ్మం జిల్లా వైపు మళ్ళావు. ఈ లోపల నీతో 5-6 ఉపనదులు కలిశాయి.
1: అవును, నా చెలికెత్తలు మంజీర, పైనగంగ, వైనగంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని.
2: కిన్నెరసాని గురించి మంచి కథ ఉందిట.
3: మా రాష్ట్రపు ఆస్థాన కవి విశ్వనాథ వారు కిన్నెరసాని గురించి చక్కటి కథాపదం రచించారు.
1: కిన్నెరసాని తెలుగింటి కోడలు. పెరిమిటిపై ఆమెకు వల్లమాలిన ప్రేమ. అత్తాకోడళ్ల పోరు ఆ ఇంటిలోనూ వెలిసింది. కొడుకు మనసు ఎలాంటిదో ఊహించుకోలేని తల్లి కోడలైన కిన్నెరపై అపనిందలు వేసేది. కిన్నెరకు ఆ నిందలు మోయటం కష్టమైంది. ఆమె భర్త తల్లిని కాదననూ లేడు, భార్యను ఊరడించనూ లేడు. పగిలిన గుండెలతో, నిరాశతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. వెళ్లవద్దని భర్త ఆమెకు అడ్డుపడ్డాడు. ఆమె అతని కౌగిట్లు కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు ఏడ్చి ఏడ్చి సిలయైపోయాడు.

0: ఇష్టం. శబరి రామాయణ కథలో రాములవారి భక్తురాలు. శబరి ఆశ్రమానికి కొంత దూరంలో భద్రాచలానికి దగ్గరగా శ్రీరాముడు అరణ్యవాసం చేసిన పర్ణశాల ఉండేది అని ఆంధ్రుల విశ్వాసం. పర్ణశాల అనే గ్రామం కూడా ఉంది అక్కడ ఇప్పటికీను. శ్రీరామ భక్తుడు వాగ్గేయకారుడు అయిన భద్రాచల రామదాసు రచించిన కీర్తనలో కూడా ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
1: అవును చిరంజీవులు, పాపం సీతాదేవిని రావణాసురుడు అపహరించింది కూడా ఆ పర్ణశాల నుంచే. మహాభక్తుడు రామదాసు రచించిన ఆ కీర్తన భద్రాచల యాత్రికులు ఎప్పుడూ పాడుతూ ఉంటారు.

ಮುದಿತ ಲಕ್ಷ್ಮಣನು ಕದಿಸಿಕೊಳ್ಳುವಾಗ ರಘುಪತಿಯು

0: హరి
1: శ్రీ భద్రాచల వాసు
0: గోవిందో హరి
1: శ్రీ రామదాస వరదు గోవిందో హరి.
2: ఇక్కడ నుంచి పడవల రాకపోకలకి ఎంతో వీలుగా ఉంటుంది నా ప్రవాహం. రండి చిరంజీవులు, రండి ఈ నావలోకి.
3: అయితే భద్రాచలంలో నావెక్కితే రాజమండ్రి ధవళేశ్వరము దాటి సముద్రానికి దగ్గరలో ఉన్న కోటిపల్లి అంతర్వేది దాకా పడవ ప్రయాణం చేయొచ్చు.

0: అమ్మా అయ్యో, ఇరుప్రక్కల ఎత్తైన పాపి కొండలు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది. ఇక్కడే తూర్పు కనుమల్ని దాటుతావు కదూ. ఇక్కడ లోయ వెడల్పు 300-400 మీటర్లు మాత్రమే.
1: ఈ లోయలోకి వచ్చేసరికి పడవల వాళ్ళు, ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారతులు కానుకలు ఇస్తారు నీకు. ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు పడవల వాళ్లకు కూడా భయం వేస్తుంది.
2: ఈ పాపి కొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది. ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడులు తిరిగిపోతుంది. అదిగో ఆ కొండ మీద కోయపడుచు పాటలాగి.

0: అపికొండలు దాటి 25 మైళ్ళు ప్రయాణిస్తే ఇప్పటి ప్రపంచంలోకి వస్తాం. చిరంజీవులు, ఇంతవరకు మనం ప్రయాణం చేసింది అమాయక జనులుండే ప్రాంతం. అంతవరకు ఉండేది పూర్వాచారాలు పాటిస్తూ, పెద్దలు చెప్పిన పురాణాలు కథలు వింటూ, వాటిపై విశ్వాసంతో భూతకాలంలో బ్రతికే ప్రజలు. వారి విశ్వాసాన్ని అనుసరించి నేను మీకు ఇంతవరకు కనపడ్డాను. కొన్ని పాత కథలు చెప్పాను. ఇకపైన నేను కనపడటానికి వీలు లేదు, కానీ మీరు బయలుదేరిన పని పూర్తవుతుంది. నన్ను గురించి మీరు ఎన్నెన్ని విషయాలు తెలుసుకోవాలని కోరతారో అన్నీ మీకు స్వయంగా స్ఫురిస్తాయి. ఆ విషయాలను మీరు అందరికీ వెల్లడి చేయండి. మీకు మీ రాష్ట్రానికి ఎల్లప్పుడూ మేలు కలగాలి.
1: గోదావరి దేవి వందనాలు. అంతర్ధానమైపోతున్నావు తల్లి.
2: అయ్యో వెంకన్న,
3: ఏట్రాదే
2: కొబ్బరికాయలు కొట్టరా, బీగ ఆర్తి ఇవ్వరా, అమ్మూరు నీళ్ళలో అవపట్టదురా.
3: ఏంటి అమ్మూరే, ఉండు.
4: పల్లెవాళ్ళు, మీకు కనపడింది అమ్మవారు చిత్రం. మాతో ఇంతసేపు మాట్లాడింది, ఎన్నో కథలు చెప్పింది.
2: నిత్యం మొక్కుకునే వాళ్ళకి గోదావరి తల్లి అవ్వటం చిత్రం కాదండి. బాబులు, మనకు పంటలు పండించుకోవడానికి నీరిచ్చి తెచ్చిస్తా ఉంది ఆ తల్లే కదా.
4: అవును, నాసిక దగ్గర పుట్టి భద్రాచలం దాకా 1120 కిలోమీటర్లు ప్రవహించి, అక్కడ నుంచి 360 కిలోమీటర్లు పారి సముద్రం చేరుకుంటోంది గోదావరి.
5: భద్రాచలం దాటాక సముద్ర తీరం వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా 2 జిల్లాలు, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి. భారతదేశపు ధాన్యపు గాది ఈ గోదావరి డెల్టా ప్రాంతం. తూర్పు కనుమలు దాటి కోస్తా మైదానంలో ప్రవేశించే ప్రాంతంలోని రాజమహేంద్రవరం మన దేశపు చారిత్రక పట్టణాల్లో ఒకటి. తెలుగులో మన మొదటి గొప్ప గ్రంథం మహాభారతం ఇక్కడే 900 ఏళ్ల క్రితం పుట్టింది. ఆనాటి ఆంధ్ర చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం ఈనాటి రాజమండ్రి.
6: రాజమహేంద్రవరానికి దిగువ ధవళేశ్వరం నుంచి డెల్టా ప్రారంభమవుతుంది.
4: ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ తెలివితేటలతో 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన ఆనకట్ట వల్ల గోదావరి నీరు కాలువల ద్వారా డెల్టాలోని పంట భూములకు పుష్కలంగా ఉపయోగపడుతుంది.
6: డెల్టా అంటే త్రికోణాకారంగా ఉండే భూప్రాంతం. రాజమండ్రికి తర్వాత గోదావరి 2 ముఖ్యమైన పాయలుగా చీలుతుంది. వాటి పేర్లు గౌతమి, వశిష్ట.
7: రెండే ఏటండి, ఆ తర్వాత 6-7 పాయలుగా చీలిపోయిందండి.
6: సప్త గోదావరులు అంటారు. 7 గోదావరి పాయలను సప్తరుషుల పేర్లతో పిలుస్తారు.
2: బాబులు, ఆ పాయల మధ్యని లంకల్లో పచ్చని మొక్కలు, తోటలు, పంటశీలు, కన్నులు పండుగగా ఉంటదండి.
7: బాబు, అందుకనే దాన్ని కోనసీమంటారండి.
4: 640,000 హెక్టార్ల నేల మీద పడే వర్షపు నీరు గోదావరిలో పారుతూ ఉంటుంది.
7: అయితే బాబు, ఈ నీటితో మనకి సాగుబాటు అయ్యే నేల ఎంత ఉంటుందండి?
4: 516,000 హెక్టార్లు. పంట విలువ 5 కోట్ల రూపాయలు. కాలువపైని పడవల్లో సాగే వ్యాపారం సాలుకి 7 కోట్ల రూపాయలు చేస్తుంది. వరి, గోధుమ, జొన్న, అపరదినుసులు, కాయధాన్యాలు మొదలైన ఆహార పంటలతోనూ, చెరకు, ప్రత్తి, పొగాకు, జనుము, కొబ్బరి

0: తోటలు, తమలపాకులు మొదలైన వాణిజ్యపు పంటలతోనూ, అరటి, మామిడి, పనస మొదలైన ఫలవృక్షాలతోనూ డెల్టా ప్రాంతం అంతా సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటుంది.
1: పంచదార, పొగాకు, పత్తి, కాగితం, ఇంజనీరింగ్ సామాగ్రి, మూస తయారీ, అల్యూమినియం మొదలైన పరిశ్రమల ద్వారా డెల్టా ప్రాంతం రాష్ట్ర సౌభాగ్యానికి తోడ్పడుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం గోదావరి ఒడ్డును కట్టిన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గవి ఏమిటంటే నీటిపారుదలకు సంబంధించినవేమో కడం, పోచంపాడు ప్రాజెక్టులు, విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రాలు రామగుండం దగ్గర కిన్నెరసాన ఒడ్డున ఉన్నాయి. గోదావరి తీరాన్ని భద్రాచలం దగ్గర సింగరేణి, కొత్తగూడెంలో గంగలోంచి త్రవ్వే నీలబొగ్గు రూపానికి నల్లబొగ్గైన తనకి మారు రూపాయిన వజ్రంలాగే వ్యాపారంలో దేశానికి ఎంతో సంపదను చేర్చిబెడుతుంది. రైళ్లకు, యంత్ర పరిశ్రమలకు ఉపయోగిస్తుంది. పుణ్యాహవచన మంత్రంలో 7 నదుల పేర్లే ఉన్నాయి, కానీ మన దేశంలో పుష్కరం అనే మహోత్సవం జరిగే నదులు 12 దాకా ఉన్నాయి.
2: అవును, మేషం, వృషభం మొదలైన 12 రాసులలోనూ ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడానికి సూర్య కుటుంబంలోని గ్రహాలలో పెద్దదైన బృహస్పతి గ్రహానికి సరిగ్గా 1 సంవత్సరం పడుతుంది. అలాగా బృహస్పతి కొత్త రాశిలో ప్రవేశించినప్పుడల్లా మన దేశంలోని ఒక్కొక్క నదికి పుష్కరం మహామేళా జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరం వస్తుంది.
0: అప్పుడు గోదావరి తీరాన ఉన్న నాసిక, భద్రాచలం, రాజమండ్రి, ద్రాక్షారం, కోటిపల్లి, అంతర్వేది మొదలైన పుణ్యక్షేత్రాలన్నిటికీ కోట్ల కొలది జనం తీర్థయాత్రలు చేసి భక్తితో స్నానాలు చేసి గోదావరమ్మను పూజించారు. ఆ క్షేత్రాల్లోని దేవతామూర్తులకు కూడా పూజలు చేశారు.
2: గంగ తర్వాత గంగంత గొప్పది, దక్షిణ గంగ అని పేరు పడ్డది గోదావరి. వరద వచ్చిందంటే పల్లెలు, పట్టణాలు, అడవులు తుడిచిపెట్టి బీభత్సం చేసేస్తుంది. వరాల తల్లి అయితే కోట్ల కొలది జనానికి జీవనాధారము, దేశ సౌభాగ్యానికి కామధేను.
3: డెల్టాలోని గౌతమి అనే గోదావరిపై రామచంద్రపురం, కాకినాడ తాలూకాలకు దక్షిణంగా పారుతూ యానాం దగ్గర ఎన్నో చీలికలే సముద్రంలో కలుస్తుంది. రాజోలు తాలూకాకు పడమరగా ప్రవహించి వశిష్టపాయ నరసాపురం ప్రక్కని అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తోంది.
4: ఆర్యవర్త భూమి దరిసి మలగి దండకవని మధ్య భాగమున ఆ ప్రశ్రవణాచల ప్రస్థ మొరసి పట్టిత స్త్రీ వీరపుత్రేషు సేవించి క్షేత్ర సోమేశు మందిరముడాసి అనంత భోగేశ్వర స్థానం రుద్రపాదములపై త్రోవగాగా కోటిపల్లీషు కోమలాంకులకు మృక్కి కుండలాముఖక్షేత్రం విస్తరించి భీమమనాటలి దాపల పెట్టుకొనుచు గౌతమే గంగ లవణాభి కౌగిలించే గౌతమే.

0: మీరింతవరకు కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం విన్నారు. రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడింది.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: उमंग
1: सीआईईटी प्रस्तुत करता है
0: उमंग उमंग उमंग उमंग।
2: మీరింత వరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: గీతా గోవిందం చిత్రం నుంచి చిన్మయి శ్రీపాద పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, శ్రీమణి గీతం ఇది. అండ్ గోపిసుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12:06:52 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలిసిన ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: సో మరి మీకు తెలిసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, సమ్మర్ హాలిడేస్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అట్ ద సేమ్ టైం భానుడి భగభగలు కూడా. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం, అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే పేరెంట్స్ కి మరింత రెస్పాన్సిబిలిటీ అయితే పెరుగుతుంది. వాళ్ళు ఏడ్చినా ఆడుకున్నా అల్లరి చేసినా అన్నింటినీ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందన్నమాట. అందరి పిల్లలు ఒకేలా ఉండరు కదా, కొంతమందిని డీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనను భరించడం ఇంకొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందన్నమాట. అయితే విషయం ఏంటంటే పిల్లలపై తల్లిదండ్రుల అటెన్షన్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి మీకు తెలిసాలో. బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పడి పడి లేచే మనసు. ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

12 hours 12 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా, ఒక పేరెంట్ గా మీరు ఆందోళన పడేటువంటి బోలెడన్ని విషయాలు ఉంటాయి. అంటే పేరెంట్స్ ఏంటంటే పిల్లలకు చేయవలసిన కొన్ని విధులు ఉంటాయన్నమాట. పిల్లల పట్ల ప్రేమ చూపించడం, కేర్ తీసుకోవడం, పిల్లల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా చాలా అవసరం కదా. అందుకు ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. పిల్లలు సాధారణంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. అంటే 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ ఏజ్ పిల్లలకు ఒక పేరెంట్గా పిల్లల లైఫ్లో కొన్ని నిబంధనల్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్లో ఈ విధులకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హ్యాపీగా ఉంచడం. పిల్లల్ని సంతోషంగా ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇతరుల్ని కూడా సంతోషంగా ఉంచాలి అని వాళ్ళకు నేర్పించాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం వాళ్ళని విషయాలు. బిఫోర్ దట్ వానా చిత్రానికి కార్తీక్ పాండేటువంటి సిరివెన్నెల గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో సమ్మర్ హాలిడేస్ ని పేరెంట్స్ ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి మంచి విషయాలు ఎలా నేర్పించవచ్చు, ఏం విషయాలు నేర్పించవచ్చు, ఇవి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే, ఈ భూమి మీద ఒక మనిషి మరొక మనిషి పట్ల గౌరవంగా ఉండటం, పిల్లలకు ఈ విషయాన్ని నేర్పించినప్పుడు వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించడం సొంతంగా నేర్చుకుంటారు అండ్ సొసైటీలో బాధ్యత గల పౌరులుగా పెరుగుతారు. మరి చిన్నతనంలోనే వాళ్లను నియంత్రించడం, అప్పుడే వాళ్ళు సరైన నడవడిక అనేది నేర్చుకుంటారనమాట అండ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళని సమర్థిస్తూ నెమ్మదిగా వాళ్ళు ఎదగడానికి అవకాశాన్ని ఇవ్వాలి, అది మ్యాటర్ అనమాట. మాట్లాడుకుందాం ఇంకా బోల్డని విషయాలు. బిఫోర్ దట్ RX 100 చిత్రానికి అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి చైతన్య వర్మ గీతం వస్తుంది చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటున్నారు. మరలా ఈ కార్యక్రమం కొనసాగింపు 12:40 వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయం

లో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తాజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, అధ్యకుడు సెర్గియో మత్తారెల్లాలతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ద కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా, కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమాపేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమాపేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమాపేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్తాన్

0: నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్షా 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్టేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్టేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

12 hours 41 minutes 4 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం తెలుసుకుంటున్నాం ఈనాటి మీకు తెలుసాలో. మరి పిల్లలు సరైన మార్గంలో నడవటానికి కేవలం మార్గనిర్దేశం మాత్రమే చేయాలండి. ఎప్పుడూ కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండకూడదు. తమ కాళ్ల మీద తాము నిలబడడం అనేది వాళ్ళకి నేర్పించాలి. అండ్ పిల్లలు చాలా విషయాలను తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. దానికి అనుగుణంగా పేరెంట్స్ అనేది ఏంటంటే మంచి ఉదాహరణను సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత టైమింగ్స్, ప్రతిరోజు కూడా ఒకే టైంని ఫాలో అవటం, అంటే భోజనం కానీ నిద్ర కానీ టీవీ చూడడం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక సమయాన్ని కేటాయించి అదే టైంలో అవి చేయాలని చెప్పాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రూల్స్ ఎలాంటి వాదన లేకుండా ఫాలో అవ్వాలని పిల్లలకి తెలుస్తుంది. అండ్ వాళ్ళు కూడా సిస్టమాటిక్గా వాటిని అలవాటు చేసుకుంటారన్నమాట. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఆనందం చిత్రానికి మల్లికార్జున్, సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్ట్రేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. జ్వెలాస్ 47:32 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫుడ్ గానీ వాటర్ బాటిల్ గానీ అంటే స్నాక్స్ లాంటివి అనమాట తీసుకెళ్లడం నేర్పించండి పిల్లలకి. దీనివల్ల ఏంటంటే బయటికి వెళ్ళాక వాటి కోసం వాళ్ళు గొడవ చేయకుండా ఉంటారు. అండ్ అలాగే పిల్లలు ఏదైనా అడిగిన ప్రతిసారి నో చెప్పడం కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి కారణం చెప్పడం, చాయిస్ ఇవ్వడం లాంటివి చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకో రోజు తిందాం అని చెప్పడం. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కావాల్సింది ప్రతిదీ కూడా ప్రతిసారి పొందలేరనే విషయాన్ని వాళ్లకు తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏడుస్తున్నారు కదా అని ఏది కావాలంటే అది ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే ప్రతిసారి కూడా అదే తంత్రం ఫాలో అయిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఏది ముఖ్యం ఏది అనవసరం అనేది తెలుసుకునేలాగా వాళ్ళకి సర్ది చెప్పాలి. అండ్ ఫైనల్లీ వాళ్ళని చూసుకోవడానికి పేరెంట్స్ గా మీరున్నారు అనే విషయాన్ని అండ్ అలాగే వాళ్లకు సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మీతో పంచుకోవచ్చు అని వాళ్లలో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాలన్నమాట. మరి ఈ సమ్మర్ హాలిడేస్ ని చక్కగా యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ వాళ్ల ఇంట్రెస్ట్ కి అనుగుణంగా డెసిషన్స్ తీసుకుని వాళ్ల సక్సెస్ కి సరైన ప్రోత్సాహాన్ని అందించవచ్చు కదా. ఏమంటారు? అవుననే కదా. మరి ట్రై చేయండి. ఇది ఈనాటి మీకు తెలుసా. ఇప్పుడైతే మీకోసం మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కపిల్ కపిలన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవి గీతం భీమ్స్ మ్యూజిక్ లో. వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ ತನ್ವಿ. రాష్టంలోని రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా మంత్రి మాట్లాడుతూ, డీలర్లు గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి ఈరోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా బిరుదు గడించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట సాధనలో కీలక పాత్ర పోషించారు. 1957 మే 20వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలుగు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్టాభివృద్దికి కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి మద్రాసు రాష్టంలో రెవెన్యూ మంత్రిగా, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రిగా రాష్టాభివృద్దికి కృషి చేసిన మహనీయుడు

మటూరి ప్రకాశం పంతులని అన్నారు. మల్బరీ తోటల సాగును మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. కుందుర్పి మండలంలో పర్యటించి మద్రసిరి చాకీ పెంపక కేంద్రాన్ని మల్బరీ సాగు రైతులు చేనేతలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిల్క్ సమగ్ర కార్యక్రమం కింద లోకాస్ట్ రేరింగ్ షెడ్లని తక్కువ ధరతో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని, ఎక్కువ మంది రైతులు షెడ్ల ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. వాయువ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనముందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని అన్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. అనేక జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29 తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

మహిళలు ఎన్నో విషయాల్లో మగవాళ్లతో సమానంగా ఈక్వల్ గా విజయాలను సొంతం చేసుకుంటున్నారు కదా. అయితే ఆడవాళ్లు సెలెక్ట్ చేసుకునే విధానాలు, లక్ష్యాలు, వీటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవునా? లక్ష్యాలను చేరుకోవడానికి, కెరీర్ను హ్యాపీగా మార్చుకోవడానికి కొన్నిసార్లు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో సేఫ్టీ అనేది చాలా అవసరం కదా. మరి ఆ విషయాలు తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. ఇప్పుడైతే మీకోసం ఎస్పీ బాల్స్

సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది మికిజె మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఫ్రమ్ ద మూవీ శతమానం భవతి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే పాట వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి, అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ ట్రాక్, అసలు అంత అద్భుతంగా పాడారు, అంతే అద్భుతంగా కూడా రచించారు ఈ పాటని. సో 1 hour 10 minutes కి దగ్గరలో ఉంది, వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ్ భారతి FM 101.3 అండ్ ధీరాలో ఉన్నాం.

సో మరి మనం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి తెలుసుకుందాం అని చెప్పాను కదా, ఎన్నో సందర్భాల్లో కొంచెం కొన్ని సందర్భాల్లో బయటికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది, అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ సేఫ్టీ పరంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అన్నాను కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఉంటారు లేడీస్. కాబట్టి చిన్నపాటి మెలకువలతో జీవితాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు అనమాట. అందులో ఏంటంటే ముందుగా ఎంత ధైర్య సాహసాలు ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే వీక్ గా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ధైర్య సాహసాలకు కొద్దిగా ప్రాక్టికల్ గా ఉండటం, ప్రాక్టికల్ గా ఆలోచించడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అలర్ట్నెస్ అనేది మనకు ఆయుధంలా పనిచేస్తుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆడవారికి అలర్ట్నెస్ అవసరమవుతుంది, ఆ పరిస్థితులు ఆ సందర్భాలు ఏంటి అవి కూడా తెలుసుకుందాం. ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.35 ధీరా. ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్.

0: विविध भारती एफ एम 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మనం లేడీస్ కి సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో క్రిటికల్ గా ఉన్న సమయాల్లో సమస్యల నుంచి కాన్ఫిడెన్స్ గా బయటపడడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక్కొక్కసారి లిఫ్ట్ లో ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు అక్కడ తెలియని పర్సన్స్ అంటే తెలియని మగవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం అలర్ట్ గా ఉండడం చాలా అవసరం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాలి అంటే మాత్రం తప్పనిసరిగా లిఫ్ట్ లోనే వెళ్ళాలి. అదే 1-2 ఫ్లోర్లు అయితే స్టైర్ కేస్ వెళ్ళొచ్చు మనం. బట్ కానీ గ్రౌండ్ నుంచి టాప్ వెళ్ళాలి, లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లిఫ్ట్ వాడాలి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే నియరెస్ట్ బటన్ ప్రెస్ చేయడం వల్ల అక్కడ లిఫ్ట్ ఆగి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తుంది. సో రిస్క్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయన్నమాట. ఇంకా మొబైల్ను ఆన్లో ఉంచుకోవడం, ఇలా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ముందుగానే పాటించాలి. సో మాట్లాడుకుందాం, ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి అండ్ న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి కదా. ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటున్నారు. మరలా ఈ కార్యక్రమం 2:30 కొనసాగింపు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్టంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. వార్తల వివరాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన

0: నిలబెట్టుకుందామన్నారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
1: మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమ కీలకంగా పాల్గొని సైబర్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు ఎనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించుకోవడం మన బాధ్యత.
0: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో వ్యవస్థాపకులు రవిశంకర్తో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులకు అందాల్సిన ఎరువులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు వినియోగించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అమరావతి సచివాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ,
2: బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు, ప్రతి పనిని అనుకునేటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ధి చేయాలి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 40-50 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఈ రోజు పాలపొల్లును అన్ని శాఖల పరంగా పాలపొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని, కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.
0: హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలను ఆధునిక హంగులతో రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి.

0: కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ,
1: నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్త ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లో వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి డీఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ది చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిసెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం.

Slowly, we be clock went to Norway with Bharati FM 101.3 with me, Jyoti and Sandhali. Sandhali program lo kuchh sangada. So, Mari, jo adige sarada sarada personal ki ante sarada ga, mukhenga, positive ga. Meer goda answer jayali ante 8662488814 e number ki pampiste sarpotundi. So, Mari, nen adige prasne kante mundu konni messages unnai, chudam. మహిళలకు ధైర్యంతో పాటు బుద్ధిబలం కూడా తోడైతే ఆపద సమయాల్లో అంటే కలిగేటువంటి కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి కదా, వీటిని కూడా ఆయుధాలుగా మనం మార్చుకోవచ్చు అన్నట్టుగా నాకు మెసేజ్ చేశారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, హాయ్ జ్యోతి గారు శుభ మధ్యాహ్నం అంటూ వాయిస్ చాలా కమాండింగ్గా ఉందా, ఎనీవే వెరీ గుడ్ వాయిస్ అంటూ మెసేజ్ చేశారు. ఎంఎం నివాజ్ నల్లపాడు గుంటూరు నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లేమల్లపాడు భాను మెసేజ్ చేశారు. అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు, సినిమా కబుర్లో సీతారామ శాస్త్రి గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారు, చాలా బాగుంది, శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళి అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అంతే పాజిటివ్ గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు సందడి సందడి కోసం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, చిన్నపిల్లల గురించి చాలా మంచి విషయాలు చెప్పారండి, ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లలకు నచ్చ చెప్పకుండా వారు ఏది అడిగితే అది కొనేస్తున్నారు, ఏడ్చి సాధించుకుంటున్నారు పిల్లలు, అతిగారము మంచిది కాదు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినపాడు నుండి మెసేజ్ చేశారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మండూరు మధుకుమార్ లక్ష్మీ సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు శైలజ రేణుశ్రీ సాయి కుమార్ వీళ్ళందరూ కూడా హాయ్ జో అంటూ మెసేజ్ చేశారు కోదాడ నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, ప్రోగ్రామ్ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి అది మ్యాటర్. ఎనీవే మనం సందడి సందడి ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం కదా, మరి ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను, దానికి ఆన్సర్ని గెస్ చేయండి.

ఒక హీరోయిన్ చెప్తుంది ఈ డైలాగ్ ఏ సినిమాలోది అండ్ ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్లి అని చెప్తుంది. ఎవరా హీరోయిన్ అండ్ ఏంటా సినిమా? సో మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్లి. గెస్ట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నెంబర్కి. మీ పేరుని ఆన్సర్ని పంపించండి. ఇప్పుడైతే మీకోసం మిసాల పిల్ల బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. ఉదిత్ నారాయణ్ శ్వేతా మోహన్ పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎగుమేన తయ్యలా మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరువయ్యల్లా అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

6:39:44 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. చూద్దాం మెసేజెస్ అయితే వచ్చేసినాయి. మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి ఎవరా హీరోయిన్ అండ్ ఏంటా సినిమా అని అడిగాను కదా. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే నాగా జగ్గైపేట నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు నయనతార కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ హేమలత ఫ్రమ్ చిత్తూరు. అండ్ కొల్లిపర నుండి మౌలాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంటుందంట ఓకే. అండ్ రైట్ ఆన్సర్ ఎక్కడుంది హలో జ్యోతమ్మ చాలా ప్రశాంతంగా ఉంది అంటున్నారు బట్ ఆన్సర్ పంపించలేదు మీరు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ దక్ష ఫ్రమ్ విజయవాడ ఐ డోంట్ నో అక్క అంట వావ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అరగిద్ద గ్రామం రాహుల్ శివాజీ శేఖర్ పల్లవి వేదశ్రీ వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ సంధ్యా ప్రతీక్ వీర్రాజ్ ఇంగ్లాండ్ అంట ఇక్కడ నుండి మెసేజ్ వచ్చింది మనకి ఇంగ్లాండ్ నుంచే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ స్వాగతం సుస్వాగతం అంటూ సందడి సందడికి మెసేజ్ చేశారు డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారో. అండ్ అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర కర్నూలు ముజఫర్ నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ అమ్మ చెల్లి ఓ వీళ్ళందరూ కూడానా మొత్తం నలుగురు ఉంటారు ఈ డైలాగులు చెప్పేటప్పుడైనా అందరి పేర్లు పంపించేశారనమాట. పాలింపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవితేజ ఆర్కే అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్. మల్లన్న సినిమాలో శ్రేయాది పాట అది మియావ్ మియావ్ అది సాంగ్ అనమాట. నేను అడిగింది అది కాదు డైలాగ్ అడిగాను మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో

పెళ్లి అని ఏ హీరోయిన్ చెప్తుంది అని. ఓకేనా? అండ్ నెక్స్ట్ సూర్య, ఏ వెంకటేష్, కర్నూలు, మల్లన్న అంటూ మెసేజ్ చేశారు, బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి మెసేజ్ చేశారు పున్నం వెంకటేశం, హేమలత. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి, మధుకుమార్, సాలికాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ షబానా, పెద్దగూడెం విలేజ్, వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మెలాన్బి, కర్నూల్, బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి అంటూ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీలాంటి వాయిస్ ఉన్నాళ్ళు అసలు భయపడక్కర్లేదంట 100 మీటర్స్. త్రిష ఏంటి, త్రిష కాదు కదా ఈ డైలాగ్ చెప్పింది. ఎంఎం నివాస్, నల్లపాడు నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ శ్రావ్య అండ్ విక్రమ, ఓకే, సుందరి పెనమలూరు నుండి మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్, మీరు సాంగ్కి వెళ్ళిపోయారు శ్రేయా దగ్గరికి, అది కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రావు శ్రీకాకుళం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఉయ్యూరు నుండి మహేష్ బాబు, ఓకే హీరో, ఓకే లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యాచారి, విజయ లక్ష్మి, హాయ్ వివిధ్ భారతి అన్నారు. ఆన్సర్ ఏదండి, లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, అశోక్ గన్నవరం నుండి మల్లన్న అంటున్నారు, రాంగ్ ఆన్సర్. హాయ్ అక్క అంటూ జాగ్వి ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రైట్ ఆన్సర్ ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం పున్నం వెంకటేశం, హేమలత రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెన్నెలవల్లి రామ కార్తీక, ఓకే థ్యాంక్ యూ. మీ పిల్లల పేర్లు కూడా చదివేశానండి నేను, మదన్ కుమార్, అనురాధ, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, హైదరాబాద్ గణేష్, వేదవతి రైట్ ఆన్సర్. అండ్ మెలాన్బి, కర్నూల్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గుంటూరు కారంలో రష్మిక ఎక్కడ ఎలా, ఎంఎం నివాస్, సో అది మ్యాటర్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చింది కర్నూల్ నుంచి. మీ పేరు, ఓకే, ఏ వెంకటేష, మీ పేరు ఏదో నాకు అర్థం కాలేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, జయంతి ఆల్వాల్ నుండి, ఆన్సర్ పక్కన మీ పేరు ఉంటే నాకు చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కడో పైన ఉంటే మీ పేరేదో, ఆన్సర్ ఏదో, ఊరి పేరేదో కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్, ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు ఫర్ మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి, ఈ సినిమాకి సంబంధించిన, అంటే ఏ సినిమాలోది డైలాగ్ అని అడిగాను కదా. రైట్ ఆన్సర్ అయితే చాలామంది పంపించేశారండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, రష్మిక చెప్తుంది సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రంలో, ట్రైన్లో అనమాట. అందరూ చాలామంది మొత్తం సీన్ అంతా కూడా వివరించేశారు కూడా. ట్రైన్లో ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ ఉంటారు, అండ్ మదర్ సంగీత ఉంటుంది, ఇదంతా కూడా చాలా క్లియర్గా చెప్పేశారు. అది మ్యాటర్. ఎనివే మనం సందర్శనలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, సెకండ్ క్వశ్చన్కి. జీకేకి సంబంధించిన ప్రశ్న, 69th స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం, ఓకేనా? 69th 69వ స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మధుప్రియ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

2 hours 52 minutes 8 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఆన్సర్స్ అయితే కొంచెం తక్కువే వచ్చినాయి అని చెప్పాలి. 69th స్కూల్ గేమ్స్ 2026 కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను కదా. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. తక్కువ మెసేజెస్ ఏ వచ్చినాయి అన్నాను కదా, జీకేకి సంబంధించిన ప్రశ్నే కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్నే కాదు కదా. ఓకే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్, అది కాదు కదా. కర్నూలు ముజఫర్ నగర్ నుండి నేను రాష్ట్రం అడిగాను అనమాట, ఆలోచించి చెప్పండి. ఓకేనా అనురాధ, మదన్ కుమార్, వెన్నెలవల్లి రామకార్తీక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ వినయ్ ఉత్తమ్ రెడ్డి నిషిత శ్రీలేఖ నిరంజన వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి నేను దేశం అడగలేదండి, రాష్ట్రం అడిగాను, ఒకసారి కరెక్ట్ చేయండి మళ్ళీ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాసరావు కోదాడ నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సర్వేజన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు ఆర్జే జ్యోతి గారు. చెప్పాలంటే మీ వాయిస్ ఓకే క్యూట్ క్యూట్గా ఉందంట. థ్యాంక్ యూ. అండ్ హౌ చెప్పండి, గ్రేట్ వాయిస్, ఆకలిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాయిస్ వింటే అసలు వాళ్ళు భోంచేరంట, అయ్య బాబోయ్ కడుపు నిండిపోతుంది అంటున్నారు. కడుపు నిండిపోయి లావైపోతారా? ఓకే, రామచంద్రరావు గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, బట్ నేను అందులో కొన్ని మాత్రమే తీసుకుంటానండి, అన్నీ తీసుకోలేను, అది మ్యాటర్. ఇందుకు మీరు నాకు ఆన్సర్ పంపించారా? పంపించలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి, అయ్యో కాదు కదా కనకారావు గారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ షబానా షాను సానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ Do not have a single and శ్రావణి ఫ్రమ్ అనంతపురం నుండి, నాకు మీ ఆన్సర్ అర్థం కాలేదు బట్ మీరు అనుకున్న ఆన్సర్ కూడా కాదండి, ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా. అండ్ ఆర్జే జ్యోతికి స్వాగతం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి జి పూర్ణచంద్రరావు శైలజ సందరికి స్వాగతం చెప్తూ మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు రాయ్పూర్ గోన్ ఛత్తీస్గఢ్ నుండి మెసేజ్ చేశారు, బట్ కాదు కదా, ఎక్కడ మీరు మెసేజ్ డిలీట్ చేసినట్టున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. అండ్ మీ కాలేజ్ మేడంలా ఉందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కడప వినయ్ మెసేజ్ చేశారు, ఫస్ట్ టైం విన్నట్టున్నారు. ఓకే, ఎనీవే అనౌన్సర్స్ రవి మహేష్ అంటున్నారు, నాకు ఏం అర్థం కాలేదు బట్ ఆన్సర్ అయితే వచ్చిందండి, అక్కడ మీరు పంపించిన దానిలో ఆన్సర్ అయితే ఉంది, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత. నాకు తెలిసి ఈ ఎండలకి ముందు ఆన్సర్ పేరు ఇట్లా ఇలా మార్చేస్తున్నట్టున్నారు, ఏవేవో పేర్లు కూడా వచ్చేస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. బట్ మీకోసం నేను ఒక వర్షం పాటైతే డెఫినెట్గా వేస్తాను, ఆ వర్షానికి మీరు అందరూ కూల్ అవుతారనమాట. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, ఎందుకంటే మనం రియల్గా పెద్ద పెద్ద వర్షాలని ఇప్పుడు మనం వాతావరణాన్ని మార్చలేము, వర్షాన్ని తెప్పించలేము, కాబట్టి పాటతోటి ఒక మంచి వర్షాన్ని మీరు చక్కగా తడిసి ముద్దయ్యేలాగా అయితే మాత్రం ప్లే చేస్తాను నేను, అండ్ మీకు నచ్చే పాటని. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కర్నూలు నుండి ముజఫర్ నగర్ అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెనెలవల్లి రామకార్తీక రైట్ ఆన్సర్. అండ్ మహారాష్ట్ర అంటూ రాంగ్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రైట్ ఆన్సర్. హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి, కాదు కదా రాంగ్ ఆన్సర్, ట్రై చేయండి, నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారేమో చూద్దాం. అండ్ అరగిడ్డ విలేజ్ వేదశ్రీ రాహుల్ పల్లవి శేఖర్, కాదు ఆంధ్ర కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవి.

Mahesh. Okay, right answer. And next message. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. రైట్ ఆన్సర్. అంకయ్య బండారుపల్లి నెల్లూర్ డిస్టిక్ట్ నుండి. టీఎస్ఆ కాదు కదా. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. అండ్ అంటే ఒక్క సిటీ హోస్ట్ చేయడానికి గేమ్స్. నేను యాక్చువల్గా 2026కు అని చెప్పాను కదా, 2026వ సంవత్సరానికి ఆతిథ్యం ఇచ్చిన అన్నాను. మీరు ఒక్క సిటీ హోస్ట్ చేయడానికి అంటే నేను పర్టికులర్ టైం ఇయర్ కూడా చెప్పాను మీకు. నేను చాలా సిటీస్లో జరిగాయి అంటున్నారు, ఐ థింక్ 4 అని. నేను 2026కి అని చెప్పాను. 69th స్కూల్ గేమ్స్ అని కూడా చెప్పాను. ఓకేనా, ట్రై చేయండి రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. నాని అంటున్నారు, బట్ మీ పేరైతే లేదండి, రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. బట్ చూద్దాం, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి. బట్ బిఫోర్ మనకి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆ మెసేజెస్ కూడా చూస్తాను. ఇంకా ఎవరైనా ఆన్సర్ తెలియని వాళ్ళు ఉంటే కనుక

టెన్త్ స్కూల్ గేమ్స్ అని కూడా చెప్పాను. ఓకేనా, ట్రై చేయండి రైట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. నాని అంటున్నారు, బట్ మీ పేరైతే లేదండి, రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. బట్ చూద్దాం, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి. బట్ బిఫోర్ మనకి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆ మెసేజెస్ కూడా చూస్తాను. ఇంకా ఎవరైనా ఆన్సర్ తెలియని వాళ్ళు ఉంటే కనుక గెస్ చేయండి. 69th స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం, 69వ స్కూల్ గేమ్స్ 2026 సంవత్సరం. ఓకేనా, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: Aarti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి వెంగమాంబ జాతరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈ రోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్తాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు హస్తకళా రూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కాకరపర్లో వెంకటేశ్వర స్వామి హరిహరపుత్ర అయ్యప్ప ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ నిన్న పాల్గొన్నారు. ఆలయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు దాదాపు 90 పైసల చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన ధరలు నిన్న ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ నిన్న కర్నూలులోని పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగించిన అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3 పరీక్ష విజయవంతమైంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి రోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన 1957 మే 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆంధ్రకేసరిగా బిరుదు గడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్టంలోని చాలా జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నరైతే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
4: అమ్మా ఇషు.
3: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
4: అమ్మా ఇంకా పడుకోలేదా?
5: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
4: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
3: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: विविध भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: तेलुगु पाट अंटे अमृतं तागिनंत अनुभूति मन तेलुगु वारिकी
3: पाट आस्वादन एप्पुडु अमृतमे अंदमैन पदालतो अद्दिन अलंकारं पाट चक्कनि छंदस्सुतो दिद्दिन चमत्कारं పాట
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

బంగారు బుల్లోడు చిత్రానికి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. రాజ్ కోటి మ్యూజిక్ లో విన్న తర్వాత 3 hours 9 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్. సో మరి సెకండ్ క్వశ్చన్ కి కొన్ని మెసేజెస్ అయితే పెండింగ్ ఉన్నాయి. నా దగ్గర నెట్వర్క్ స్లోగా ఉండటం వల్ల కొన్ని మెసేజెస్ వచ్చినాయి. వచ్చినంత వరకు అయితే నేను మీకు వినిపించేస్తాను అవి ఎవరెవరు పంపించారు అనేది. 69th స్కూల్ గేమ్స్ 2026 కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో భాస్కర్ రావు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ కనకారావు పేరులోనే జాబ్ బన్స్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా. అండ్ ఇంకొక మెసేజ్ ఉంది నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి చిత్రియాల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వాన పాట సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి 3 hours 16 minutes 57 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి విషయం ఏంటంటే మనకి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మీ మెసేజెస్ అయితే నాకు రావడం లేదు. సో అది మ్యాటర్, అందుకే నేను సాంగ్ కూడా ప్లే చేశాను. అండ్ నెట్ మనకి వచ్చిన వెంటనే మీ మెసేజెస్ నాకు రాగానే నేను డెఫినెట్ గా ఆ మెసేజెస్ అన్ని చదువుతాను. బట్ బిఫోర్ దట్ సెకండ్ క్వశ్చన్ చెప్పాను కదా, 69th స్కూల్ గేమ్స్ 2026 కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. పంజాబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అది మ్యాటర్. అండ్ మరి థర్డ్ క్వశ్చన్ ఇస్తాను, బట్ నాకైతే మాత్రం ఇక్కడ మీ మెసేజెస్ కనిపించినప్పుడే కదా చదవగలను. సో థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, బట్ ఆన్సర్స్ తో మీరు పంపిస్తూ ఉండండి. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిందే. ఒక హీరోయిన్ చెప్తుంది ఒక పవర్ఫుల్ హీరో తోటి, అనగానే

మీకు గుర్తొచ్చేస్తుందనమాట, రీసెంట్ గా వచ్చిన మూవీయే. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో, అంటే జీవితంలో ఒక తోడుండాలి కదండి అంటాడు అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఉందిగా మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ అండ్ ఎవరా స్వీట్ హార్ట్ అని అంటుంది. అప్పుడు ఒక గన్ చూపించి దిస్ ఇస్ మై దిల్కా ధడకన్ అని చెప్తాడు హీరో. సో గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

3 hours 24 minutes 29 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా, సో మెసేజెస్ చూద్దాం. చాలా వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్, ఇందాకటి క్వశ్చన్ కి పంజాబ్ అని రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే పేరు డి సూరిబాబు, వైఫ్ కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. ఒరిస్సా అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ ఆన్సర్ కూడా నేను రివీల్ చేసేసానండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పేశాను, ఆ నెక్స్ట్ క్వశ్చన్ కి పంపించండి మెసేజెస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ 69th నేషనల్ స్కూల్ గేమ్స్ అంటూ పంజాబ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి. అండ్ కడప జిల్లా ముద్దనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ ని పంపించారు పంజాబ్ అని. అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి పంజాబ్ అని రైట్ ఆన్సర్. అండ్ వేదశ్రీ రాహుల్ పల్లవి శేఖర్ కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు, సినిమా ప్రశ్నకు ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, ప్రభాస్ సలార్ అంటూ, బట్ కాదండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, వెన్నెలవల్లి, రామకార్తిక కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ గారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్. అండ్ ఇందాకటి క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ అండి పంజాబ్. అండ్ యాప్ ద్వారా రేడియో వింటూ యాప్లో రేడియో డిష్ కనెక్ట్ అవుతుంది, దయచేసి సెల్ చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామంటూ గుంప రమణ చిరునామా పాతకొట్టం గ్రామం కోటనందూరు నుండి మెసేజ్ చేశారు. నాకు ఆ రిక్వెస్ట్ ఏంటనేది కూడా ఫస్ట్ అర్థం కాలేదు. యాప్ ద్వారా రేడియో వింటున్నాం అంటున్నారు, ఓకే. రేడియో డిస్కనెక్ట్ అవుతుంది అంటున్నారు, అప్పుడప్పుడునా అండి? మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు కదా అది, ఓకే. అండ్ నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి రాంగ్ ఆన్సర్, కనకారావు పెడెన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొత్తానికి వాన పాటలతో మా శ్రోతల మనసులు చల్లబరుస్తున్నారు అంతేగా అంటూ మెసేజ్ చేశారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత, ఇప్పుడు మాకు ఎండ 45 degrees దాటింది అండ్ వాన పాటతో కొంచెం ఉపశమనం ఉండొచ్చు, కానీ తర్వాత ఉక్కపోతలు మొదలేగా అంటున్నారు అంతేగా. సో ఎనీవే తర్వాత కూడా ఇంకొక వర్షం పాట వేస్తాలండి, అప్పుడు ఇంకొంచెం డిగ్రీస్ తగ్గుతాయేమో. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రాజోలి నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడే రేడియో వింటున్నాము, పాట అవగానే ప్రశ్న మరొకసారి చెప్పండి అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగానండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో, అంటే జీవితంలో ఒక తోడుండాలి కదండి అంటుంది హీరోయిన్. అప్పుడు హీరో చెప్తాడనమాట, ఉందిగా మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ అని. ఎవరా స్వీట్ హార్ట్ అని హీరోయిన్ అడిగితే ఒక గన్ను చూపించి దిస్ ఇస్ మై దిల్కా ధడ్కన్ అంటాడనమాట. సో రీసెంట్ మూవీ ఏ సినిమా ఎవరు అని అడిగాను, గెస్ చేసి రైట్ ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నెంబర్కి. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం.

నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ శశికళ ఫ్రమ్ నాగల దిన్నే ఘాటి అంటున్నారు ఏంటండి ఆన్సర్, బట్ నాకు అది అర్థం కాలేదు. ఓకే అండ్ మామ్ నా పేరు హాయ్ మేమా, ఓకే మామ్ అన్నారు మీరు, మోయమ్మ సరిపోయే. నా పేరు జయదుర్గ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు మంగళగిరి నుండి. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి ఆన్సర్ మిర్చి అంటున్నారు. కాదండి అది రాంగ్ ఆన్సర్. ఎనీవే ఇంకా నేను రైట్ ఆన్సర్ని అయితే చెప్పేస్తాను. అసలే మనకి ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చాలా తక్కువ మెసేజెస్ కదా. సో ఓకే అండ్ ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్, శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ కాంబినేషన్లో అనమాట ఆ సీన్ అనేది, వాళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి సంభాషణ. సో అది మ్యాటర్. అండ్ మనం అస్సలు లేట్ చేయకుండా, ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సందడి సందడిలో

3:29:16 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్ను కోరి సినిమా ఉంది కదా, నాని అండ్ నిత్య, నాని అండ్ నివేద థామస్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి నిన్ను కోరి సినిమా యొక్క ట్యాగ్ లైన్ ఏంటి గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించండి. నిన్ను కోరి సినిమా ట్యాగ్ లైన్ ఏంటి అది ప్రశ్న. ఓకేనా? ఇంకో వర్షం పాట మీకోసం వచ్చేస్తోంది. గీతాంజలి చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ప్రియాస్ 36 మినిట్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి నేను ప్రశ్న అడిగాను, నిన్ను కోరి ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ ఏంటి అని చెప్పి అడిగాను, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏంటి అని. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందర కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, వెన్నెలవల్లి, రామకార్తిక, రైట్ ఆన్సర్. అండ్ షాదీనగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద, లహరి, గురు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా తెలుగులో ట్యాగ్ లైన్ పంపించారనమాట. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ వేణు జయంపు, సిహెచ్ వేణు జయంపు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు కొంచెం లేట్గా వచ్చినా కూడా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హేమలత ఫ్రమ్ చిత్తూర్, రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా నుండి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దనూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. గోర్లఖాన్ పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఇందకటి ప్రశ్నకు సమాధానం, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ, మండే ఎండలో వాన పాటలతో చల్లపరుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్

నాకు అర్థం కాలేదు ఫ్రమ్ అన్నారు. ఆన్సర్ మొత్తం టైప్ చేసే లోపు కట్ అయిందా? ఎనీవే, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ షబానా షాను సానా పెద్దగూడెం నుండి మెసేజ్ చేశారు. వనపర్తి డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి రైట్ ఆన్సర్, అండ్ సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి మెసేజ్ చేశారు శ్రీకాకుళం, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానికి రైట్ ఆన్సర్, కొల్లిపూరు నుండి మావులాలి రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి ఉస్తాద్ భగత్ సింగ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ వాన పాటలు వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ రామళ్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ ని రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ పాపినీయపాలెం సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఇందాకటి క్వశ్చన్ కి. అండ్ తర్వాత నేను ఇంకొక ప్రశ్న అడిగాను కదా, దానికి చాలా తక్కువ వచ్చినాయి, నిన్ను కోరి ట్యాగ్ లైన్ అనమాట. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే నిన్ను కోరి సినిమాకి లెట్స్ వెల్కమ్ లైఫ్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తర్వాతి క్వశ్చన్ ఏంటి అంటే మిషన్ మౌసమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్ మిషన్ మౌసమ్? దీని ఆన్సర్ని గెస్ చేయండి 8662488114. ఈ నంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించండి. మిషన్ మౌసమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఓకేనా, అది ప్రశ్న. మరి ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి. ఇంకో వానపాట వేసుకుందాం. జమదగ్ని చిత్రం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి ఓల్డ్ సాంగ్ వేస్తున్నాను, బట్ సూపర్ హిట్ సాంగ్ ఇది. మనో ఎస్ జానికి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ఇది, సాహితి రాసిన పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

3 hours 44 మినిట్స్ 21 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అనేది ప్రశ్న. సో ఆ మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడిగాను కదా. చూద్దాం ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఇందాకటి ప్రశ్నకి వెల్కమ్ లైఫా ఓకే నిన్ను కోరి ఇది పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఫస్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ వర్షం పాటలతో ఫుల్గా తడిసిపోయాం అయినా కూడా వర్షంలో డాన్స్ చేయడం మాత్రం ఆపలేదు అంటూ మెసేజ్ చేశారు. ఎనీవే నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెన్నెలవల్లి రామకార్తీక మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ పాలెంపల్లి ఆలకడ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, అండ్ పాపినేపాలెం సూర్యనారాయణ సిద్దయ్య ఆదరణ కూడా రైట్ ఆన్సర్, అండ్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్, కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానికి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, అండ్ ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, గోర్లఖాన్ విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ శశికళ వీరజ్ అండ్ వరలక్ష్మి ఫ్రమ్ నాగలదిండి ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు అంటే సూపర్ రెయిన్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు తణుకు చీమల పాడున ఓకే జ్యోతుల రాజారావు పుణ్యవతి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల టీ టైం అవుతుందా ఓకే థ్యాంక్ యూ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ షబానా షాను సనా పెద్దగూడెం విలేజ్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నల్గొండ జిల్లా దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. చాలా మందికి ఈ విషయం తెలియదు అంటూ మెసేజ్ చేశారనమాట. రేడియో మిత్రులకు శుభదినం అంటూ జవాబు పంపించారు కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ షరీఫ్ గన్నవరం భద్రాచలం ఏరియా నుండి, గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. డి సూరిబాబు కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ

శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. బట్ ఆన్సర్ ఏదండి? ఓకే, కామర్తి శంకర్ రాజోల్ నుండి నిన్ను కోరి, నిన్ను కోరికి ట్యాగ్ లైన్ అడిగాను నేను. ఓకేనా, అది కూడా పంపించు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని అడిగాను కదా, భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. మరి లాస్ట్గా చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, ఇది కూడా ఆన్సర్ చేసేస్తే మన సక్సెస్ఫుల్గా మనం సందడే సందడిని కంప్లీట్ చేసినట్టు అవుతుంది.

సో ఎనీవే, చివరిగా కూడా నేను ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు తెలిస్తే చాలు నాకు. ఆ హీరో ఎవరు అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. విషయం ఏంటి అంటే ఒక యాక్టర్ చెప్తారనమాట ఈ డైలాగ్ని, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని. నిజమే కదా, ఎంత మీనింగ్ఫుల్ డైలాగ్. అండ్ త్రివిక్రమ్ రాశారు అద్భుతమైన డైలాగులు, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని చెప్పిన యాక్టర్ ఎవరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి ఆన్సర్ని, మీ పేరుని. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆఖరి పోరాటం చిత్రానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

3 hours 55 minutes 24 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ చూద్దాం లాస్ట్ ప్రశ్న కదా మనం ఇచ్చింది, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని చెప్పిన యాక్టర్ ఎవరు అని అడిగాను. సో చాలా మెసేజెస్ వచ్చినాయి, హాఫ్ సెంచరీ కొట్టేసాం మనం. ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పెడన జోగనందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అనురాధ కర్నూల్ ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర వేనెలవల్లి రామకార్తిక కూడా రైట్ ఆన్సర్. అండ్ కోట శ్రీమన్నారాయణమూర్తి సుజాత సాయిప్రీతం భవానీపురం నుండి రాంగ్ ఆన్సర్ అని పంపించారండి, అది పవన్ కళ్యాణ్ కాదు. కొంకల్ గ్రామం నుండి అరవింద లహరి గురు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి ఎన్టీఆర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకట్ రెడ్డి లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ జస్ట్ నౌ ఐ ట్యూన్ ద రేడియో మ్యామ్ అంట, ఆన్సర్ పవన్ కళ్యాణ్ కాదు కదా, ఇందుకే మీ పేరు. శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ అంటూ రాంగ్ ఆన్సర్ శ్రీనివాస్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు. కొల్లిపల్లి నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రజనీకాంత్ కాకాని చంద్రశేఖర్ పద్మ భవ్య చింటూ ఆన్సర్ అన్నారు బట్ రాంగ్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ సుధాకర్ చౌట్కూర్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. మలాన్వి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అత్తడు మూవీలో డైలాగ్ అంటున్నారు బట్ కాదు కదా. ఓకే. అండ్ ముజీబ్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీహరి గారు నటించిన అంటున్నారు. ఓకే, బట్ శ్రీహరి కాదండి, రంగారెడ్డి జిల్లా.

ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకి రాజు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నాకెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ప్రొద్దుటూర్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్ కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కొండా ప్రసాద్ నాగూరిబాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, బాలకృష్ణ అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ మ్యామ్ వాన పాటలు సూపర్ గా ఉన్నాయి, ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆర్ వీర కనక

0: విజయవాడ నుండి మెసేజ్ చేశారు బాలకృష్ణ అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ మ్యామ్, వాన పాటలు సూపర్ గా ఉన్నాయి, ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆర్ వీర కనకారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి మెసేజ్ చేశారు. మూవీ పేరు కరెక్ట్గా గెస్ చేశారు కానీ యాక్టర్ రాంగ్ అండి, తరుణ్ కాదు. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు పెదమస్తాన్ రావు ఇందాక మెసేజ్ పెట్టారా అండి మీరు? ఓకే, బట్ నాకు నెట్వర్క్ వల్ల ఏమైనా స్లోగా వచ్చిండొచ్చు, బట్ భూ విజ్ఞాన శాఖ అని మెసేజ్ చేశారు మీరు. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు పంపించింది రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మిర్చి సినిమాలో ప్రభాస్ అనుకుంటున్నానంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సంధ్య అండ్ ప్రతీక్ నాగల దిన్నే ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ స్టూడియోలో క్లాక్ 4 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం సందడిలో మెసేజెస్ చూసేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణం. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పాల్గొంటారు. అక్కడ ధ్యాన కేంద్రాన్ని సందర్శిస్తారు. వ్యవస్థాపకులైన శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ నేతృత్వంలో నిర్వహించే వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్ ఫర్ గ్లోబల్ పీస్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం ఈ రాత్రికి ఉండవల్లి చేరుకుంటారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులని పోస్ట్ చేశారు. టంగుటూరి ప్రకాశం పంతుల త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్టాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోర్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్బంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆన్లైన్ ఫార్మసీలు, ఈ ఫార్మసీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపారుల సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాట కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800 1170 టోల్ ఫ్రీ నంబర్కు గానీ, మై జీఓవీ .in వెబ్సైట్కు గానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తమిళనాడులోని అరక్కోణం యార్డులో సాంకేతిక పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను జూన్ 9 నుండి జూన్ 21 వరకు దారి మళ్లించినట్లు దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 hours 3 minutes 18 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సందడిలో. ఇంకా కొన్ని పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తా ఉన్నాను కదా. ఎవరు పంపించారు అంటే జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. మహేష్ బాబు అంటున్నారు రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ షబానా షాను సానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్. తరుణ్ హీరో ఓకే, బట్ ఆ డైలాగ్ చెప్పింది ఎవరు అనేది మూవీ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు మీరు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ లాస్ట్ క్వశ్చన్గా ఆన్సర్ అంటూ తల్లి పాదాల చెంత స్వర్గం కూడా ఉంది మేడం, రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ఈరోజు అత్యధిక ఎండలో వానపాటలు వినిపించడం హర్షణీయం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శతమానం భవతి కాదండి, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మా పిల్లలు రేడియోలో వాళ్ళ నేమ్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జ్యోతి గారు. కూచిపూడి డాన్సర్స్ మ్యామ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక మంచి సాంగ్ ప్లే చేయగలరు అంటున్నారు. బట్ సాంగ్ రిక్వెస్ట్ అయితే ఇప్పుడు లేదండి, సాంగ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్లే చేస్తాను నేను. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి, మదన కుమార్, అనురాధ, తులసి రాఘవేంద్ర మెసేజ్ చేశారు. అండ్ ఐలవరం నుండి డోకుపర్తి గోపాలరావు ఎన్టీఆర్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరపేట విలేజ్ శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్ అయ్యాక గరం గరం చాయ్ తాగా, అంతే కదా మరి, ప్రోగ్రాంలో తాగలేం కదా. ఎనీవే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత కన్సర్న్ ఉందండి, చక్కగా టీ తాగమని చెప్తున్నారు నాకు. అండ్ సందడి సందడి 6 వర్షం పాటలు 6 ప్రశ్నలతో సక్సెస్ఫుల్గా సాగింది మేడం ప్రోగ్రామ్, మొత్తానికి అదిరింది అంటూ బెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి భద్ర మూవీ అంటున్నారు, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఈరోజు షో అద్భుతంగా ఉంది అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని వినిపించిన పాటలు అన్నీ కూడా సూపర్ ఉన్నాయి మేడం, రైట్ ఆన్సర్ అయితే ఇది అనుకుంటున్నామంటూ ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మీరు అకాల వర్షం కురిపించారు, మా ఇంటి గవాసులు కిటికీలు వేయకపోవటం వల్ల ఇంట్లో వస్తువులు తడిచిపోయాయి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. మీరు మరీను, నేనే వర్షం అంటే మీరు ఇంకా ఇదిగా ఉన్నారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ జిలాని తిప్పనపల్లి నుండి రాజశేఖర్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ నేను నన్ను కూడా కాదు, మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ ప్రకాష్ రాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ బాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. సో అది మ్యాటర్, ఇంతకీ నువ్వే నువ్వే మూవీ నుంచి ప్రకాష్ రాజ్ గారు చెప్పినటువంటి పవర్ఫుల్ డైలాగ్ అనమాట. అది పవర్ఫుల్ కాదు, మీనింగ్ఫుల్, చాలా అర్థవంతమైన డైలాగ్ అది. సో అది మ్యాటర్. అండ్ మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజు సందడి సందడిని, మళ్ళీ మనం ఇంకొకసారి సందడి చేద్దాం. అండ్ ఇప్పుడైతే వివిధ ప్రోగ్రామ్ ఉంటుంది కదా మరి. సో సింగర్ స్పెషల్గా ఈరోజైతే నేను మీకోసం ఒకే సింగర్ పాడిన పాటల్లో భాగంగా ఉదిత్ నారాయణ్ గారు పాడినటువంటి పాటల్ని మీకోసం ప్లే చేయబోతున్నాను. అందులో ముందుగా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది ఖుషి చిత్రం నుంచి. అండ్ ఉదిత్ నారాయణ్ అలాగే కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం మణిశర్మ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: డాడీ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వినబోతున్నారు ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ లో.

0: Suwarna, Suwarna, Suwarna.
1: గర్ల్ఫ్రెండ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు ఉదిత్ నారాయణ పాండే ట్వంటీ శుద్ధాల అశోక్ తేజ గీతం. వినబోతున్న తర్వాతి పాట అనగనగా ఓ అమ్మాయి. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత పాండే ట్వంటీ సామవేదం, షణ్ముఖ శర్మ గీతం.

వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. ఫోర్ అవర్స్ 28 మినిట్స్ 49 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింగర్ స్పెషల్ గా ఉదిత్ నారాయణ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. దేవి పుత్రుడు చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం ఇది. మణిశర్మ మ్యూజిక్ లో

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఫోర్ అవర్స్ 35 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్. గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినబోతున్నారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

4 hours 39 minutes లో ఉంది వీబీ క్లాక్. మరి ఇప్పుడైతే మీకోసం ఇడియట్ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.1.

ఈనాటి వివిధాలో వినబోతున్న చివరి పాట లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి అంకిత గీతం. అండ్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరింతవరకు వివిధ కార్యక్రమంలో సింగర్ స్పెషల్ గా ఉదిత్ నారాయణ్ పాడినటువంటి పాటలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది కాబట్టి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ అప్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. Manushula jeevana shaili poorthiga maaripoyindi. Pratinityam urukula parugula jeevitamlo anta yantrikamaipoyindi. Kevalam dabbu sampadana, udyoga baadhyatalu vanti vaatitone busyga maaripoyi, aarogyam gurinchi pattinchukune paristhiti lekunda poyindi. Shaaririka shramaku dooram avutunnaru. Tinedi junk food, dani valla elanti prayojanam ledani telusu. Aina పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పని ఒత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాన్లే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి

చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం 1-2 అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 క్యాలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీసులో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు. కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దాట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా క్యాలరీలు తగ్గించొచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేయటం వంటి పనులతో కొంత సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్.

రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు చాలా మంది మన బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతూ ఉంటారు. పక్కన షాప్ ఉన్నా గాని నడిచెళ్లకుండా బైక్ తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా సైకిల్ పై వెళ్తే మంచిది. రోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకోవచ్చట. 40 నిమిషాల పాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా మందికి డెస్క్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ ముందు గంటల తరబడి రాంగ్ పోస్చర్ లో కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, వంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజు కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్ళు చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించటంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీ డే మీరు నించోవడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటైపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, చూస్ టు స్టాండ్ అట్ వర్క్. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedback amc1@gmail.com. I repeat.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.

0: विविध भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: तेलुगु पाट अंटे अमृतं तागिनंत अनुभूति मन तेलुगु वारिकी
3: पाट आस्वादन एप्पुडु अमृतमे
4: अंदमैन पदालतो अद्दिन अलंकारं पाट
3: चक्कनि छंदस्सुतो दिद्दिन चमत्कारं పాట
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై
5: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం వినండి హాస్య నాటిక బేకారు యోగం. రచన వియోగి, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి హాస్య నాటిక బేకారు యోగం.
6: ఏమండోయ్, మీకు ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్.
7: అది షేకింగ్ న్యూస్ కాకపోతే చాలు, అయినా మన బతుక్కి అంత గొప్ప న్యూస్ కూడానా? న్యూ సెన్స్ కాకపోతే
6: అన్నట్టు మీకు గుర్తుందా, మీరు ఒక కొత్త టీవీ కొన్నట్టు.
7: ఎందుకుండదు, నేను చచ్చి గీ పెట్టినా వినకుండా నాతో ఓ 50 అంగుళాల ఎల్ఈడి టీవీ కొనిపించావుగా. ఎంత రా దంతం చేసావే దానికి, చివరికి పుట్టింటికి పోతానండి అని కూడా బెదిరించావు.
6: మన పాత డొక్కు టీవీని ఆయన కాడికి వదిలించుకుని వాయిదాల్లో పెద్ద టీవీ కొన్నాం కదా. అయినా ఇప్పుడు ఏమైంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాగా.
7: ఏమిటే ఇప్పుడు దానికి ఏమైంది, కొని 3 నెలలు కూడా కాలేదు కదా, మళ్ళీ దేనికి టెండర్ పెడుతున్నావు?
6: దానికి ఏం కాలేదండి. అన్నట్టు మీకు గుర్తుండే ఉంటుంది కదా, అది కొన్నప్పుడు మనకు లాటరీ టికెట్ ఇచ్చారుగా.
7: అవును,
6: చాలా ప్రైజులు ఉన్నాయని చెప్పారు.
7: అవునవును, ఏ చెంచానో స్టీల్ గ్లాస్ తగిలిందా?
6: కాదండి, కంపెనీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు మనకు లాటరీ తగిలిందని.
7: ఏం తగిలిందో చెప్పాడవే.
6: మీరు గాబరా పడకండి, మనకు కార్ తగిలిందండి, పెద్ద కార్ తగిలింది. ఏంటండి అలా నిలుక్కుపోయారు, ఈ వార్త ఇంత మెల్లగా చెప్పినా మీకు అంత షాక్ కొట్టిందే?
7: అవునే షాక్ కొట్టింది, అయినా ఇందాక లేదో జోకేసినట్టున్నావే.
6: జోక్ కాదండి, మీకు అదృష్ట యోగం పట్టింది, మనకు కారు వస్తుందండి.
7: ఓసి నీ దొంపదగ, మనకి కారు ఎందుకే, చేస్తున్నది గుమస్తా ఉద్యోగం, కారులో పోతే ఏం బాగుంటుంది చెప్పు. దానికి క్యాష్ ఎంత ఇస్తాడో కనుక్కో, మనకి కారు వద్దంటే వద్దే, కారు వద్దు క్యాషే ముద్దు.
6: అదేం కుదరదండి, మనకు కారు కావాల్సిందే, అమ్మ పెట్టను పెట్టదు అడక్క తిన్నివ్వదు అన్నట్టుంది మీ వరుస. మీరెలాగో కారు కొనలేరు, దేవుడు దయతలుచిస్తున్నప్పుడు అడ్డం పడ్డం ఎందుకు? అప్పుడే ఈ వార్త ఎలా వైరల్ అయిందో చూడండి, బయట మిమ్మల్ని నన్ను అభినందిద్దామని అమ్మలక్కలందరూ వస్తున్నారు.
7: అది కాదే సులోచన, నా ఆలోచన విను, కారు బదులు ఓ 7-8 లక్షలు ఇస్తే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లో పడేద్దాం, భవిష్యత్తులో పిల్లల తాలూకా పెండ్లికో అబ్బాయి చదువుకో ఉపయోగపడుతుంది. ముసలాడికి దసరా పండగ లాగా గుమస్తాకు కారు ఎందుకే, మింగ మెతుకులేదు మీసాలకు సంపంగ నూనె అని నలుగురు నవ్వుకోరు.
6: ఏమండి, మీకా కారు కొనడం చేత కాదు, ఏదో దేవుడి దయ వల్ల మనకు లాటరీ తగిలిందండి. అసలు అది కొనబట్టే కదా మనకి ఇంత అదృష్టం కలిసి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు మీ మాటలు విని నేనేం బాగుకున్నానండి. అన్నట్టు ఇవాళ కారిచ్చిన దేవుడు రేపు బంగ్లా కూడా ఇవ్వచ్చు. ఏమండి చూసారా, పక్కింటి జాంబవతి ఎంత మంచిదో, మనకు కార్ డ్రైవింగ్ రాదని భాషను కార్ డ్రైవర్ గా ఏర్పాటు చేసిందండి.
7: ఎంత ఇవ్వాలేమిటి?
6: పెద్దగా లేదండి, నెలకు 8,000, ఆ పైన భోజనాలు అవి మామూలేగా.
7: 8,000 అయినా నా జీతం ఎంతే, నేనెంత?
6: మీరు ఊరుకోండి, పొద్దునే బాషా వస్తాడు, పిల్లల్ని స్కూల్లో దింపుతాడు. ఇన్నాళ్ళు పిల్లల్ని స్కూటీలో దింపి మీరెంత కష్టపడ్డారు, ఇక మీదట మీకు ఆశ్రయమే లేదు. మిమ్మల్ని కూడా కార్లో ఆఫీసులో దింపుతాడు, దింపి ఇంటికి వచ్చి నన్ను ఏ షాపింగ్ కో షికార్ కో తీసుకుపోతాడు. సాయంత్రం పిల్లల్ని తెస్తాడు, మిమ్మల్ని తెస్తాడు, ఆ పైన మనం అందరం అలా అలా షికార్కు పోవచ్చు.
7: సులోచన, నా ఆలోచన వినవే, కారు ఊరికే ఏమీ నడవదే, దానికి పెట్రోల్ పోయాలి కదా, పెట్రోల్ ఊరికే ఏమైనా వస్తుందా, రోజు రోజుకి దాని ధర పాపంలా పెరిగిపోతుంది. కనుక బంగారం నా మాట విని
6: చస్తే వినను. ఇప్పటికే మనకు కారు తగిలినట్లు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది, లోకల్ ఛానల్స్ లో కూడా వైరల్ అయింది, పేపర్ లో ఎలాగో ఫోటోలు వచ్చాయి. చుట్టుపక్కల వాళ్ళు మన అదృష్టానికి ఈర్ష్యతో కుమిలిపోతున్నారండి. పైగా నేను మన పిల్లలతో పాటు జాంబవతి పిల్లల్ని హైమావతి పిల్లల్ని కూడా కార్లో స్కూల్ కు పంపిస్తానని మాటిచ్చానండి, మీరు

0: సైంధవుళ్ళ అడ్డు తగిలితే నేను ఆత్మహత్య చేసుకుంటాను సుమండి.
1: ఏం కారో ఏమో, ఇప్పటికే ఆఫీస్ లో ఇంట్లో పార్టీ ఇవ్వడానికి 10,000 ఖర్చు అయింది. ఇంకా నెల నెల ఎంత మింగుతుందో ఈ కారు. ఏమో
0: ఏంటండి,
1: నువ్వు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తావే? డ్రైవర్ ఉన్నాడుగా.
0: ఎప్పుడు అతని మీద ఆధారపడితే ఎలాగండి? ఎమర్జెన్సీలో మనకు కూడా డ్రైవింగ్ వచ్చి ఉండాలిగా. మీరు కూడా ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో చేరి డ్రైవింగ్ నేర్చుకోండి.
1: అదొక ఆమోదం ఉందా? మొన్న నువ్వు ఎల్ బోర్డు పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఓ కారుకు డాష్ ఇచ్చి వాడి కారుకు సొట్ట కొట్టేవాడు కదా. వాడు నా దగ్గర 5,000 వసూలు చేశాడు. అది కాకుండా మన కారుకు సర్వీస్ కని మొన్న 10,000 ఖర్చు అయింది. ఇలా నా బ్యాంకు బ్యాలెన్స్ హారతి కర్పూరంలా కరిగిపోతూ ఉంటే భవిష్యత్తు భయం భయంగా ఉందే.
0: ఏంటండి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు. చూడండి, తెలివి గలవాడు ఖర్చులు తగ్గించుకోవడానికి చూడు, ఆదాయం పెంచుకోవడానికి చూస్తాడు. కాస్త బుర్ర ఉపయోగించండి.
2: ఏమండోయ్, ఏం చేస్తున్నారు?
1: వస్తున్నా. అర్రే, ఏమిటి హడావిడి, ఇంతమంది వచ్చారు?
2: ఏం లేదండి, మా మహిళా మండలి వాళ్లను మీకు పరిచయం చేద్దామని పిలిచాను. ఇదిగో, ఈమె ఝాన్సీ రాణి, మా మహిళా మండలి కార్యదర్శి. ఈమె వీణాధరి, మహిళా మండలి ప్రెసిడెంట్. ఇదిగోనే ఈయన మా ఆయన సుబ్బారావు.
1: ఏమిటి విశేషం, అందరూ కట్టకట్టుకొచ్చారు?
3: ఏం లేదన్నయ్య గారు, వరద బాధితులకు సహాయం చేయదలుచుకున్నాం. అందుకే ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేస్తున్నాం.
4: మీకు తెలియదేముందన్నయ్య గారు, వరదలొచ్చి చుట్టుపక్కల గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. చాలా మంది వాళ్ళ ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న సహాయం అంతా మనము చేయాలిగా. మీ శక్తి కొలది దానం చేయండి అన్నయ్య గారు.
1: గుడ్, చాలా మంచి పని చేస్తున్నారు.
3: అన్నయ్య గారు, మరి దానికి మీ సహాయం కావాలండోయ్.
1: ఏమో సులోచన, మన వంతు ఓ 100 పదాలు ఇద్దాం.
3: మీరు మరీ జోకులు వేస్తున్నారన్నయ్య గారు.
4: మీరిచ్చేది అవతల వాళ్ళకి ఉపయోగపడాలి కదండి.
3: కారున్న మహారాజులు మరి చీప్ గా 1,116
2: ఏమండోయ్, మన వంతు ఒక 5 బియ్యం బస్తాలు కొనిద్దామండి.
1: నువ్వు రాజకీయ నాయకురాలాగా వాగ్దానాలు చేయమాక. అవతల మా ఆర్థిక మంత్రి అసలే ఊళ్ళో లేడు, బడ్జెట్ టైట్.
3: అన్నయ్య గారు, మీ హోదా కనీసం 10,000 ఇవ్వండి.
4: ఇవ్వండి అన్నయ్య గారు.
1: అయ్యయ్యో, ఈ కారు వచ్చిందని అంతకు ముందు ఉన్న ఇంటికి కారు షెడ్ లేదని కొత్త ఇంటికి మారాం. అద్దె 10,000 కట్టాలి, 5,000 పెరిగింది. పాత ఇంటి మీద పోలిస్తే ఇక డ్రైవర్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు.
3: సులోచన, కాస్త మీ ఆయనకు చెప్పవే.
2: ఏమండోయ్, పర్వాలేదు, వాళ్ళు అడిగినంత ఇచ్చేయండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమీధనొక్కటి ఆహుతిచ్చా అని శ్రీశ్రీ గారు అన్నారుగా. ఇవ్వండి
4: అన్నయ్య గారు, 10,000 రాస్తున్నా.
1: ఏం చేస్తావమ్మా, హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ తప్పుతుందా?
5: నమస్కారం సార్.
6: నమస్తే.
5: పిలిచారట?
6: అవునయ్యా, నీతో పనిపడింది.
5: చెప్పండి సార్, మీ మాట నాకు సుగ్రీవాక్యం. ఏం చేయమంటారో చెప్పండి సార్.
6: అన్నట్టు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతున్నావా?
5: అవుతున్నాను సార్.
6: నిన్ను గట్టిగా రికమెండ్ చేస్తానయ్యా, ఈ సంవత్సరమైనా నీకు ఛాన్స్ తగలాలి.
5: మీ దయ సార్, మీరు తలుచుకుంటే కానిదే ఉంది.
6: నీకు తెలుసుగా, మా ఆవిడకు భక్తి చాలా ఎక్కువ. దేవుళ్లన్నా గుడులన్నా తీర్థాలన్నా ప్రాణం. ఈ మధ్యన ఆవిడ ఓ మొక్కు మొక్కింది, అదే శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, ఆలంపురం లాంటి క్షేత్రాలు చూడాలని. మొత్తం 3 రోజులు టూర్ ప్రోగ్రాం. మామూలుగా అయితే ఓ కారు 2 తీసుకునేవాణ్ణి, కానీ నీకు లాటరీలో కారు తగిలిందని తెలిసాక అలా చేస్తే నువ్వు బాధపడతావని మా ఆవిడంది. ఇంతకీ నీ కారుకి డ్రైవర్ ఉన్నాడా?
5: ఉన్నాడు సార్.
6: అప్పటికి పెట్రోల్ నేనే పోయిస్తానన్నాను, కాని నువ్వు బాధపడతావని మా ఆవిడద్దంది. జస్ట్ ఫర్ 3 డేస్ నీ కారు అరేంజ్ చేయి. నాకు కారుంది గాని డొక్కు కారు, ఎక్కడాగిపోతుందో ఏమో.
5: కారా సార్? 3 రోజులా సార్? కావాలా సార్? కానీ మా ఆవిడ ఏమంటుందో సార్, ఆవిడకు ఒక గంట కారు లేకపోతేనే తోచదే.
6: భలేవాడివయ్యా, ఆమె పుట్టడంతోనే కారుతో పుట్టినట్లు మాట్లాడుతున్నావే. లాటరీలో కారు తగలక ముందు ఏం చేస్తుండేది? అయినా నా పేరు చెప్పు, ఏమీ అనుకోదు.
5: అంతేనా సార్? అంతేనా, కారు కావాల్సిందేనా, టూర్కు పోవలసిందేనా?
6: అవునయ్యా, కారు లేకుండా టూర్కి ఎలా వెళ్తాం?
5: డ్రైవర్ బచ్చం తీసుకుంటాడేమో సార్, పెట్రోల్ ధర కూడా మండిపోతుంది సార్.
6: అబ్బబ్బా, అవన్నీ నువ్వు చూసుకుంటావని నాకు తెలుసులేవయ్యా. పోయి పని చూసుకో, ఇంటికి పోయి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు.
5: థ్యాంక్స్ సార్, వస్తా.
0: ఏమండోయ్, ఏం చేస్తున్నారు?
1: ఏం చేస్తాను, బొత్తాలు కుట్టుకుంటున్నాను. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయానే, మా బాస్ కి 3 రోజులు మన కారు కావాలట.
0: నా కార్ చస్తే ఇవ్వనండి, 3 రోజులు ఆ ముసలాడి కంటే అస్సలు ఇవ్వను.
1: ఒసే, ఆయన మా బాసే, బాస్ తలుచుకుంటే ఏమైనా చేస్తాడే.
0: అయితే నాకేంటట, ఆయన మీకు బాస్ కావచ్చేమో కానీ నాకు కాదుగా.
1: మనకు ప్రమోషన్ రావాలన్నా, కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు రాయాలన్నా అన్ని ఆయన చేతుల్లోనే ఉంటాయే.
0: బాగుందండి మీ వరుస ప్రమోషన్లు. మీరు ఆఫీస్ లో పనిచేసే తీరు బట్టి

0: సీనియారిటీ బట్టి ఇస్తారు. అంతేగాని మీరు కారు 3 రోజులు ఇచ్చారని ఇస్తారా? మీరు ఎన్నైనా చెప్పండి, నేను నా కారు ఇవ్వనండి.
1: అర్థం చేసుకోవే, నేను గుమస్తాగాడిని, ఎన్నాళ్ళని ఇలా గుమస్తాగా పడి ఉండాలి చెప్పు. ఆఫీసర్ గా ప్రమోషన్ తెచ్చుకోవద్దా?
0: ప్రమోషన్ కు కారుకు లింక్ ఏంటండి?
1: అది నీకు అర్థం కాదులేవే, ఈ ఒక్కసారికి ఒప్పుకోవే.
0: సరే సరే, ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఈసారికి ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పుడు ఎవరికి కమిట్ కాకండి.

0: ఏమండోయ్?
1: ఏమిటి?
0: ఇవాళ భాష ఇంకా రాలేదు, ఓసారి ఫోన్ చేయకూడదు?
1: ఆ చేస్తూనే ఉన్నా, ఫోన్ తగలటం లేదు. ఇందాక నుండి ట్రై చేస్తూనే ఉన్నా. అయినా ఇవాళ సెలవు కదే, పిల్లల్ని బడికి పంపక్కర్లేదు కదా, హాయిగా ఇంట్లో కూర్చో.
0: అయ్యో మర్చిపోయారా, మా మహిళా మండలి వాళ్ళు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. వరద బాధితుల దగ్గరికి పోయి వస్తువులు పంచిపెట్టి రావాలండి.
1: ఇంకే వాళ్ళతో పాటు నువ్వు పోయిరా.
0: స్వామి, పోయే ట్రూప్ లో మన కారు కూడా ఉంది. ఒక వ్యాను, 4 కార్లు కావాలి. మా మండలిలోని ముఖ్య సభ్యులంతా పోతున్నాం. నా కార్లో 4 ఎక్కుతారు. అబ్బబ్బబ్బా, టైం అయిపోతుంది, ఈ బాషారాడు ఏం చేయాలండి?
1: నువ్వు డ్రాప్ అయిపో.
0: డ్రాప్ అయితే ఇంకేమైనా ఉందా? యాక్టివ్ గా డొనేషన్లు కూడా కలెక్ట్ చేశాం. పేపర్ కవరేజ్ బాగా వస్తుందండి. అక్కడ మేమందరం వస్తువులు పంచుతూ వీడియోలు తీసుకుంటాం. ఆ ఫుటేజ్ మీడియాకు కూడా ఇవ్వాలిగా.
1: భాష ఊళ్ళో ఉన్నట్లేడే, అతనికి అప్పుడప్పుడు బయట ట్రిప్లు కూడా పడుతుంటాయి కదా, అర్జెంట్ గా ఇంకో డ్రైవర్ దొరకాలంటే కుదరదుగా.
0: అబ్బా, ఇప్పుడు గుర్తొచ్చిందండి, అన్నట్టు చంకలో పిల్లి పెట్టుకుని ఊరంతా వెతికినట్లు నా డ్రైవింగ్ వచ్చుగా. ఇంకా డ్రైవర్ ఎందుకు?
1: నీ మొహం ఏదో 1-2 కిలోమీటర్లు అంటే పర్వాలేదు, కానీ ఊళ్ళకు ఊళ్ళు ఎలా డ్రైవ్ చేస్తావు? నీకున్న అనుభవం ఎంతో నాకు తెలియదా ఏమిటి?
0: ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అన్నారు, కానీ నేడు ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటాడని తిరగరాసుకోవాలండి. డోంట్ వరీ సార్, క్షేమంగా పోయి లాభంగా వస్తా.
1: ఇదేమిటి, ఇంత రాత్రి అయినా ఈమె ఇంకా ఇల్లు చేరుకోలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, బహుశా బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో. దేవుడా, నీకు టెంకాయ కొడతాను, మా ఆవిడ్ని క్షేమంగా రప్పించు. రామా రామా రామా, నా మొర వినుమా. అరే, తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది, బహుశా ఈవిడ వచ్చి ఉంటుందేమో. ఏమిటి ఇలా ఉన్నావు?
0: అబ్బా అమ్మా, చచ్చి చెడి వచ్చాను. ముందు మీ ప్రశ్నలు అవి కాస్త మంచి నీళ్ళివ్వండి.
1: ఆగమే, ఆగు, ఇస్తున్నాను, ఆగు ఆగు ఆగు. ఇగో ఇగో ఈ నీళ్ళు తాగు. అరే ఏమిటి ఏమిటి, నీ మొహంలో ఇంత అలసట కనపడుతుంది ఏమిటి? ఆర్ యు ఓకే?
0: ఏం చెప్పమంటారండి మా కష్టాలు. ఆ వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి, కారు డ్రైవింగ్ చేస్తుంటే తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఎలాగో కష్టపడి పని ముగించుకొని వస్తుంటే ఓ గుంతలో పడి కారు చెడిపోయింది. ఎంత ప్రయత్నించినా రిపేర్ కాలేదండి. అన్నట్టు ఒక ట్రాక్టర్ గాని ఆటో గాని లారీ గాని అవైపోయి రాలేదు. చివరికి ఎద్దుల బండికి కారును కట్టించుకుని లాక్కుంటూ వచ్చాను. మా ఫ్రెండ్స్ వాళ్ళకి పనులున్నాయని ఎప్పుడో జంపయ్యారు. ఎడ్ల బండి వాడికి 2,000 ఇచ్చానండి, పోతే పోయిందిలేండి, కనీసం ఇల్లు చేరానుగా. కారు రేపు రిపేర్కి ఇద్దామండి.
1: నడిస్తే బండి, లేకపోతే మొండి అన్నారు కారు గురించి. ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకు.
0: ఏమండోయ్, మనకు కారు యోగం కాదు కానీ దరిద్ర యోగం పట్టినట్టుందండి.
1: ఏమైంది?
0: ఇంకేం కావాలండి? మన మూలంగా మన పక్కింటి జాంబవతి, హైమవతి బాగా సుఖపడుతున్నారు. వాళ్ల పిల్లల్ని మన కారులో స్కూల్కు పంపుతున్నారు. వాళ్లకు షాపింగ్ కావాలంటే నన్ను తీసుకుపోతున్నారు. వాళ్ళు అప్పటికే ఊళ్ళకు ఊళ్ళు పోదామంటే తెలివిగా కట్ చేస్తున్నారండి.
1: నాకు ఆఫీసులో ఇబ్బందిగా ఉందే, బాసుకు ఒకసారి కారు ఇచ్చానని ప్యూన్ మొదలుకొని అందరూ నన్ను కారు అడుగుతున్నారు. తప్పించుకు తిరగలేక నా ప్రాణం పోతుంది. ఇవ్వకపోతే లేనిపోని నిష్ఠూరాలు. చూసావా సులోచన, ఆ పొద్దు పక్కింటి విజయ్ కుమార్ వాళ్ళ మామ చనిపోయాడని చివరి చూపు దక్కాలంటే కారులో పోవాలని మన కారు తీసుకుపోయాడు విజయవాడకు. నీకు గుర్తుండే ఉంటుంది.
0: అవునవును గుర్తుందండి.
1: 2 రోజులైనా రాలేదే, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, వెంటనే వస్తానని చెప్పాడు. ఈ రోజు 3వ రోజు, ఇక్కడ మనకెంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పు. భాష వేరే డ్రైవర్ని పంపించి ఎంత పొరపాటు చేశాడు, ఆ డ్రైవర్ కూడా కాంటాక్ట్ లోకి రావటం లేదు.
0: మీరు కారు ఇవ్వకుండా ఉండాల్సిందండి, అన్నట్టు మీకు మొహమాటం ఎక్కువ.
1: అది అలాగే, మనం సొసైటీలో ఉన్నాం కదా, విజయ్ కుమార్ పైగా నా కోలీగు, మన ఇంటి దగ్గరే ఉంటాడు. వాళ్ళ మామగారు పోయారు, బస్సులా స్ట్రైకు, బయట అద్దె కార్ల రేట్లు విపరీతంగా పెంచేశారు. పాపం ఇతను పేదవాడు, మానవత్వంతో ఇవ్వాల్సి వచ్చింది, తప్పదే కొన్ని.
0: ఏమండోయ్, మీకేదో ఫోన్ వచ్చినట్టుంది చూడండి.
1: హలో, ఎవరు? నేనే సుబ్బారావుని మాట్లాడుతున్నా. ఎవరు? విజయ్ కుమారా? ఏమిటి, యాక్సిడెంటా? ఎక్కడ? డోర్నాల అడవుల్లోనా? ఇంతకీ నువ్వెలా ఉన్నావు, బాగున్నావా? మరి నా కారు?

0: కారు డ్యామేజ్ అయ్యిందా, నేను రావాలా? గోయిందా గోయిందా. ఏమో ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చింది పోగా కార్ రిపేర్ కు 100,000 వచ్చింది, కాబట్టి నువ్వేం మాట్లాడకు, దీన్ని ట్రూ వాల్యూస్ కు ఇచ్చేస్తున్నా, మనకు నెలకు ఇంతని ఇస్తారు సరేనా?
1: మనకు కారు యోగం పడుతుంది అనుకున్నాను, కానీ ఇలా బేకారు యోగం పడుతుంది అనుకోలేదండి.
0: నమస్కారం సార్.
2: ఓ సుబ్బారావా, నీకోసమే ఎదురు చూస్తున్నానయ్యా. సారీ సుబ్బారావు, నిన్ను రూరల్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేశారు, అది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పై, సారీ, వెంటనే రిలీవ్ చేయమంటున్నారు.
0: అదేంటి సార్, చెవు కూడా అపకారం చేయని వాడినే, ట్రాన్స్ఫర్ ఆపండి సార్, దయచేసి ప్లీజ్ ఆపండి సార్.
2: నీ ట్రాన్స్ఫర్ ఆపలేమయ్యా, నువ్వు కారు వ్యాపారం చేస్తున్నావని నువ్వు అంటే గిట్టని వాళ్ళు పై ఆఫీస్ కు ఫోన్ చేశారు, ఎంక్వైరీ రహస్యంగా చేపట్టారు. నేనేం చేయలేనయ్యా, అన్ని సాక్ష్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. సారీ సుబ్బారావు.
0: ఈ కారు లాటరీలో తగలనప్పుడే ప్రశాంతంగా బతికాను, జీతం సరిపోయేది, కారు కాదు, నా బతుకే బేకారయింది.
3: ఇంతవరకు మీరు బేకారు యోగం హాస్య నాటిక విన్నారు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సుబ్బారావు శ్రీ రొక్కం కామేశ్వరరావు, కుటుంబరావు శ్రీ పిఎస్ జానిబాషా, సుబ్బారావు భార్య శ్రీమతి బి మహేశ్వరి, ఝాన్సీరాణి శ్రీమతి ఎన్ సువర్ణ, వీణాధరి కుమారి సి పుణ్యవతి, రచన వియోగి, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
4: బేకార్ యోగం హాస్యనాటిక విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతంలో. చిత్రం పేరు అమ్మ ఎవరికైనా అమ్మ.

సంధ్యారాగంలో తర్వాత విందాం. వేటూరి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. చిత్రం పేరు అమ్మాయి మనసు.

వెన్నపాట అసాధ్యురాలు చిత్రంలోంది గానం చిత్రమ్మనో, సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. తర్వాత విందాం ఘంటాడి కృష్ణ సంగీత నిర్వహణలో చిత్తితో కలిసి పాడిన పాట. చిత్రం పేరు అందాల ఓ చిలక.

0: 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: సంధ్యారాగంలో తర్వాత వినండి చదువు సంస్కారం. ఈ చిత్రం నుండి పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీత నిర్వహణ రమేష్ నాయుడు.

విన్న పాట చిలకమ్మ చెప్పింది. చిత్రంలోనిది ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. తర్వాత విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన సీతారామ శాస్త్రి గీతం. చక్రవర్తి సంగీతంలో చిత్రం పేరు బావా బావా పన్నీరు.

సంధ్యారాగంలో తరువాత గీతరచన ఆరుద్ర, స్వరకల్పన రమేష్ నాయుడు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, చిత్రం దేవదాసు.

తర్వాత విందాం. సాహిత్యం రాజశ్రీ, సంగీతం చక్రవర్తి, ఏడంతస్తుల మేడ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థే.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగుల తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: ఈ ప్రసారంలో 6:25 అభిరుచి కార్యక్రమం ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో పాడి పంటల్లో బెలగల్ మండలం కొత్తకోట గ్రామ రైతులు శ్రీ ఏ అరుణాకర్, శ్రీ హెచ్ ముత్యాల గారులతో పరిచయం ఉంటుంది. అలాగే జానపద గీతాలు, మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి ఇవాల్టి పల్లె సీమలు కార్యక్రమంలో. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి అనంతపురం కేంద్రం. 8:00 కవి సంగమం, ఇందులో శ్రీ కొప్పుల ప్రసాద్ గారి స్వీయ కవితలుంటాయి. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అలాగే తెలుగులో జాతీయ వార్తలుంటాయి 8:30 విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈరోజు రాత్రి 9:30 తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. హలో కర్నూలు ఎఫ్ఎం. 10:00 ఏకచిత్రగానంలో త్రిశూలం చిత్రం నుండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాలు 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు విందాం ప్రకటనలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి।

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05గా వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి.

క్రమశిక్షణే విజయం. జీవితంలో క్రమశిక్షణ లేని వ్యక్తి చుక్కాని లేని నావలాంటివారు. అది ఎటూ వెళ్లకుండా మునిగిపోతుంది. సహాయం చేయడానికి ధనం ఒక్కటే కాదు, మంచి మనసుండాలి.

0: central India, with temperatures breaching the 44-degree mark at several places today. The India Met Department has forecast severe heat wave conditions will continue over northwest and central India during the week. In IPL cricket, host Kolkata Knight Riders will take on Mumbai Indians at the iconic Eden Gardens this evening. The match will begin at 7:30 p.m. Yesterday, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets in Jaipur, keeping their playoff hopes alive. And that is the end of this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య గారు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కొందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు: రాష్టంలోని విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఏపీసీలు డీఈఓలతో రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా విదేశాలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సమర్థవంతంగా అమలు చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ ను ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన చీరాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగం నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాల కింద 1,200 కోట్ల రూపాయలతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే 234 ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనడానికి అవుట్ పేషెంట్ ఓపీ సేవలే తార్కాణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా ఆసుపత్రులు కూడా సేవలు పెరిగాయనడానికి పెరిగిన ఓపీ సర్వీసులే ఒక తార్కాణం. మందుల లభ్యత, అదేవిధంగా ఎక్విప్మెంట్ సమకూర్చడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా 8,600 ఉద్యోగాలను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చేపట్టిన నియామకాల ఇవాళ ఖాళీలు కూడా ఎక్కడా లేని నేపథ్యం కూడా చూస్తున్నాం. అక్కడక్కడ ఉన్న ఖాళీలను కూడా ఎక్కడికప్పుడు గుర్తించి వాటిని నియమించి ఒక నాణ్యమైన సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.
0: స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్ర పురపాలక

0: పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇతర రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ సదస్సులో వివరించారు. అదేవిధంగా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని కూడా సదస్సులో పాల్గొన్న వారికి విశదీకరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిలువరించేందుకు రాష్ట వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఒక పత్రికా ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కొప్పోలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సతీ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పర్యాటక అభివృద్దిపై మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ద పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పర్యాటక యాత్రలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, విశాఖపట్నం, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేస్తూ,
1: గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్న ప్రాంతాలు పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదే విధంగా మరో పక్కన మైస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన.
0: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, ఉత్తర కేరళం, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ మొదలైన విదేశీ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో కమిటీ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి.
2: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూల్ FM కార్యక్రమాల వివరాలు వినే ముందు ప్రకటన.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. భక్తిరంజని కార్యక్రమంలో 6:10 శ్రీ గురుదత్త గాన చరితామృతం వింటారు. గానం శ్రీ కె రామాచారి. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎలమర్తి రమణయ్య గారి సూక్తులుంటాయి. 6:35 పొలం పనులు. ప్రాంతీయ వార్తలు 6:45 ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని హరించే నులి పురుగులు డాక్టర్ జేవీవి ఆర్కే ప్రసాద్ గారితో పరిచయం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 8:35 మీరు కోరిన సినీ గీతాలుంటాయి అభిరుచి కార్యక్రమంలో. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. రేపు సాయంత్రం 5:00 జ్ఞాన నేత్రం నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు. ప్రాంతీయ వార్తలు 6:10 విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 రేపటి ప్రసార వివరాలుంటాయి. 6:25 అభిరుచి కార్యక్రమం. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో చూలు నిలవకపోవటం కారణాలు నివారణ గురించి డాక్టర్ ఈ శ్రీకాంత్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. అలాగే సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ, మార్కెట్ ధరలు, జానపద గీతాలు ప్రకటనలు ఉంటాయి రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. సమర్పణ ఆకాశవాణి తిరుపతి కేంద్రం. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం.

నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రేపు రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 10:00 ఏకచిత్ర గానంలో గుండమ్మ కథ చిత్రం నుండి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూల కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా ఓ ప్రకటన.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే
1: అభిరుచిలో. ముందుగా బొర్రిపాలెం బుల్లోడు ఈ చిత్రం నుండి చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, ఇంకా నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు.

తర్వాత కర్నూలు మద్దూరు నగరం నుండి శ్రోతలు కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి శ్రోతలు బిజ్లీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రీతిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంతా కోరుతున్న పాట దేవత చిత్రంలోనిది. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, పి సుశీల. గీత రచనాత్రేయ, స్వరకల్పన చక్రవర్తి.

అభిరుచులు. తర్వాత శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, ఇంకా కర్నూలు జిల్లా కర్నూలు బీ క్యాంప్ అరోరా నగర్ నుండి హరి, గీత, యశ్విన్, యశ్విత, పావని, మోక్షిత, ఇంకా చంద్రశేఖర్, లక్ష్మి, దివ్య, రవిచంద, మద్దయ్య, సాలమ్మ, గురునందన్ విరంత కొడుతున్న పాట అభినందన చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీత నిర్వహణ ఇళయరాజా.

అభిరుచి వింటున్నారు. తర్వాత సితార ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినండి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభారాణి, భవ్యశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, శ్యామ్, వెంకటేష్, అకేలా, భన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహం, మహమ్మద్ సుబాన్, మహమ్మద్ రజాక్, మహమ్మద్ సనతుల్లా.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు అభిరుచి వింటున్నారు. తర్వాత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రాముళ్లకోట నుండి శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఇంకా వెల్లుల్లా లక్ష్మారెడ్డి కాలనీ జగిత్యాల జిల్లా నుండి ఉత్తరం పంపారు వీరు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, ఇంకా బాస, నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, మహశ్రీ, నవీన్ గౌడ్, వర్షిణి, చిన్నారి, జోగ నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత. వీరంత కోరుతున్న పాట మంగమ్మ గారి మనవడు చిత్రంలోనిది. గానం పి భానుమతి, వాణిజయరామ్. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి. స్వరకల్పన కెవి మహదేవన్.

అభిరుచిలో దర్వాతం, కుమార రాజా ఏ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. సాహిత్యం వేటూరి, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, ఇంకా శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, అలాగే సికింద్రాబాద్ బుర్దిఘట్ట ఆర్యనగర్ సమాజం నుండి కే సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మలా నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్.

0: ಅನುರಾಗ ದೇವತನಿ.
1: అభిరుచిలో చివరగా క్షణక్షణం ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వినండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, నాగిశెట్టి.

అభిరుచులు శ్రోతలు మీరు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ముందుగా ఓ ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక, భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 వర్షో మే హమారా బయోలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రీ హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
0: భారత్ ఇటలీలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు, నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్టపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిగింది.

జరిపింది. ఈ సందర్బంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష సంఘ్వీ మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునఃపరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహించిన సందర్బంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమాపేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్క్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివూల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమాపేశానికి అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
ఆకాశవాణి.

0: వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు ఈనాటి కార్యక్రమంలో పాడి పంటలో బెలగల్ మండలం కొత్తకోట గ్రామ రైతులు శ్రీ ఆర్ అరుణాకర్, శ్రీ హెచ్ ముత్యాలు గారులతో పరిచయం పెట్టారు.
2: సి బెలగల్ మండలం కొత్తకోట గ్రామ రైతులు మనతో పాటు ఉన్నారు. ముత్యాలు గారు అలాగే అరుణాకర్ గారు, ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి అరుణాకర్ గారు, అలాగే ముత్యాలు గారు.
3: నమస్కారం సార్.
2: మరి ప్రస్తుతము మనము పాడి పోషణలో చాలా మటుకు ఎన్నో విజయాలను ముందుకు పోనిస్తున్నాం. అలాగే మనతో పాటు ఉన్నటువంటి ముత్యాలు గారు మరి పాడి పోషణలో మరి అలాగే వ్యవసాయంలో వాడుకున్నటువంటి అనుభవాలను మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు. మరి ముత్యాలు గారు మీరు తెలియజేయండి, పాడి పోషణలో మీకున్నటువంటి అనుభవాలు, మీకు ఎన్ని పశువులు ఉన్నాయండి?
3: మొత్తం 10 పశువులు ఉన్నాయి సార్. మాకి
2: 10 పశువులు ఉన్నాయి. ఆవులు గేదెలు?
3: ఒక ఆవు ఉంది సార్.
2: గేదెలు?
3: గేదెలు 10 ఉన్నాయి సార్. 10 గేదెలు, ఒక ఆవు ఉంది సార్. ఆ పాడి గేదెలతోనే మేము పాలు వచ్చే పాలతో మేము జీవధారం చేసుకున్నాం సార్. మాది పొలం వచ్చేసి 3 ఎకరాలు సార్. మాకు పొలం 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల్లో సాగు చేసుకుంటూ మా యొక్క పశువుల పేడ పేడని వ్యవసాయంగా వాడుకొని దాంట్లో వచ్చేటువంటి వ్యవసాయ ఖర్చులు తగ్గుతున్నాయి సార్. మాకు పేడ ఉన్నందుకు ఎక్కువ ఫర్టిలైజర్ అది ఎక్కువ వాడడం లేదు సార్. మేము ఇది ఓన్లీ పేడతోనే ఎక్కువ శాతం చేస్తాం సార్. అవసరమైన మేరకే ఒక ఫర్టిలైజర్ వాడతాం సార్. పాలు ఇంట్లో ఉన్నందుకు మాకు ఒక కుటుంబానికి కూడా ఒక అండగా ఉండదు సార్. మాకు పాలు ఉన్నందుకు ఇంట్లో పాలు పెరుగు సమృద్ధిగా ఉంటాయి. ఎండాకాలం వచ్చేసి మజ్జిగ చేసుకుని తాగడం చేయడం ఉంటాయి సార్. పశువులు కూడా మేము టైం ప్రకారంగా ఉదయాన్నే లేచి వాటిని శుభ్రం చేసుకొని పాలు పెదుకొని పాలు పోసిన తర్వాత మళ్ళీ 9 గంటలకు పాలు గేదెలు తీసుకుపోయి మేము కోసుకున్నాం సార్. ఎండలు లేకున్నప్పుడు 12 నుంచి 1 గంట వరకు అక్కడనే నీళ్ళ దగ్గరనే వడబెట్టుకొని చెట్ల కింద పెట్టుకొని మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి పశువులు మేపుకొని సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చేస్తాం సార్. అప్పుడు మళ్ళీ పాల బితికి ఇప్పుడు డైరీ లేదు కాబట్టి సార్, ఇప్పుడు ఊర్లోనే పాలు మంచి చిక్క పాలు అయితే 60 రూపాయల లీటర్ సార్. అది నీళ్ళు గల పాలు అయితే 50 రూపాయలు అట్లా తీసుకున్నాం సార్. మేము నీళ్ళు కలపకుండా పోస్తాం కాబట్టి 60 రూపాయల లీటర్ పోస్తాం సార్. మాకి ఒక గేదె వచ్చేసి 3 లీటర్ల పాలు పిన్న పొద్దున సాయంత్రం కలిసి 5 లీటర్లు వస్తాయి సార్. 5 దారాలు 3,300 రూపాయలు సార్ పాలకి నుంచి, ఒక గేదె నుంచి. అట్లా జీవనాధారం చేసుకుంటూ పోతున్నాం సార్ మేము.
2: మరి ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కదా, మరి ఎండాకాలంలో చాలా మటుకు పచ్చిమేత దొరకడం కూడా అసాధ్యం, చాలా మటుకు దొరకదు. మరి పచ్చిమేత వేస్తేనే మనకి పాల దిగుబడి అనేది ఎక్కువ శాతం కనిపిస్తుంది. వెన్న శాతం కూడా ఎక్కువ రావాలంటే మనకి పచ్చిమేత ఉండాల్సిందే, లేకపోతే చాలా కష్టం. మరి ఇలాంటి ఎండాకాలంలో మీరు ఎలా సమకూర్చుకుంటున్నారు మేతను?
3: ఎలా సమకూర్చుకున్నారంటే మాకు వ్యవసాయ పొలంలో కొద్దిగా మేము పొలం దగ్గర గట్ల చుట్టూ తర్వాత వచ్చేసి కొద్దిగా పొలం ఒక 1/2 ఎకరం పొలం అంతా గడ్డికి వదిలేస్తాం సార్. దాంట్లో గడ్డి వేసుకొని ఆ గడ్డి కోసుకొచ్చి వేస్తాం సార్. మేము పసలకి వేస్తాం సార్. గట్ల చుట్టూ మామూలుగా జొన్న వేస్తాం సార్. ఇంతకు ముందు చేస్తాం సార్ మేము జొన్నలని. అట్లా గట్ల చుట్టూ జొన్న వేస్తే అది కట్ చేసుకొచ్చి పచ్చిమేత మా పొలంలోనే ఉండే సార్. ఒక 1/2 ఎకరం అట్లా ఉంటే దాంట్లో గడ్డి వేసుకున్నాం సార్. అది గడ్డి తీసుకొచ్చి కట్ చేసుకొచ్చి వేస్తాం సార్. గడ్డి వర్షాకాలం అయితే అంతగా ఇబ్బంది ఏమి ఉండదు సార్. వర్షాకాలం ఇబ్బంది సార్. ఎండాకాలం మాత్రం మా పొలం నుంచే తెచ్చుకొని వేసుకున్నాం సార్. గడ్డి వేసుకుంటాము. మా పోషణ అది పశు పోషణతో మేము జీవనాధారం చేస్తున్నాం.
2: ఇంకా అలాగే ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనకి రైతు భరోసా కేంద్రాలలో కూడా ఈ సమీకృత ధనాన్ని కూడా ఇస్తున్నారు. మరి అటువంటి ఉపయోగించుకుంటుంటారు?
3: అటువంటిది కూడా తీసుకుంటాం సార్. మనకి సబ్సిడీ పోతుంది కదా సార్. అది మేము వాళ్ళకి ఎంత రేట్ అయితే అంత రేట్ డబ్బులు కట్టి సబ్సిడీ ధన కానీ అవి తీసుకొని పశువులకి సమీకృతంగా వాడుకుంటాం సార్. మనకి ఇప్పుడు పశు డాక్టర్ కూడా అందుబాటులో ఉంటాడు. ఆయన కూడా ఆయన మాకు ఏదన్నా గాలికుంట సూదులు కానీ పశువులకి ఏ విధంగా ఎట్లా అని అప్పుడప్పుడు కూడా మాకు పిలిచి చెప్తున్నాడు సార్. ఆయన గాలికుంట సూదులు ఎట్లా వేసుకోవాలా, మన గేదె ఈయనైతే ఏ విధంగా చూసుకోవాలా, దాన్ని ఎట్లా చూసుకోవాలనేది కూడా

0: మాకు సలహాలు ఇస్తుంటాడు. మేము అప్పుడప్పుడు ఆయన కలిసి కూడా ఆయన సలహా మేరకే మేము పని చేసుకుంటాం సార్.
1: మరి నట్టాల నివారణ మందులు కూడా ఎక్కువగా తాపించాలంటుంటారు కదా, మరి ఎన్నిసార్లు తాపిస్తుంటారు మీరు సంవత్సరం?
0: ఇప్పుడు పశువు విన్న తర్వాత 10 రోజులకు ఒకసారి తప్పుతాం సార్ ఫస్ట్, తర్వాత నెలకొకసారి తీసుకొచ్చి తప్పుతాం సార్. మేమే పెద్ద పశువులకు మాత్రం 3 నెలలకు ఒకసారి అట్లా నట్ల మందు తాపుతాం సార్. చిన్న దూళ్ళకు మాత్రం ఫస్ట్ విన్న తర్వాత 10 రోజులు తాపుతాం సార్. 10 రోజుల తర్వాత మన నెలకు ఒకసారి వాళ్ళు ఏం మోతాదులు చెప్తే ఆ మోతాదులు దూడలకి తాపుతాం సార్. నట్ల మందు వరకు మందులు తాపుతాం సార్.
1: ఇప్పుడు పాడి గేదె కానీ ఆవు కానీ కట్టినప్పటి నుంచి ఈయనంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి సమకృత దానను పెడతారంటారు వాళ్ళకి?
0: దానికి మంచిగా కట్టిందంటే తర్వాత మనం 3 నెలల వరకు దాన్ని చేయనికలేదు కదా సార్. 9 రోజుల తర్వాత డాక్టర్ చెక్ చేసిన తర్వాత అప్పుడు సూలు నిలబడిందంటే అప్పుడు మేము దాన్ని మా యొక్క సంరక్షణ చూసుకుంటాం. దాన్ని చూసుకుని దానికి ఎక్కువ నడిపించకుండా దాన్ని ఎక్కువ చేయకుండా దానికి దానాన్ని తీయడము, అలాగే పశు వినేంత వరకు దాన్ని ఒక దాన్ని ఒక దాన కట్టేసి దాన్ని ఒక జాగ్రత్తగా చూసుకుంటాం సార్. మా ఈయనంత వరకు సార్ ఈయన తర్వాత ఇంకా మామూలుగా దూడకి 3 పాలు తాపించి తర్వాత 3 రోజుల వరకు పాలు చూసుకోం సార్. 3 రోజుల వరకు తర్వాత 5వ రోజు పాలు తయారవుతాయి సార్. అప్పటి నుంచి అప్పుడు మేము ఇంకా ఆ పాలు ఫస్ట్ అది పాలు నేత పాలు కాబట్టి ఎవరు తీసుకోరు సార్, అవి మా ఇంట్లోనే పాలు వాడుకుంటాము. 15 రోజుల తర్వాత పాలు బయటికి వేయడం జరుగుతుంది సార్. మా
1: ఇప్పుడు జున్ను పాలు కూడా మరి ఈయనైనా దూడకు తాపితే అరగవు అని అంటుంటారు చాలా మంది రైతులు, తాపకుండా వాటిని వదిలేస్తుంటారు. అలాంటి వల్ల మరి ఇప్పుడు జున్ను పాలు తాపితేనే వాటికి గుడిదూడలకు వ్యాధి
0: పెరుగుతుంది. పశువుకి దూడకి ఈయన వెంటనే మనం కష్టపడి గాని జున్ను పాలు ఖచ్చితంగా తాపాలి సార్. దాన్ని అది ఒకవేళ తాగకుండా కూడా మనం బలవంతంగానే దానికి పాలు తాపించడం నా నుంచి అయితే జరుగుతుంది సార్. నేను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జున్ను పాలు మాత్రం ఖచ్చితంగా తాపిస్తుంది దూడకు సార్. మళ్ళీ ఉదయం కానీ ప్రతిరోజు 3 రోజుల వరకు దూడకే పాలు తాపిస్తాం సార్. మేము జున్ను పాలు ఇన్న తర్వాత గంటకే తాపిస్తాం సార్ దూడది లేచి ఎమ్మడి పైల్లో శుభ్రం దానికి అంత శుభ్రం చేసిన తర్వాత దూడని ఎమ్మడి లేచి నిలబడి ఒక గంట గంటరకల్లా జున్ను పాలు తాపిస్తాం సార్. మేము ఖచ్చితంగా జున్ను పాలు తాపిస్తాం. జున్ను పాలు తాపిస్తేనే దూడ ఆరోగ్యంగా ఉండేది సార్.
1: జున్నుపాలు తాకపోతే చాలా కష్టం,
0: చాలా కష్టం ఉంటుంది సార్.
1: అలాగే మీరు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఈ పాడి ఆవులకు ఏమన్నా ఇన్సూరెన్స్ చేయించారా?
0: గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మాత్రం చేసినాం సార్. మేము మా ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు మాకు ఎన్ని పశువులు ఉండవి, ఆవిడ వయసు ఎంత అని వాళ్ళు అడుగుతారు సార్. మేము అన్ని చెప్పేస్తాం వాళ్ళకి. మాకు ఇదివరకు మాకి నేను ఇప్పుడు పాడి పెట్టి సార్ నేను ఒక 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఫస్ట్ ఒక బర్రె ఉండి నాకు, ఆ బర్రె నుంచి అలాగే మాకు ఒకసారి గవర్నమెంట్ నుంచి కూడా 2 బర్రెలు వచ్చినాయి సార్. నాకు 20,000 రూపాయలు డబ్బులు కడితే 2 బర్రెలు వచ్చినాయి. అవి కూడా ఉండే సార్ నా దగ్గర ఉండవు అవి. నేను 20 సంవత్సరాలు సార్ ఇంతవరకు, కానీ నాకు ఎప్పుడు అంతా అలా జరగలేదు సార్. నాకు నా గేదెలు చనిపోవడం కానీ ఏదైనా కానీ చనిపోవడం కానీ నాకు జరగలేదు సార్. అందుకోసం నాకు ఇన్సూరెన్స్ కూడా దానికి చేస్తారు, కానీ మనకి ఏదైనా ప్రమాదం జరిగితేనే కదా సార్ వచ్చేది. అందుకోసం మనకి
1: ఎవరికైనా వచ్చిందా అట్లా మీ ఊర్లో?
0: మా ఊర్లో ఇప్పుడు ఆ మధుసూదన్ రెడ్డి వాళ్ళవి అయితే చనిపోయినా అవి, వాళ్ళకైతే వచ్చినాయి సార్ వాళ్ళకి.
1: ఓకేనండి. మరి ఇప్పుడు మనకు ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్కువగా నానుడిలో ఉండేటువంటి మాట ప్రకృతి వ్యవసాయం.
0: అవును సార్.
1: అంటే సాంప్రదాయ వ్యవసాయం అంటే మీ గ్రామంలో ఉండేటువంటి మీ యొక్క అందుబాటులో ఉన్నటువంటి ఎరువులు ఉపయోగించుకొని, అంటే దిబ్బ ఎరువులు ఉపయోగించుకొని మీరు సాంప్రదాయ వ్యవసాయం, అంటే మునుపటి కాలంలో మన తాతల కాలంలో ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలాంటి వ్యవసాయం చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నారు చాలా మటు గవర్నమెంట్. మరి ఇప్పుడు ఒక ఎకరా పొలాన్ని మనము సాంప్రదాయ పరంగా చేసుకోవాలనుకుంటే దాదాపు 2 నుంచి 3 గేదెలు అవసరం.
0: 3 గేదెలు అవసరం. 2 నుంచి 3 గేదెలు అవసరం సార్.
1: మరి మీ దగ్గర దాదాపు 10 గేదెలు ఉన్నాయంటున్నారు, మీకు 3 ఎకరాలు ఉన్నాయి అంటున్నారు. మరి అలాంటి ఎరువుని మీరు ఉపయోగించుకుంటున్నారా?
0: నేను ప్రతి సంవత్సరం మా పొలానికి నేను ఖచ్చితంగా ఎరువు వేస్తాను సార్. ఒక ఎకరానికి వచ్చి నేను ఒక ఎకరానికి వచ్చేసి 3 ట్రాక్టర్లు ఇస్తారు ఎరువు. పోయిన సంవత్సరం నాకు 2.5 ఎకరాకి 9 ట్రాక్టర్లు ఎరువు వేసినాను. అప్పుడు నాకు పంట దిగుబడి కూడా మంచిగానే వచ్చింది సార్. అది పొలం వేసారు, పొలం మంచిగా ఉండడం చేయడం. ఇది వచ్చేసి ఫర్టిలైజర్ మాత్రం తక్కువ వాడినాం సార్. అంతే ఒక యూరియా మోతాదులో వాడతాం సార్. అంతే లాస్ట్ చివరిలో యూరియా అదేటువంటి వేస్తాం. మన ఎరువు వేసిన తర్వాత పొలం అనేది మన ఎంత నీళ్ళు కట్టినా కూడా కొంచెం ప్రకృతిగా మంచిగా వస్తుంది సార్. ఎరువు వేస్తే మనం ఇది ఫర్టిలైజర్ వేసినామంటే పొలం అనేది జిగుటు పారిపోయి అది కొద్దిగా అక్కడ

0: అక్కడ మన సౌడు నెల మాదిరి తయారవుతుంది సార్. ఇప్పుడు మనం ఎరువులు ఎక్కడ కాబట్టి ఎరువు ఎక్కువ కాబట్టి దానికోసం మేము ఇంకా పశువులు అలాగే పెట్టుకోవడం, మా ఎరువు ఖచ్చితంగా మా యొక్క పొలాలకే వాడతాం సార్. పొలాలకే వాడతాం, దాని నుంచి వచ్చే పంటలు కూడా మేము చేసుకున్నాం సార్.
1: ఇప్పుడు రసాయన ఎరువులు మీరు వాడింటారు ఒకప్పుడు?
0: వాడినాం సార్.
1: ఇప్పుడు సేంద్రియ ఎరువులు అంటే దాదాపు సాంప్రదాయ వ్యవసాయం అంటే మీ దగ్గరలో ఉన్నట్టు మీకు అందుబాటులో ఉన్నట్టు ఎరువులనే వాడుతున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమంటారు? ఆ రసాయన ఎరువులు వాడినప్పుడు ఇప్పుడు మీరు మనం సాంప్రదాయంగా మీరు సాంప్రదాయంగా చేస్తున్నట్టు వ్యవసాయానికి తేడా ఏంటంటారు? అప్పుడు దిగుబడి బాగుందంటారా, ఇప్పుడు దిగుబడి బాగుందంటారా?
0: రసాయన ఎరువులు వాడినప్పటి నుంచి సార్ మనం ఇప్పుడు ఒక మనిషి ఏమవుతుందంటే ఈ రసాయన ఎరువులకు అలవాటు పడడం నుంచి ఇప్పుడు మందులు వేసిన రసాయన ఎరువులు వేసిన తర్వాత వారం నుంచి 15 రోజుల వరకు పంట ఏపు కనపడుతుంది సార్. అది తర్వాత దాని పవర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళా మనం రసాయన ఎరువు వేయాలంటారు సార్. అది ఇది మనము ప్రకృతి వ్యవసాయం ఏమైతే సార్ మనం ఎరువేసినామంటే అది మనకి 3 పంటల దాకా పనిచేస్తారు. అది ఒకసారి ఎరువేసినామంటే మనకి 3 పంటల దాకా పనిచేస్తారు. అది మామూలుగా నీళ్ళుగడ్డని పొలం అయితే సార్ నీళ్ళుగడ్డ పొలం అయితే 2 పంటల దాకానే పనిచేస్తారు. అది అప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయము మంచి కనపడుతుంది సార్. అది ఇప్పుడు రసాయన వ్యవసాయం అనేది ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఎక్కువైపోయినాయి కదా సార్, మన సంచులమైన డబ్బులు అవి
1: ఎక్కువైపోయినాయి,
0: ధరలు ఎక్కువైపోయినాయి అవి. ఇంకా వీళ్ళు పిచికారి చేయడం కూడా ఆ మందులు మందులు కూడా అప్పటికిప్పటికి మనసులు ఒక ఈ రసాయన ఎరువుల నుంచి అనారోగ్యానికి బారిపడతారు తప్ప ఆరోగ్యం మొత్తం కనపడడం లేదు సార్. మనిషికి కూడా అనారోగ్యం సార్. ఇప్పుడు పిచికారి చేయడం పైర్ల మీద మనము నానాక విధమైన మందులు చేయడం సార్ అది అనారోగ్యానికి గురయ్యే మనసులకే తప్ప పశువులకు కూడా ఆ మేత వేస్తే అనారోగ్యానికి గురవుతుంది సార్. అవి కూడా పశువులు కూడా మనం ఆల్రెడీగా మనము ఈ మన యొక్క ఎరువుతో పండించిన మేత అయితే పశువులకు మంచిగానే ఉంటుంది సార్. అది ఈ మనము ప్రకృతితో పండించేది అప్పటికిప్పటికి మాకు చాలా భేదం కనపడుతుంది సార్. ఇప్పుడు మేము మళ్ళీ ఇప్పుడు అదే ఎరువుల్లో వేస్తున్నాం కాబట్టి కొద్దిగా మాకు మంచిగానే కనపడుతుంది సార్ మాకైతే.
1: ఓకేనండి ముత్యాల గారు, మరి పాడి పంటలో మీకు ఉన్నటువంటి అనుభవాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మనతో పాటు మరో యువరైతు ఉన్నారు, అరుణాకర్ గారు. వీరు కూడా సి బెలగల్ మండలం కొత్తకోట గ్రామం నుంచి వచ్చారు. మరి వీరి అనుభవాలను వీరి మాటల్లోనే విందాం. మరి అరుణాకర్ గారు తెలియజేయండి, మీకే ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత పాడి ఉంది మీకు?
2: నమస్కారం సార్, నా పేరు అరుణాకర్ సార్. మాది సి బెలగల్ మండలం కొత్తకోట గ్రామం. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. మేము నాకు 2 ఆవులు 3 బర్రెలు ఉన్నాయి సార్. మేము పాడి ఆరోగ్య ఆధారంగానే అవి వేసే పేడల్ని ఎరువులు వాడుతూ మంచి దిగు పాడిని వాడుకుంటూ పోషకాలతో పాటిస్తుంటాం సార్.
1: మరి ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కదా, మరి ఎండాకాలంలో పశువుల్ని ఎండబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు?
2: ఎండాకాలం ఉదయం తొందరగానే 5 గంటలకు లేచి మొత్తం అక్కడ షెడ్లు మొత్తం క్లీన్ చేసుకొని పాళ్ళు పాడి పితుక్కొని పాడి డైరీకి ఉంటే డైరీకి పోసేస్తాం, లేదంటే ఇంట్లో దగ్గరకు వాళ్ళు వచ్చి పోసుకొని వెళ్ళిపోతుంటారు. మళ్ళీ 9 కల్లా ఇడుచుకొని 11-12 వరకు మేపి మళ్ళీ ఒకటికి మళ్ళీ వాటర్ నీళ్ళు ఆపుకొని పై కడుక్కొని షెడ్లు ఎక్కడైతే వసతి నీడ బాగుంటుందో అక్కడ వాపుకొని మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 4 వరకు వాపుకొని మళ్ళీ 1 గంట 1.5 గంటలు మేపుకొని తిరిగి మళ్ళీ 6-6:30 ఇంటికి వచ్చేస్తుంటాం సార్. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ పాడు వితుక్కొని మళ్ళీ డైరీ పోసి అలా చేస్తుంటాం సార్.
1: మరి ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ ఎండాకాలంలో పచ్చిమేత దొరకడం చాలా కష్టం. మరి మీరు ముత్యాలు గారు అన్నట్టు వారు పొలంలోనే జొన్న వేసుకుంటున్నారు, మీరేలా?
2: మేము కూడా అట్నే ఒక 6 దగ్గర గడ్డి నాటుకోవడము, ప్లస్ మళ్ళీ మేము పశువుల ఆసుపత్రి నుంచి మాకు వాళ్ళు ఇచ్చే సబ్సిడీ కొన్ని బెయిల్స్ అన్ని వస్తుంటారు సార్, గడ్డివి అవి వాళ్ళతోనే అడిగి వాళ్ళని అడిగి సార్ వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు సబ్సిడీ ద్వారా ఇంత ఉంటుంది ఇంత అమౌంట్ కడితే మీకు ఈ బెయిల్ వస్తుంది, ఒక బెయిల్ ఇంత పడుతుంది అంటే మేము అంత ఆవిడికి డబ్బులు పే చేసి అవి రప్పించుకొని అవి ప్లస్ మళ్ళా మా పొలంలో వేసిన గడ్డిని కోసం నాటుకొని పెంచుకొని తెచ్చుకొని వాడుతుంటాం ఎండాకాలం సార్.
1: అలాగే ఇప్పుడు ప్రస్తుతము మీ బర్రె కానీ ఆవు కానీ కట్టినప్పుడు నుంచి ఈనేంత వరకు మరి డాక్టర్ గారి సలహా మేరకు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుంటారు?
2: డాక్టర్ పలాని టయానికి
1: తీసుకెళ్తుంటారా మీరు డాక్టర్?
2: డాక్టర్ దగ్గర ఉంది సార్, ఆసుపత్రి ఉంది, డెలివరీ డేట్ అప్పుడే టైం రాసి పెట్టింటాం మేము, ఈ డేట్ సూడి కట్టింది ఆ డేట్ నుంచి మేము పాటించి ఇంకా దూడలు డెలివరీ అయ్యేంత వరకు ఒక తన డెలివరీ అయ్యే మూమెంట్ ఒక 2-3 రోజులు ఇంత అనగానే అది దాన్ని బయటకు తీసుకుపోకుండా

0: ఒకటే చోట కట్టేసి పచ్చిగడ్డి దాన అవి వేసుకుంటూ ఉంటాము. పలానా రోజు ఇంతదంటే అప్పుడే ఆ రోజు దగ్గరనే ఉండి ఆ రోజు ఇంటికాడనే ఉండి వేరే మంచిని కానీ పెట్టి పశువులకి ఉండి అది డెలివరీ అయిన వరకు ఉండి డెలివరీ అయిన తర్వాత గేదెని తీసుకొని మురి పాలు పట్టించి గంట గంటన్నర తర్వాత పట్టించుకుంటూ మళ్ళీ 2-3 రోజుల వరకు అదే మురి పాలనే పట్టించుకుంటూ ఉంటాం సార్.
1: టీకాలు వేస్తారా ఏమన్నా?
0: వేస్తుంటాం సార్.
1: ఎన్ని రోజులకు ఇస్తారు టీకాలు?
0: టీకాలు బర్రెలకి మళ్ళీ ఈయన తర్వాత 3 నెలలకు వస్తారు సార్. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకుపోయి చెక్ చేయించి ఏదైతే ఉంది అంటేనే టీకాలు వేపిస్తాం, లేదంటే మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఆగిన తర్వాత అప్పుడు రాకుండా అంటే మళ్ళీ అప్పుడు తీసుకెళ్లి మళ్ళీ టీకాలు వేపిస్తుంటాం సార్.
1: ఇప్పుడు దూడలకు పుట్టిన దూడలకు ఎన్ని రోజులకు ఈ నటల్ని మందు తాపుతుంటారు?
0: వారం 10 రోజులు 15 రోజులకు ఒక పారి అట్టా. ఫస్ట్ 10 రోజుల మధ్యలో 15 రోజుల మధ్యలో తాపిన తర్వాత మళ్ళీ నెలలో ఒక పారి అట్టా పుట్టిన నెల లోపల 2 మార్లు తాపిస్తాం. తర్వాత మళ్ళీ నెలకు ఒకసారి 6 నెలల వరకు అట్టా నెల కోటి వేపిస్తుండం.
1: ఇప్పుడు ఈ ఎండలకాలం అయిపోతూ వస్తుంది, మరి తొలకరి చినుకులు కూడా ప్రారంభమవుతున్నాయి. మరి అలాంటప్పుడు జీవాల్లో కూడా చాలా మటుకు రోగాలు వస్తున్నాయి, గొంతు వాపు వ్యాధి కానీ జబ్బవాపు వ్యాధి కానీ ఇలాంటివి వస్తున్నాయి. అలాంటప్పుడు అవి రాకుండా మీరు ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమైనా టీకాలు వేస్తుంటారు?
0: టీకాలు ముందసారి రోగాలు రాకముందే టీకాలు వాళ్ళు చెప్తుంటారు డాక్టర్లు, వాళ్ళ ప్రకారంగానే ఫస్ట్ ఆ టీకాలు వేపించిన తర్వాత మళ్ళీ ఆవిడకి జాగ్రత్తగా మేత జాగ్రత్తగా వేసుకుంటూ చేసుకుంటూ రోగాలు రాకుండా ముందరనే డాక్టర్లు చెప్పిన ప్రకారంగానే పాటించుకుంటూ రోగాలు రాకుండా చూసుకుంటూ ఉంటాం సార్.
1: అలాగే ఇప్పుడు పాడి పంట అన్నారు కదా, మరి మీకు ఎన్ని ఎకరాలు ఉందన్నారు?
0: 2.5 సార్.
1: 2.5 ఎకరా. మరి ఏం సాగు చేస్తుంటారు?
0: మేము మొక్కజొన్న వేస్తుంటాం, పత్తి వేస్తుంటాం, ఉల్లిగడ్డ వేస్తుంటాం, అవి పసల ధార ఉన్న పేడ ధారని మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఫర్టిలైజర్ దానికి తగిపోయినట్టు నత్రజని పొటాసి ఎంత వరకు వాడాలో అంతే వాడినాం. మిగతా వాళ్ళలాగా ఎక్కువ తక్కువ వేసి పైరలకు నష్టం చేసుకుండడం అట్లాంటివి ఏం చేయకుండా ఎంత వాడాలో అంతనే వాడుతూనే ఉంటాం సార్.
1: భూసార పరీక్షలు ఏమైనా చేస్తుంటాం?
0: చేస్తుంటాం సార్. 2-3 ఏళ్ళకి ఒకసారి చేస్తూ ఉంటాం.
1: భూసార పరీక్షల ఆధారంగానే
0: ఎంత నత్రజని ఉంది, ఎంత ఫర్టిలైజర్ ఉంది, ఎంత జింకు, ఎంత సౌడు నేల ఉంది, అవన్నీ ఒక పేపర్ లో వాళ్ళు తీసి మాకు ప్రింట్ ఇస్తారు సార్. దానికి ఎంత వాడాలో అంతనే వాళ్ళ ప్రకారంగా శాస్త్ర అగ్రికల్చర్ వాళ్ళ తరఫున వాళ్ళని అడిగి వాళ్ళతోనే చూపించుకొని మేము వాడుతూ ఉంటాం.
1: ఇప్పుడు మరి ఎండాకాలం కదా, మరి తొలకరి చింకులు స్టార్ట్ అవుతున్నాయి, మరి ఎరువు దిబ్బలు వేస్తున్నారు మరి మీ పొలాల్లో? మీకు పాడి ఉంది కదా.
0: అవును సార్.
1: మీరు ఎరువుని మీ పొలానికి వేసుకుంటుంటారా, వేరే వాళ్ళకి అమ్ముతుంటారా?
0: లేదు సార్, మాకి వాడుకున్న తర్వాతనే మెలిగితేనే వేరే వాళ్ళు అడిగితే వేరే వాళ్ళకి అమ్ముతుంటాం సార్. లేదు మాకే చాలకు వచ్చిందంటే ఉన్న దాంట్లోనే సర్దుకొని ఎంత ఇవ్వాలో అంతనే వేసి మొత్తం సర్దు మేము చేసుకుంటుంటాం సార్. వేరే వాళ్ళకైతే ఎవరికి 90% ఇవ్వము, మా దాంట్లోనే వేసుకుంటుంటాం సార్.
1: మరి ఇప్పుడు భూమి సత్వ కింద ఏమైనా దిబ్బెరువులు పెడుతున్నారు ప్రస్తుతం? ఇప్పుడు లోదుక్కులు అంటే లోదుక్కులు చేస్తున్నారు?
0: చేసినాం సార్, చేసినాం. 2-5 నాగల చెట్టు 7 నాగల చెట్టు అని లోదుక్కులు చేసి మళ్ళా ఓసారి దున్నిన తర్వాత మళ్ళా ఎరువు తోలి చల్లి మళ్ళా లోదుక్కులు చేసుకుని భూమి చేస్తుంటాం.
1: ఇప్పుడు తొలకరి చినుకులు గడవగానే మళ్ళీ
0: అయిపోయినాయి,
1: మళ్ళీ చేస్తుంటారు. మరి మీ పశువులకు ఇన్సూరెన్స్ ఇచ్చారా?
0: చేస్తాం సార్. అంటే కమ్మలు కూడా చెవులకు కమ్మలు కొడతారు వాళ్ళు ఇన్సూరెన్స్, ఆధార్ కార్డు తీసుకపోతే ఇన్సూరెన్స్ కమ్మలు కొడతారు. ఇప్పుడున్న పొజిషన్ ఏంటో ఉందంటే ఒక ఆధార్ కార్డు రాసుకుంటారు, మనకి ఎన్ని పశువులు ఉంటే అన్నిటికి మాత్రం వాళ్ళు ఇన్సూరెన్స్ చేసేసుకుంటున్నారు సార్. మళ్ళీ వద్దకు పిలిపించుకొని చేస్తుంటారు సార్.
1: ఇప్పుడు నటాల నివారణ మందులు మరి మీ గ్రామంలో ఓకే పశువుల హాస్పిటల్ ఉంది, మీరు తీసుకుంటారు? చుట్టుపక్కల గ్రామాలకి వీళ్ళు డాక్టర్లు వేస్తుంటారా?
0: వాళ్ళు ఒకసారి వచ్చిపోతారు సార్. ఒకసారి వచ్చిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళు వాళ్ళకి రాసిస్తారు బాటిలు, ఒక దానికి ఇన్ని ఎమ్మెల్యే ఎలా అని చెప్తారు డాక్టర్లు, దాని ప్రకారంగా ఫాలో అవుతుంటారు. ఎప్పుడన్నా ఏమన్నా ఎక్కువ రోగాలు వచ్చే పొజిషన్ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు డాక్టర్లు అక్కడికే వెళ్ళి ఏ ఊరు వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వేసి మళ్ళీ వాళ్ళకి కొద్దిగా లైట్గా ఎవరన్నా ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతోనే వేయించుకుంటుంటారు సార్, వేరే ఊరు పక్కన ఊరు వాళ్ళు.
1: అలాగే ఇప్పుడు మరి మన గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట సాంప్రదాయ వ్యవసాయం అంటే ఎరువు దిబ్బెరువులు అంటే మన గ్రామంలో అందుబాటులో ఉన్నటువంటి ఎరువుల్ని వాడుకొని మన వ్యవసాయాన్ని పెంపొందించుకొని మనం కూడా ఆరోగ్యంగా ఉంటూ వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేస్తూ రాబోయే తరాల వారికి కూడా భూమిని అందజే, అంటే ఒక బలవంతమైనటువంటి భూమిని అందజేయడానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రకృతి వ్యవసాయం,
0: ప్రకృతి వ్యవసాయమే ఎక్కువ పాటించమని అంటున్నారు.
1: మరి ఇంతవరకు రసాయన వ్యవసాయం చేసింటారు, మరి

0: ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా?
1: చేస్తున్నాం సార్, రెండు చేస్తున్నాం.
0: ఇప్పటికి తేడా ఏంటంటారు?
1: తేడా అంటే ఫర్టిలైజర్ వాడిన అంటే మనకు అప్పటికప్పుడు ఆకలి అయినప్పుడు టిఫిన్ చేసినంత మాత్రాన ఫర్టిలైజర్ ఉంటది. మనం కడుపు నిండా అన్నం తిని కడుపు నిండా దానికి పెట్టాలంటే అన్నం తిన్న మనం ఎరువులు వేసి ఏదైతే అన్నం తిన్నంత మాత్రాన్ని అవుతుంది, ఫర్టిలైజర్ అయితే టిఫిన్ చేసినంత మాత్రాన్ని అవుతుంది. అప్పటికి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తేనే భూమికి బలం ఎక్కువ, మనకు పంటలు రావడం దిగుబడి కూడా బాగా వస్తుంటాయి సార్.
0: ఓకే అండి, అరుణాకర్ గారు మరి చాలా చక్కగా వివరించారు. పాడి పంటలో మీకున్నటువంటి అనుభవాలను గురించి మా రైతు సోదరులకు తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున, అలాగే రైతు సోదరుల తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ముత్యాలు గారు అదే అరుణాకర్ గారు
1: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు పాడి పంటలో బెలగల్ మండలం కొత్తకోట గ్రామ రైతు శ్రీ ఆర్ అరుణాకర్, శ్రీ హెచ్ ముత్యాలు గారులతో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఎన్ అయ్యన్న. ఇప్పుడు విందాం జానపద గీతాలు.

జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ్టి పల్లె సీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సమర్పణ ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో పీఎం ధన్ధాన్య కృషి యోజన పీఎం డిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
1: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే అక్టోబర్ 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పీఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
2: నమస్కారం సార్.
1: బాలాజీ నాయక్ గారు, అక్టోబర్ 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పీఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పీఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
2: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే కేబినెట్లో జూలై 19న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26న 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ సదుపాయాల్ని కల్పించడంలో కానీ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో కానీ మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
1: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
2: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే
1: అది
2: ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది. తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది 2వ ప్రామాణికం. 3వ ప్రామాణికం అయితే లోన్స్ అంటే రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది, దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకి ఏమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
2: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపిక అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
2: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
2: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే

0: పథకంలో పల్సెస్ ని ఉత్పాదకను పెంచడం కూడా అదొక యోజన కింద, ధనధాన్య కృషి వికాస్ యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము ధాన్యాలు
0: ధాన్యం
1: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది.
0: పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఎప్పుడైతే పొలాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ నిధి అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన్య కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం
0: జరిగింది. పెట్టడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి, క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్ అని అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతూ ఉంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతులని పాటించి నీళ్ళను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు, అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఉద్యానం కానీ, ఇటువంటి వాటిని మనం దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి.
0: ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న
1: పరిస్థితులలో
0: అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది,
1: అటువంటి దిగుమతి చేసుకుంటున్నాం.
0: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు, కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి పొలాల ఉత్పాదకతను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి
0: ధనధాన్య
1: కృషి యోజన
0: ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఇప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా, క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది,
0: అవకాశం ఉంటుంది. అందుకోసం మనం విత్తనాన్ని 88 లక్షల

0: చాలా కిట్స్, చిన్న చిన్న
1: చిన్న
0: ప్యాకెట్లు బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు
0: పంపించుకోవచ్చు
1: ఎగుమతి ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ రంగాలలో కానీ కొన్ని మనకు అవసరమైనవి కానీ తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసాని చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు, మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
0: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు, ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది, అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ధాన్య కృషి యోజన PMDDKY గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ప్రసాద్ గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక: మనసు శుభ్రతే ఆనందం. చీకటిని పలకరించి చూడండి, కాంతిని కప్పి కలలు కంటుంది. అక్షరాల మౌనాన్ని ఇప్పిచూడు, కావ్యరూపమై పలకరిస్తుంది. పాటలో భావం పండితే మధురగానమై నిలుస్తుంది. పాడుకోవడమే అలవాటైతే అలసటంతా కరిగిపోతుంది. సరిగమలు గలగలా పారితే

అలంకరిస్తేనే ఆనందం, వర్షం కురిస్తేనే నింగికి నిర్మలత్వం, భరించిన భూమికేమో తన్మయత్వం. సంసిపోయే దీపాన్ని పలకరిస్తే జీవితం శాశ్వతం కాదని నిరూపించే జ్ఞానతోరణాల తాడు కట్టుకుంటే మరో జీవితానికి దారి చూపించే సగం మూసిన కనురెప్పల వెనక స్వప్నం ఎప్పుడూ కనిపించదు. మనసు శుభ్రతే నిజమైన ఆనందం. మానవత్వపు మనిషి కిరీటానికి తగిలిస్తే మాధవతత్వమే మానవ సేవలో భాగం. జీవితయానమే మనిషికి పాఠ్యగ్రంథం. అంతరంగములోని మంచి ఆలోచనలే మనల్ని మలిచే నొసటి గీత రాతలు. శీర్షిక: మా పల్లె ప్రేమానురాగాలకు ప్రతీక. మా పల్లె ప్రేమానురాగాలకు ప్రతీక. నా ఇల్లు సమతా మమతలకు గీతిక. నా మనసు క్షణం క్షణం సమాజాన్ని కాంక్షించే నిత్యము కవిత్వములో ప్రసరించే దీపికల. మాటలను మల్లె పువ్వుల్లా విసురుతూ బాంధవ్యపు తీగల చుట్టుకుంటూ స్నేహపు వనములో పరిమళిస్తూ మధుర తేనెలను ఆప్యాయంగా పంచుకుంటారు. పెదవులపై ప్రేమ పిలుపులు వల్లిస్తూ పిలుపుల్లో అపురూప సౌందర్యాన్ని చూపిస్తూ ముఖములో చిరునవ్వే సమాధానంగా మనసు నిండా ప్రేమను చూపిస్తారు. వీధి ఎరుగు భాగవతం, ప్రతి వాడికి చెట్టు కింద వాలిన అనుభవం. ఊరికి సజీవ సాక్ష్యంగా శిలాపలకం చరిత్రకు పునాది రాయిగా నిలబడిపోయింది. ఆకుల పచ్చదనం పూసినట్లు, నీలికల్ల ఆకాశం నింగిని దింపినట్లు, మనసు కొమ్మలను ఊపి తేనెను పండినట్లు, గుడిసెలో బువ్వ అన్నం తిన్నంత ఆనందం కలిగే గ్రామాల్లో పాడిన తీయని దారుల్లో, పల్లె పాడే మధురపు మత్తు పద్యములా, పారువేట రోజు ఊరిన పరుగుల్లో గౌరవానికి ప్రత్యేక పౌరుషపు జాడలు, మనసుల మధ్య లౌక్యపు పలకరింపులు, మాటల్లో సంగీతపు కొనిరాగాలు, బాటలో వ్యక్తమైన పోరాటాలు గ్రామ పుస్తకములో ప్రతి చోటా సంతకాలే. కాలం విలువ తెలిసిన గ్రామ స్వరాజ్యం మనిషికి విలువ కట్టే రాజసం. భావితరాలకు తరగని ఆస్తిగా నిలచే జ్ఞాపకాల ఊరగాయలా నేడు ఊరిస్తుంది. శీర్షిక: దేహపు బావిలో ఇంకిపోయిన యవ్వనం. ఎన్నో వేదనలు బాధలు దాచుతుందో ఈ చిన్ని గుండె గూటిలో. ఎన్ని చేదు అనుభవాలు కాలం గాలములో చిక్కాయో అల్లాడిపోతుంది ఈ మనిషి బ్రతుకు. కాలంతో పాటు పరిగెత్తే వయసు గుర్రం. దేహపు బావిలో ఇంకిపోయే యవ్వనం, మనసు మొబ్బుల్లో ఆకాశపు చీకట్లు, అయినా వెన్నెల వెతకడం మానుకోలేని మనస్సు. మోహం దీపము చుట్టూ రెక్కల పురుగు తిరుగుతూ తనువుకు గాయాలెన్నో చేస్తుంది. పెదవులపై మల్లె పువ్వులా నవ్వులు రాలుస్తుంటే రంగుల స్వప్నములో చీకట్లో కలిసిపోయి నా జీవితములో గారాల అమ్మ ఒడి కావాలి. నాకు తోడుగా విశ్వాసపు మనిషి కావాలి. దారపు పోగులా తెగే బంధాలు పోయి అనుభూతులన్నీ నా జీవితపు చెట్టుపై వాలిపోవాలి. నా గది నిండా పుస్తకాల తూనీగలు రాత్రిళ్ళు తోకచుక్కల్లా మారి వెక్కరిస్తాయి. మనసు అనే ఆటస్థలములో తిరుగుతూ అప్పుడప్పుడు మండే గోళంలా కనిపిస్తాయి. మనసులు తెంచుకుంటే మళ్ళీ తీసుకురాలేం. వలసలు వెళ్లిన వసంతము చిగురిస్తుందేమో కాని ఎండిన కట్టే మళ్ళీ చిగురించదు సుమా. వదలిన ప్రాణం మరలా తిరిగి రాదు కదా. ఎండిన కట్టె చిగురించిందేమో సుమా, వదలిన ప్రాణం మరలా తిరిగి రాదు కదా. శీర్షిక: మనసుకు ఓదార్పు పుస్తకమే. మనసులో బాధ కలిగినప్పుడల్లా పసిపాపలా నవ్వుతుంది పుస్తకం. ఒక వాక్యం పుస్తకములో పలకరిస్తే బాధ మటుమాయమైపోతుంది. జీవితములో మనిషి నిస్తేజంగా ఉంటే
ఎండుటాకులా రాలి

పోయినట్లుంటుంది. ఒక పేజీ తిప్పితే జలపాత సౌందర్యమే కళ్ళ ముందు నెమలి పురివిప్పినట్లు ఆడుతుంది. ఎదలోపల భావరసాయనం పాకుతుంటే కవిత్వపు మొగ్గలు విచ్చుకున్నట్లుగా, మొక్కల వాన చినుకులకు తడిసినట్లుగా బతుకు ఎడారిలో ఒయాసిసులాగా సాగుతుంది. పుస్తకాన్ని చూస్తే పువ్వులా కనిపిస్తుంది. చేతిలో పుటలు తిప్పుతుంటే సున్నితత్వముతో పక్షుల రెక్కలు తాకినట్లు అనిపించే నింగిలో ఊహలతో ఎగురుతున్నట్లు తోస్తుంది. కొలతల అట్టముక్కను ఆకర్షించే మేఘాల కొండ నల్లనీళ్లు చల్లినట్లుగా, కాగితాలలో ఇంద్రధనుసులో రంగులే కలిసే ఆకాశాన్ని పుస్తకంగా మలిచినట్లు కనిపించే తనువుకు అదో లోకములోకి తీసుకెళ్లినట్లు, అక్షరాల తేనె చుట్టూ మనసును తిప్పేసి ఉద్యానవనములో ఊహల్లా వాలిపోయే పువ్వుల్లోని మధురానుభూతులెన్నో పంచిపెట్టే పుస్తకం చదవడం రసానందమే. పుస్తకం చదవడం రసానందమే. పుస్తకాన్ని అర్థము చేసుకోవడం ఒక యోగమే. రసయోగమే కలిపితే కవిత్వమే. పుస్తకము చేతిలో ఉంటే నిజంగా ధన్యజీవితమే. నిజంగా ధన్యజీవితమే. శీర్షిక సూటిగా ధర్మసూక్ష్మాన్ని బోధించిన కవి వేమన. నాలుగు పాదాలను అక్షరాలుగా మలచి ఒంటి నిండా పులుముకున్న యోగి అతను. అక్షరాల పదాలతో భావాల పంటను పండించే ఆధ్యాత్మికతను నగ్నంగా వినిపించిన త్యాగి. మూఢనమ్మకాలను మొహం మీదే చెప్పి శ్రమ సౌందర్యానికి శ్రమ జీవనానికి పట్టం కట్టే తాళ్ళపత్రాలను తనదైన శైలిలో నింపి పద్యాలను ప్రజల నాలుకల మీద నాట్యమాడించే లోక సత్యాలను కళ్ళ ముందు ఆవిష్కరించి సూటిగా ధర్మ సూక్ష్మాన్ని బోధపరిచే సుప్రభాత సూర్యోదయములా మేల్కొల్పే కర్తవ్యాన్ని బోధించిన బైరాగి ఆయనే కదా. వేమన పద్యాలు నోటబట్టిన ఘాటు కలిగించు ఆధ్యాత్మిక ఆనందాన్ని మరో కోణములో చూపించే జనములోకి వేగంగా ప్రసరించే సూటి తత్వం దీటైన మాటలతో లోకనీతిని కాంక్షించెను. అశాంతిలో జన్మించిన ఉపదేశపు శాంతి పర్వం, మనసును తాకిన మనోవికాస సందేశం, భవిష్యత్తును నిర్దేశించు మార్గదర్శనం, పామర్లను సైతం ఉర్రూతలూగించిన పద్యరూపం, భావాలన్నీ ఆటవేదిలో అమరికలయ్యే పదునైన మాట మనసును సృజించగలిగే కాలానికి ముందు మాటలు ప్రసరించే జనహృదయాలలో ప్రజాకవిగా కీర్తించబడే ఓ యువత సత్వ చూపించు. ఆశయం అస్త్రమైతే శ్వాసలో అణువణువు నింపితే, ఆశయం గుర్రమై పరిగెత్తుతుంటే గెలుపు నీ వశమై నిలబడే. తను ఉన్నది తరలించడానికి ప్రాణమున్నది ప్రాయము తోడున్నది. వేడి నెత్తురు మండుతుంటే సత్వ కొంత కణము నిండుతుంటే ఇంతకంటే ఏమి కావాలి గెలుపు కోసం సహాయం. ఆశ వదలకు, ఆలోచన విడువకు, నీరసించి ఆశయం వదలకు. వసంతం వస్తుంది క్షణ క్షణం, కాలమే ధైర్యంగా ఉంటుంది. ప్రతి నిమిషం పోరాటమే ఆయుధం, నిత్య సంఘర్షణలో విజయమే సొంతం. బాధ లేని హృదయం ఉండదు, భరించలేని బాధలుండవు. కలిగే నష్టం జరిగే నష్టం

0: కష్టం వదిలించు, చచ్చే ప్రాణము కోసం నిత్యం ఎందుకు చస్తావు? నొప్పిలేని చావు ఎక్కడా కనిపించదు. వదలవద్దు ఓర్మి, ఒప్పుకోవద్దు ఓటమి, తప్పుకోకు విజయం నుంచి ఎప్పుడూ. అలు పెరగని ఆశయపు బాటసారివి నీవు, బలమైన ఆశయముతో భవిత దాగి ఉంది. బండరాయి కాదు హృదయం, నిత్య చైతన్యమైనది మనస్సు. విశ్రాంతి చూడకు, వినయం ఆపకు, ఆత్మాభిమానం వదలకు, గౌరవం విడవకు, నీ జీవితం సుఖంగా సాగుతుంది. ఓ యువ సోదరా, కదులు ముందుకు, కదులు ముందుకు. అమ్మ పెంపకమే ఆదర్శం శీర్షిక. మల్లె పువ్వులాంటి అన్న మెతుకుల కోసం అమ్మ చేతివేళ్లను గారాగారంగా సమర్పించే, చీరె కొంగులోని రూకలు చేతికిచ్చి సంబరపడే, పిల్లవాడి గుండెలో దీపములా వెలిగిపోయింది తల్లి. పిల్లవాడు బాగా చదువుకోవాలనే ఆశతో అగరభక్తులా కనురెప్పలను వెలిగించే, కంటి చూపుతో ఆశిష్యులందిస్తూ అక్షర మొలకలకు తాను ఒక వాన చినుకులా నిలిచే, ఇంటి ముందు అనాథలకు అన్నం పెడుతుంటే ఆమె ప్రేమకు మరో ప్రేమ సాటి లేదనిపించే, ఆకలి బాధలో కన్నీళ్లను చూసిన ఆమెకు కొడుకు ఎదుగుదల ఒక వృక్షములా నిలబడే, ఉదయించే సూర్యుడికి మొక్కులు మొక్కి తోటలో తులసి చెట్టుకు గిర్రునా తిరిగే, ఇంట్లో అష్టవధాన కార్యక్రమము పూర్తి చేసి తాయిలం చేతిలో పెట్టి బడి ఆశలతో సాగనంపే, ఆమె పొలములో పంటల్లో ఇంట్లో అష్టవధానాలు నిర్వహించి కామధేనువులా కనిపించే, తన వంతు నదీ ప్రవాహములా ప్రవహించి పిల్లల కోసం హిమాలయ పర్వతములా నిలబడే, ఆ రెండక్షరాల అమ్మ పదమే కావ్యమై నిలిచే, ఆమె ప్రేమానురాగాలే కవిత్వమై వర్ధిల్లే, ఆమె కరుణ స్వభావమే మానవత్వాన్ని నేర్పించే, ఆమె పెంపకమే విలువలతో కూడిన జీవనం అందించే.
1: శ్రీ కొప్పులు ప్రసాద్ గారి స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో కవి సంగమం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. అలాగే 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

పైగా పనిచేసిన అనుభవం కలిగిన విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా రేడియో పెద్దయ్యగా శ్రోతలందరికీ సుపరిచితులు. రేడియో పెద్దయ్య పాత్ర ద్వారా ఎన్నో ఏళ్ల పాటు వినోదాత్మకంగా విజ్ఞానమయమైన సమాచారాన్ని రైతులకు, ఆకాశవాణి అభిమాన శ్రోతలకు అందజేసి అందరి మన్ననలు పొందారు. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో

0: మార్కెటింగ్ విభాగంలో విస్తృతంగా పనిచేసి విశేష సేవలందించారు. చివరగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి, ప్రైమరీ ఛానల్తో పాటు వివిధ విభాగాలకు చెందిన బాధ్యతను నిర్వర్తించి అక్కడే పదవీ విరమణ పొందారు. మరి సార్ని అడిగి తన రేడియో ప్రస్థానంలోని అనుభవాలు, అనుభూతుల గురించి తెలుసుకుందామా? నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా రేడియోలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?
1: నేను ఆకాశవాణిలో ఉద్యోగానికి రాకముందు టొబాకో బోర్డు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, ఈ టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడిని. అప్పట్లో నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ జాబు సంతృప్తికరంగా ఉన్నదా అంటే, నేను చదివినటువంటి చదువుకి నేను రైతులతో కలిసి తిరగటము, అది నాకు కొంతవరకు సంతృప్తి ఉన్నమాట నిజమే. అయితే ఒకరోజున మా నాన్నగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నువ్వు చదివింది బీఎస్సీ వ్యవసాయము, నువ్వు చేస్తున్నదేమో పొగాకు బోర్డులో, ఇది సమాజానికి ఈ టొబాకో అనేది మంచి చేయటానికా చెడు చేయటానికా అని అడిగారు. ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచనలు రేకెత్తించింది. అసలు 2 రోజులు నేను నిద్రపోలేదు. మరి కాకతాళీయమో మరి నా అదృష్టమో ఏంటో తెలియదు గాని, మా నాన్నగారు ఆ ప్రశ్న అడిగిన కొన్ని రోజులకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రకటన ఒకటి వచ్చింది ఆకాశవాణిలో ఫామ్ రేడియో రిపోర్టర్ ఉద్యోగానికి. అలా నేను దరఖాస్తు చేసుకోవటము, ఆకాశవాణిలోకి రావటం జరిగింది.
0: మీరు అప్పుడు టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అన్నది ఫామ్ రేడియో రిపోర్టర్ కన్నా పెద్ద హోదా ఉన్న ఉద్యోగం, అది వదులుకొని మీరు ఆకాశవాణి మీద అభిమానంతో రేడియోలోకి వచ్చారు సార్?
1: అవును, అది ఒక రకంగా నిజం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆకాశవాణి అంటే చాలా అభిమానం. నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు వింటూ పెరిగాను. నేను అక్కడ వివిధ భారతి కార్యక్రమాలు కానీ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా వింటుండేవాడిని. అది కాకుండా నేను డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు నా దృష్టిలో స్వాతంత్రం అంటే అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కోసం వివిధ కళాశాలలకు వచ్చి యువతీయుకుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు నా స్వరం ఆకాశవాణిలో నేను వినటం అనేది జరిగింది. అంటే అలా ప్రసారాల్లో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు అది. ఇది కాకుండా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు యువవాణి కార్యక్రమంలో సైన్స్ క్లబ్ శీర్షికన ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. అంటే ఎవరైనా సరే యువతీ యువకులు సైన్స్ సంబంధించినటువంటి విషయాలు గనక రాసి పంపించినట్లయితే వ్యాసాలు వాటిని చదివి వినిపించేవాళ్ళు. నేను అప్పట్లో వైరస్ దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాసి పంపించడం, వాళ్ళు దాన్ని చదివి వినిపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొదటి నుంచి నాకు ఆకాశవాణి పట్ల ఉన్నటువంటి అభిమానం. ఆ తర్వాత అనుకోకుండా మరి మా నాన్నగారు నన్ను ప్రశ్న అడగటము, ఖచ్చితంగా అదే సమయంలో ఇలా ఈ ప్రకటన రావటము, నేను రిక్రూట్ అవటము అలా జరిగింది.
0: మొదటిసారి మీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది సార్?
1: నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1988 ఏప్రిల్లో ఫామ్ రేడియో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 11 సంవత్సరాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వ్యవసాయ విభాగంలో నేను పనిచేయటం జరిగింది.
0: వ్యవసాయ విభాగంలో ఆకాశవాణి రైతులకు చాలా విస్తృత సేవలు అందించింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి వ్యవసాయానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల ప్రసారాల నేపథ్యం గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా?
1: ఇప్పుడు 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రసారాలలో 33 ఏళ్ళు అంటే 3 దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇక వ్యవసాయ కార్యక్రమాల గురించి వచ్చినట్లయితే 1960 హరిత విప్లవం తీసుకురావాలి అని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి, మనం విదేశాల నుంచి దిగుమతులేవి చేసుకోకుండా మన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు మనం పండించాలి, దానికోసం హరిత విప్లవం తీసుకురావాలి అని అనుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సి సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాల స్థాపనకు చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అప్పుడేం చేశారంటే 1966 యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, కెనడా ఇలాంటి దేశాల్లో కొందరు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా పర్యటించి అక్కడ వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని వాళ్ళు అక్కడ స్టడీ చేయడానికి వెళ్లటము, అక్కడ వ్యవసాయాన్ని కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం రైతులకు సూచనలు ఇవ్వటం కోసము రేడియోను వాళ్ళు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా 1966 నుండి 77 మధ్యకాలంలో ప్రతి ఆకాశవాణి కేంద్రంలోనూ వ్యవసాయ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఏ

0: సమయాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుంటుంది. ఆ వేళలు నిర్ణయించడానికి కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతిరోజు ఉదయం రైతులు పొలానికి బయలుదేరే ముందు ఒక 10 నిమిషాలు వ్యవసాయ హింట్స్ అంటే పొలం పనులు అనే కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసినట్లయితే ఆ రోజున వ్యవసాయ శాఖ వారి నుంచి గాని ఇతర విభాగాల నుంచి గాని రైతులకు ఇచ్చేమన్న సూచనలుంటే అవి ఉదయం ఆ 10 నిమిషాల బులెటిన్లో మనం ప్రసారం చేసేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం రైతులు ఇంటికి భోజనానికి వచ్చే సమయంలో 1 గంట 20 నిమిషాలకి పాడి పంట కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది. ఈ పాడి పంట కార్యక్రమం నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తొలి విడత 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు ఈ పాడి పంట కార్యక్రమం అందులో నేను పెద్దగా పాల్గొనడం అనేది జరిగింది. సాయంత్రం 6:30 గ్రామ సేవల కార్యక్రమం అందులో రైతులకు కావలసినటువంటి అంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అప్పటికి అమలు చేస్తున్నటువంటి ఏదైనా గనక స్కీమ్స్ ఉన్నట్లయితే వాటి గురించి, అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలల కోసం బాల విహార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా 6:20. ఇదే కాకుండా రైతులకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఏంటంటే ఇప్పుడు జానపద గేయాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం 6:20 ప్రసారం చేయడం జరిగేది. ఆ తర్వాత మార్కెట్ ధరలు, మార్కెట్ ధరల తర్వాత వాతావరణ సూచనలు ఇవి అందించేవాళ్ళం. 6:50 వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో వ్యవసాయ సూచనలు ప్రసారం చేసేవాళ్ళు. 7:15 ఇది ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క పేరుతో ప్రసారం అయ్యేది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి అనే పేరుతో ప్రసారం అయ్యేది.
1: సార్, మరి మీ అనుభవాలు, మీరు ఎంతో మంది రైతులతో నేరుగా వారితో పొలాలకు వెళ్లి సందర్శించినప్పుడు వాళ్ళని కలిసి ఉంటారు, అలాగే ఎంతో మంది శ్రోతలు మీ అభిమానులు ఉంటారు. అందులో మీకు ప్రత్యేకంగా ఏమైనా అనుభూతులుంటే మన శ్రోతలతో పంచుకుంటారు.
0: అనుభూతులు అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కొన్ని చెప్తాను నేను. ఒకసారి నేను నాగపూర్ నుంచి రైల్లో ప్రయాణిస్తున్నాను, అంటే ఢిల్లీ నుంచి వస్తూ నాగపూర్లో రైలు దిగి అక్కడి నుంచి మరొక ట్రైన్లో నేను రాజనందగాం అక్కడికి వెళ్ళాలి. నేను నాకు రిజర్వేషన్ లేదు, నేను ట్రైన్ ఎక్కాను. అక్కడ ఒక అతన్ని పంచగట్టుకున్న ఒక వ్యక్తిని చూసి ఇతను ఖచ్చితంగా మన తెలుగువాడై ఉంటాడు అనుకుని వెళ్లి, సార్ నేను రాజనందగాంలో దిగుతాను, కొంచెం అడ్జస్ట్ అవుతారా, నేను కూర్చోవచ్చా అని అడిగాను. ఒకే ఒక మాట అడిగాను, అయ్యో విజయ్ కుమార్ గారు భలేవాడు, కూర్చోండి అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను, గతంలో మిమ్మల్ని ఎప్పుడూ నాకు కలిసిన జ్ఞాపకం అయితే రావటం లేదు, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఎవరు మీరు అన్నాను. అంటే నేను మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తుంటాను అన్నారు. మరి నేను ఎలా తెలుసు మీకంటే? అదేంటి విజయ్ కుమార్ గారు, మీరు పెద్దయ్య కదా, మీరు తెలియకుండా ఎలా ఉంటారు?
1: అంటే మీ గళం ద్వారా మిమ్మల్ని
0: గళం ద్వారా గుర్తుపట్టి. అలాగే ఒకసారి ఆర్టీసీ MDగా పనిచేస్తున్నటువంటి ఎం సత్యనారాయణ గారు కేవలం నన్ను చూడాలని మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. ఆ రోజు నేను వ్యక్తిగత సెలవులో ఉన్నాను. సరే, నన్ను కలవటం కుదరలేదు, ఆయన పెద్ద ఆయన. స్టేషన్ డైరెక్టర్ గారిని కలిసి నాకు ఒకసారి విజయ్ కుమార్ ని కలవాలని ఉన్నాను, మీరు ఎలాగో ఒకసారి మా ఇంటికైనా తీసుకురండి అని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు నాకు స్టేషన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఏమయ్యా నిన్ను చూడటానికి ఆర్టీసీ చైర్మన్ గారు స్వయంగా వచ్చారు, ఆయన రోజు నీ పాడి పంట కార్యక్రమం వింటారట, నిన్ను కలవాలని వచ్చారు అన్నారు. ఆయన అంతటితో వదలలేదు, తర్వాత ఒక లేఖ కూడా పంపించారు. సార్, అప్పుడు మరి స్టేషన్ డైరెక్టర్ గారు, న్యూస్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి న్యూస్ రిపోర్టర్ బండారు శ్రీనివాసరావు గారు, నేను నాతో పాటుగా చిన్నమ్మ పాత్ర, ఇప్పుడు నిర్మలా వసంత్ గారు అని మా ఆకాశవాణి అనౌన్సరు, మేమందరం కూడా వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే ఇట్లా వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అయితే నాకు ఇట్లా సంతృప్తినిచ్చేది ఏమిటంటే ముఖ్యంగా రైతులు నన్ను గుర్తుపట్టడమే కాకుండా మన ప్రసారాలు విని రైతులు ఇదిగో నేను ఆకాశవాణిలో ప్రసారం వినటం వల్ల నేను ఇలా బాగుపడ్డాను,
1: అంటే వాళ్ళ ప్రతిస్పందన మీకు తెలుసుకుంటారు.
0: ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒకప్పుడు వరిలో జింకు లోపం ఎక్కువగా ఉంది. పొలం పనుల కార్యక్రమంలో దాదాపుగా ప్రతిరోజు కూడాను, ఎందుకంటే అది మనం వెంటనే గనక చేయకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. వరిలో జింకు లోప నివారణకు ఏం చేయాలి అనేది మన పొలం పనులు విస్తృతంగా ప్రసారం చేయటం వల్ల రైతులందరూ కూడా దుకాణాలకి అప్పుడు జింక్ సల్ఫేట్ కొనడానికి వెళుతున్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సంచాలకులు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది, ఏమండి మీరు పొలం పనులు విస్తృతంగా ప్రచారం చేశారు, మా పని మీరు సులువు చేశారు, మేము అన్ని గ్రామాలకి తిరగలేం కదా, మీ వల్ల అట్లా మా రైతులకు మంచి అవగాహన వచ్చింది, ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు పర్సనల్ గా వచ్చి చెప్పడం జరిగింది.
1: సార్, మరి మీ సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో సంతృప్తినిచ్చే సందర్భాలున్నప్పటికీ ఏదో ఒక మర్చిపోలేని సంఘటన ఉండుంటుంది, అలాంటిది ఏదన్నా మాకు తెలియజేస్తారా?
0: ఒకసారి ఏమైందంటే

0: అంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఆర్టీజీఎస్ నుంచి ఒక ఫోన్ కాల్ రావటం జరిగింది. అదేంటంటే యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ వాతావరణానికి సంబంధించిన సూచనలే కాదు, ప్రకృతి వైపరీత్యాలు ఏ వచ్చినా కూడాను అది ర్యాపిడ్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అనేది వెంటనే
1: జరగాలి
0: అని చెప్పి ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. రాత్రి 8 గంటలకి నేను ఆ సమయంలో, వ్యక్తిగతం ఇది, యాక్చువల్ గా మా అత్తగారికి నేను సీరియస్ గా ఉండి హాస్పిటల్లో ఉన్న క్షణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీరు ఆకాశవాణి విజయ్ కుమార్ అంటే అవునన్నాను. మత్స్యకారులు 30 మంది చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు, వాళ్లు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్లకు వెళ్లటం లేదు, వాళ్లు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే మన ఆకాశవాణిలో ఏంటంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేగవంతం, ఖచ్చితత్వం, ఈ రెండు ఉండాలి. సరే, ఆయన వేగంగా చెప్పారు, నేను వేగంగా ప్రసారం చేయగలను, కానీ ఆ సమాచారం ఖచ్చితమా కాదా, నిజంగా అధీకృత వ్యక్తి నాకు ఫోన్ చేశారా లేదా అని ధృవీకరించుకోవటం కోసం నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారేను, మీ నెంబర్ కూడా నేనే ఇవ్వటం జరిగింది అని మన న్యూస్ ఎడిటర్ గారు చెప్పిన తర్వాత నేను వెంటనే నేను ఏం చేశానంటే ఈ సమాచారాన్ని నేను మళ్ళా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు పొరపాటు చెప్పే అవకాశం కూడా ఉన్నది, అందుకే నేను అప్పటికప్పుడు నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, నాకు గుర్తుండేది పెథాయ్ తుఫాను. అయితే చీరాల సమీపంలో 30 మంది వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. నేను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ చెప్పటము, ఆయన వెంటనే దానికి చర్యలు తీసుకోవటము వెంటనే జరిగిపోయాయి. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మంది మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి అని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. అయితే ఈ విషయాన్ని నేను అనుకోకుండా ఇలా జరిగిందన్న విషయాన్ని వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని పంచుకోవటం కోసం ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం సంచాలకులుగా ఉన్న శైలియా సుమన్ గారికి నేను ఫోన్ చేసి యాదృచ్ఛికంగా, మేడం రాత్రి ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, పేపర్లో ఇలా వచ్చింది, 30 మంది మత్స్యకారులు సేవ్ అయ్యారు అని. అదే సమయంలో యూనిసెఫ్ వర్క్ షాప్ ఢిల్లీలో జరుగుతున్నది, నేను మేడంకు ఫోన్ చేసి వెంటనే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డీడీజీగా ఉన్నటువంటి ఆమె యూనిసెఫ్ వర్క్ షాప్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఏంటంటే ఇలా ఆకాశవాణి ప్రసారాల వల్ల ప్రాణం నిలబడగలిగింది.
2: చాలా బాగుంది సార్, ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుందని మీ అనుభవాల ద్వారా అర్థమవుతుంది. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు రఘు గారు.
3: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. వివరాలు. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

0: రోమ్ నగరంలో ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 ద్వైపాక్షిక సంబంధాలకు భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రపంచ సవాళ్లు, భద్రతా సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకుంటూనే దౌత్య ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఆర్ ఇటలీ కే బీచ్ కరీబీ సహయోగ్ ఆర్ సామంజస్య కో దర్శాతా హై. ఉన్కే నేతృత్వ మే హమారే సంబంధో కో నయీ గతి, నయీ దిశా ఆర్ నయా ఆత్మవిశ్వాస్ మిలా హై. ముజే ఖుషీ హై కి హమ్ అప్నే సంబంధో కో అప్గ్రేడ్ కర్తే హువే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఘోషణా కర్ రహే హై.
0: నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామిక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్లతో హిందీ వినియోగం విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే హిందీలో నిర్వహించేలా చూడటమే తమ ప్రయత్నమని తెలిపారు. హిందీ అనేది కేవలం ఒక భాషగా మాత్రమే కాకుండా దేశాన్ని ఏకం చేసి ఒక శక్తివంతమైన మాధ్యమంగా చూడాలని కోరారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉపయోగించాలన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం మనందరి బాధ్యతని గడ్కరీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ బస్సులు, ఈ ట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ ఎకోసిస్టంలో పాలు పంచుకుంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, దేశంలో ప్రయాణికుల రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు భవిష్యత్ వెన్నుముకగా మారనున్నాయని చెప్పారు. అదేవిధంగా సుస్థిర లాజిస్టిక్స్, సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతదేశపు తదుపరి దశ హరిత రవాణా పరివర్తనకు నాయకత్వం వహించాలని భాగస్వాములకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెన్స్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని తన పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్, చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టీబీఆర్ఎల్, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మ

0: బార్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీన్ని అభివర్ణించారు. మహిళలు, పిల్లలు, యువతి యువకుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత, నవజాత శిశు, బాలల ఆరోగ్య భాగస్వామ్యం పిఎంఎన్సిహెచ్ బోర్డు చైర్ హెలెన్ క్లార్క్తో జేపీ నడ్డా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బోర్డు వైస్ చైర్గా ఉన్న ఆయన పిఎంఎన్సిహెచ్లో భారతదేశపు నాయకత్వ పాత్రను ఈ సమావేశంలో ప్రస్తావించారు. కౌమార దశలో ఉన్న వారి కోసం 2014లోనే ఒక ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రపంచ పోకడలను అధిగమించే వేగంతో మాతా శిశు మరణాల రేట్లో దేశం గణనీయమైన తగ్గింపును సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రజారోగ్య సంరక్షణకు భారత్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ,
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. We have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. The Ayushman Bharat Digital Mission is strengthening India's national digital health ecosystem by creating over 880 million unique digital health identities which facilitate longitudinal health records and seamless continuum of care.
0: వాయువ్య మధ్య భారతదేశంలో రానున్న వారం రోజుల పాటు వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అదేవిధంగా తూర్పు భారతదేశంలో రాబోయే 5 రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. రేపటి వాతావరణ అంచనా వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త అమిత్ కుమార్ వెల్లడిస్తూ,
2: 21st of May, then you can see that the red warnings of heat wave and warm nights over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha will continue. Heavy rainfall warnings are issued for Assam, Himalayan, West Bengal and in the South Peninsula in India for SIK, Kerala and Tamil Nadu. Thunderstorm gust winds warnings in East India, Northeast India and South Peninsula India and under the influence of this WD over Jammu Kashmir and Himachal Pradesh.
0: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ సెమీఫైనల్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన ఒక స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 75,200 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 118 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు లాభపడి 23,659 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.83 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,491 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ ULPGM-V3ను కర్నూలు సమీపంలోని DRDO పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం లలిత గీతం వింటారు. ముందుగా ప్రకటన.
4: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం హలో కర్నూలు ఎఫ్ఎంకు స్వాగతం. టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినీ గీతాలు వింటారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2596111, ఇంకొక నెంబర్ 2596112. దూర ప్రాంతాల వారికి స్టీడి కోడ్ 0858. హలో కర్నూలు ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సత్యాలు మేడం.
0: సత్యాలు గారు ఎప్పుడు చేశారు ఇంతకు ముందు చివరిగా?
1: రెండు
0: వారాలు అయిందా?
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఉంటారు?
1: అది మేడం, ఖైదీ మేడం. ఇదేమి తప్ప
0: ఖైదీ నుంచిన వచ్చేస్తుంది పాట.
1: సరే మేడం.
0: రైట్ అండి, విందాం మరి.
1: సరే మేడం.

0: హలో కన్నుల ఎఫ్ఎం. హలో
1: హలో
0: కర్నూలు ఎఫ్ఎం అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు హిమాన్షి, నేను గద్వాల నుంచి వచ్చినా. లాస్ట్ టైం మేము కాల్ చేసాం, అప్పుడు మా నాన్న మాట్లాడుతుండే, నాకు ఎల్లవచ్చి గోదారమ్మ సాంగ్ కావాలి.
0: ఇంతకుముందు కూడా అదే అడిగావు కదా?
1: అవునక్క.
0: అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి చేయాలి నెక్స్ట్ టైం, సరేనా? నెక్స్ట్ టైం కొంచెం గ్యాప్ ఇచ్చి చేయి. ఏం చేస్తుంటావు? ఏ క్లాస్ చదువుతున్నావు?
1: థర్డ్ ఫోర్త్ క్లాస్ అక్క.
0: ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు, సరేమ్మా, వచ్చేస్తుంది, పాఠం విందాం మరి.
1: సరే.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో,
1: తాత మనవడు పాట కావాలి మేడం.
0: ఎక్కడి నుంచి అండి మీ పేరు?
1: కొత్తకోట మేడం. మరి
0: కొత్తకోట నుంచి మీ పేరండి?
1: దశరథ మేడం.
0: దశరథ్ గారు. తాత మనవడు ఓల్డ్దా మీరు అడిగేది?
1: ఓల్డ్ మేడం.
0: ఏ పాట అండి అందులో?
1: ఈనాడే పుట్టిన.
0: వచ్చేస్తుంది ఆ పాట. మరి
1: ఓకే, వింటున్న అందరు మేడం.
0: ఓకే అండి, విందాం మరి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో కర్నూల్. హలో మేడం.
0: చెప్పండి అమ్మా, మీ పేరు?
1: నా పేరు పద్మ మేడం.
0: పద్మ గారు ఎక్కడి నుంచి?
1: ఎంగనూరు నుంచి మేడం.
0: ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్? ఏ పాట వింటారు?
1: జీవన తరంగాల నుంచి. ఏంటి మేడం?
0: ఏదండి? జీవన తరంగాల
1: తరంగాల టైటిల్ సాంగ్.
0: జీవన తరంగాలు. ఈ జీవన తరంగాలలో ఆ పట్న వచ్చేస్తుంది. అయిందా భోజనం?
1: ఇంకా లేదు మేడం. మీరు అయిందా?
0: అయిందండి. ఏం లేట్ అయిపోయింది?
1: పది గంటలకి తింటాం.
0: రోజు
1: బాయ్ వచ్చినాక?
0: రోజు అంతే అయితే.
1: రోజు ఇంతే.
0: ఓకే అండి, వినేద్దాం మరి పాట జీవన తరంగాలు.
1: ఓకే మేడం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: హలో.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే మేడం.
0: చెప్పండి.
1: మేడం, దేవత చిత్రం లేదు పాట అండి మేడం.
0: ఓల్డ్ ఇది మీరు అడిగేది?
1: ఓల్డ్ మేడం.
0: ఎన్టీ రామారావు గారిది?
1: అవును మేడం.
0: ఏ పాట అండి అందులో?
1: ఐడియా లేదు.
0: చాలా ఉన్నాయి ఇందులో. ఆలయాన వెలిసిన
1: అదే అండి
0: మేడం. ఆ పాట వినిపిస్తాం. మీ పేరు చెప్పలేదండి.
1: రావు మేడం, రేమట్ నుంచి మేడం.
0: ఓకే అండి, వినిద్దాం. మరి దేవతా చిత్రం నుండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో
1: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
0: మేడం మాది దగ్గర మేడం, కోడగూడ మేడం, కర్నూలు జిల్లా మేడం.
1: చెప్పండి మీ పేరు.
0: మేడం నా పేరు రామదాస్ మేడం, డాక్టర్ రామదాస్ ఆర్ఎండి మేడం. హార్మోనిస్ట్ మేడం నేను.
1: చెప్పండి.
0: ఫోన్ చేశారా మేడం?
1: అయ్యిందండి. మీదైందా?
0: ఇలా ఉంది మేడం, మా ఇల్లు మా టెంపుల్ దగ్గరకు వచ్చాను మేడం. పాటలు
1: రైట్ అండి. ఏ సినిమా నుంచి విందాం?
0: నక్కలశాలలో దరికి రాబోకు రాబోకు పాట ఉంది అండి.
1: ఉందండి.
0: అయ్యండి మేడం.
1: వచ్చేస్తుంది. ఎవరెవరి కోసం ఈ పాట?
0: నేను మేడం, మా పాప మేడం, నీట్ మన నీట్ నీట్ ఎగ్జామ్ రాస్తుంది మేడం. మా పాప జరే మేడం, మా కూతురు, మా కొడుకు చరణ్, మా కుటుంబ సభ్యులకి మరియు స్నేహితులకి అందరికి మేడం.
1: ఓకే అండి, అందరి కోసం పాట వచ్చేస్తుంది, విందాం మరి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి, వినేద్దాం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడేది ఎవరు?
1: కోడుము నుంచి మేడం, నాగర్ల విశ్వేశ్వరయ్య.
0: చెప్పండి.
1: భోంచేసినారు మేడం?
0: అయిందండి. మీది
1: భోంచేసి ఇప్పుడే చేస్తుంది మేడం, తలకి తగలేదని చేస్తుంది.
0: ఎంత ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చేశారు?
1: 15 రోజులు మేడం.
0: 15 రోజులైంది. ఇంకొంచెం గ్యాప్ ఇవ్వండి.
1: సరే మేడం.
0: ఏ సినిమా నుంచి?
1: ఠాగూర్ ఉందా మేడం?
0: ఠాగూర్ ఉందండి.
1: చల్లగా చల్లగా కావాలి మేడం పాట.
0: ఠాగూర్ పాట చల్లగా పాటనా? స్టార్టింగే చల్లగానే చిన్నగా
1: చిన్నగా చిన్నగా చల్లగా చల్లగా ఉంది కదా మేడం.
0: ఇక్కడైతే చిన్నగానే ఉంది. అదే లేదండి, మీరు అడిగిన పాటే వచ్చేస్తుంది.
1: అదే మేడం. కోరుతున్న శ్రోతలు మేడం, నాగలేశ్ అమ్మ రఘుపతి శరణ్ తేజ్, గుడ్ నైట్ మేడం.
0: అంతేనా?
1: అంతే మేడం. గుడ్ నైట్ మేడం.
0: గుడ్ నైట్ అండి. విందాం మరి.

மேல்வின் பாட்டத்தும் இந்நாட்டி ஹலோ கர்ணுலகம் பிரத்யக்ஷ போனின் கார்யக்ரமம் சமாப்தம். ஆகாசவாணி கர்ணுலி கேந்திரம் ஏகச்சித்திரகானம் ఈనాటి కార్యక్రమంలో త్రిశూలం చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పేసుశీల. వినండి త్రిశూలం చిత్రం నుండి పాటలు.

ఏకచిత్రగానం కార్యక్రమంలో త్రిశూలం చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్య మాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. రేపటి ఏకచిత్రగానంలో గుండమ్మ గథ చిత్రం నుండి పాటలుంటాయి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం. తులాభారం చిత్రం నుండి పి సుశీల పాడిన రాజశ్రీ గీతం, సత్యం సంగీతం.

వెన్నపాట తెనాలి రామకృష్ణ చిత్రంలోనిది. గానం పీసుశీల. సంగీతం నిర్వహించిన వారు విశ్వనాథన్ రామూర్తి. తర్వాత శ్రీకృష్ణ పాండవీయం, ఈ చిత్రం నుండి పీసుశీల పిల్లీల బృందం పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి పాట విన్నారు. తర్వాత విందాం శ్రీకృష్ణ విజయం. ఈ చిత్రం నుండి పి సుశీల ఆలపించిన గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం పెంజాలా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి టీవీ రాజు సంగీత నిర్వహణలో ఉమ్మడి కుటుంబం చిత్రం నుండి ఘంటసాల బి సుశీల పాడిన పాట.
1: చెప్పు

చివరిగా మీరు విన్న పాట వీర కంకణం చిత్రంలోంది. ఇంతటితో అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.